ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 22వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026, జూలై నెల 11వ తేదీ శనివారం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వినిపించేవారు శ్రీ సి పద్మావతమ్మ.
1: కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల, న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజ. వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే, క్షీయంతే అఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది భర్తృహరి సుభాషితం. భూషలు కావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్, భూషిత కేశపాస మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు. పురుషుని భూషితు చేయు పవిత్ర వాణి, వాగ్భూషణమే సుభూషణము, భూషణములు నశించునన్నీయున్. ఇది ఏనుగు లక్ష్మణకవి అనువాద పద్యం. నక్షత్రహారాలు, నగలు, నాణ్యాలు మానవునకు అలంకారం కాదు. పువ్వులతో అలంకరించిన కేశపాశాలు, సుగంధ జలాభిషేకాలు మానవులకు భూషణాలు కావు. మానవుని అలంకృతం చేసేది అతని పవిత్ర వాక్కు మాత్రమే. ఆ వాగ్భూషణమే మంచి భూషణం. మిగిలినవన్నీ నశించే స్వభావం కలవి మాత్రమే. ఎంత మంచి మాట చెప్పాడండి మహానుభావుడు. తెలుగులో మనకు సామెత ఉంది,

0: బ్రతకవే అని. బాగా బ్రతక నేర్చిన తనంతో కొట్లాడుతూ యాగీ చేస్తూ బ్రతకవే అని ఈ సామెతలో చెప్పారు అని అనుకుంటారు. కానీ అది అర్థం కాదని నేననుకుంటాను. అవసరమైనంత వరకు మంచి మాటల్ని మితంగా హితంగా మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుంటూ బ్రతకాలని బోధించారేమో ఈ సామెతలో అనిపిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత కూడా ఈ అర్థాన్నే బలపరుస్తుంది. నోటిని అదుపులో పెట్టుకుని ప్రియమైన సత్యాల్ని మాట్లాడుతూ నొప్పింపక తానొప్పక బ్రతికితే జీవితం అర్థవంతమవుతుంది. పోరాని చోట్లకు పోయి అనరాని మాటలు అంటే రారాని కష్టాలు వస్తాయి అని మరో సామెత. అంటే అనవసరమైన చోట్లకు పోయి అనవసరమైన మాటలు మాట్లాడితే ఆ వాచాలత్వం వల్ల అనేక కష్టాలు వస్తాయి అని అర్థం. టాక్ లెస్ వర్క్ మోర్ అనే సూక్తి కూడా ఉంది కదండి. అనవసరమైన మాటలు ప్రగల్భాలు మాట్లాడాడు ఉత్తరుడు గోగ్రహణం ముందర. నేను కౌరవీరుల పీచ మణగొట్టగలను, నాకు సరైన సారథే దొరకలేదు అని బీరాలు పలికిన ఉత్తరుడు అపార కౌరవసేనను చూడగానే బ్రతికియుండిన బలుసాకుతిని బ్రతకవచ్చు అంటూ పలాయనం చిట్టగించి హాస్యాస్పదుడైనాడు. సంజయుని రాయబార సందర్భంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో వాక్కును పదునైన ఆయుధంలాగా ఎలా వాడుకోవచ్చో మనం చూడవచ్చు. సంజయుడు ధర్మరాజును కుశల ప్రశ్నలు అడుగుతూ, మీ తండ్రి ధృతరాష్ట్ర ధరణినాథుడు ఇక్కడ మీరున్నారని, మీ కుశలం తెలుసుకుని రమ్మని నన్ను ఎంతో ప్రేమగా తానే రథం ఎక్కించి పంపాడు అని చెప్తాడు. సంజయుని పంపడంలో అసలు ధృతరాష్ట్రుని ఆంతర్యం ఏమిటంటే ఎలాగైనా సంజయుడు ధర్మరాజు కోపం పోగొట్టి యుద్ధం అనే ఆలోచన మానేటట్లుగా చేయాలి అనేది. అందుకే మీ తండ్రి మీ అయ్యా అనే పదాలు వాడుతూ ధర్మరాజు మనసులో బంధుప్రీతి మొలకెత్తింపజేసే ప్రయత్నం చేశాడు. కానీ అరణ్య అజ్ఞాతవాసాయాసంతో బాధపడిన ధర్మజునకు ఇది ముల్లా గుచ్చుకుంది. అందుకే అతడు ధృతరాష్ట్ర ధరణినాథుడు ధృతరాష్ట్ర ధరణినాథుడు అనే పదం ప్రయోగిస్తూ మాట్లాడతాడు. ధృతరాష్ట్రుడు మాతో బంధులక్షణంతో కానీ తండ్రి లక్షణంతో కానీ ప్రవర్తించలేదు, రాజు లక్షణంతోనే ప్రవర్తించాడు, నీవు అనవసరమైన పూతలు పొయ్యవద్దు అన్నట్లుంటుంది. ఈ ఘట్టంలో వాక్కుకు ఎంత పదునుందో మనకు తెలుస్తుంది. ఇక అహంకారపూరితమైన మాటలతో దుర్యోధనుడు భీష్మద్రోణాది వీరులను గాయపరచి ఒక రకంగా తన అపజయానికి తానే కారకుడైనాడు. వినయ ప్రపూరితమైన వాక్కుతో ధర్మరాజు అందరినీ మెప్పించి తన వాళ్లను చేసుకోగలిగాడు. మంచి మాట, హితవైన మాట, సత్యమైన మాట, ఎవరినీ ఒప్పించని మాట, అందరినీ ఒప్పించే మాట నీకు మిత్రులను చేకూరుస్తుంది. వంకర మాట, పొడుపు మాట, వ్యంగ్యపు మాట, అసత్యమైన మాట నీకు శత్రువులను సమకూరుస్తుంది. అటువంటి వాక్యే మానవునకు సుభూషణం.
1: మీరింతవరకు శ్రీ సి పద్మావతమ్మ గారి వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ద్రాక్షలో సూక్ష్మ పోషక లోపాల యాజమాన్యం గురించి వివరాలు వింటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం బెండ సాగులో మెలకువలు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వాణిజ్యపరంగా పండించే కూరగాయ పంటల్లో బెండ కూడా ప్రధానమైనది. పశ్చిమ ఆఫ్రికా ఈ పంటకు పుట్టినిల్లు. బెండ సాగు చేయటానికి అనుకూలమైన వాతావరణం విషయానికి వస్తే, బెండ ఉష్ణమండల పంట. ఇది వేడిగా తేమగా ఉండే వాతావరణంలో బాగా పెరుగుతుంది. 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద విత్తనం మొలకెత్తడానికి అనుకూలం ఉంటుంది. 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద విత్తనం త్వరగా మొలకెత్తుతుంది. 17 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద విత్తనం మొలకెత్తదు. వేసవిలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉన్నప్పుడు పూత పసుపు రంగుకు మారి రాలిపోతుంది. అందువల్ల ఈ పంటను రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాల్లో 3 కాలాల పాటు సాగు చేసుకోవచ్చు. బెండ సాగు చేయటానికి అనువైన నేలలు ఏవంటే, తగినంత మొత్తంలో సేంద్రియ పదార్థం కలిగి తటస్థ ఉదజని సూచికతో మురుగునీరు పోయే సదుపాయం కలిగిన అన్ని రకాల నేలల్లోనూ ఈ పంటను వాణిజ్య

సాగు చేసుకోవచ్చు. ఎర్రగరపు నేలలు అనుకూలం, ఆమ్ల క్షార భూములు పనికిరావు. అదేవిధంగా లవణాలు ఎక్కువగా ఉండే చౌడు భూములు కూడా బెండ సాగుకు పనికిరావు. నేల యాజమాన్యం విషయానికి వస్తే పొలాన్ని లోతుగా దుక్కి చేసుకోవాలి. చివరి దుక్కులో ఎకరాకు సుమారు 10 టన్నులు బాగా చివికిన పశువులు ఎరువును చల్లాలి. ఆ తర్వాత గొర్రుతోలి చదును చేసుకోవాలి. అలాగే బెండను వేయడానికి ముందు పొలాన్ని నాగలితో తర్వాత గొర్రుతో రోటావేటర్తో బాగా లోతుగా మెత్తగా దుక్కి చేసుకోవాలి. ఆ తర్వాత బరువైన నేలల్లో వర్షాకాలంలో అయితే 2 అడుగుల ఎడంలో బోద నాగల సహాయంతో వాలుకు అడ్డంగా బోదలు వేసుకోవాలి. అదే తేలిక నేలల్లో అయితే 60x30 సెంటీమీటర్ల ఎడంలో అచ్చు తోలుకోవాలి. మన రాష్ట్రంలో మార్కెట్లో శంకు తెగులను తట్టుకునే సూటి రకాలు, సంకర రకాలు అందుబాటులో ఉన్నాయి. అవేమంటే పూసా సవాణి, అలాగే పూసా A4, పంజాబ్ పద్మిని, పంజాబ్ 8, పర్బనీ క్రాంతి, అర్కా అనామిక, అర్కా అభయ, ఈ రకాలు మార్కెట్లో మనకి లభ్యమవుతున్నాయి. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే విత్తనాన్ని దాదాపు 24 గంటల పాటు నీటిలో నానబెట్టి నాటితే విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. విత్తనాన్ని 0.2% కార్బెండిజం ద్రావణంలో 1/2 గంట పాటు నానబెట్టి నాటితే కుళ్ళు తెగుల నుంచి పంటను రక్షించుకోవచ్చు. ఎకరాకు దాదాపు 10 కిలోల ఫ్యూరడాన్ గుళికలను వేసినట్లయితే వేర్లపై బుడిపల్ని ఏర్పరిచే నులి పురుగుల నుంచే కాక పంట నాశించే రసం పీల్చే పురుగు నుంచి కూడా రక్షణ పొందవచ్చు. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, దీంతోపాటుగా 5 గ్రాముల ట్రైకోడర్మావిడి పట్టించాల్సి ఉంటుంది. విత్తే దూరం విషయానికి వస్తే వర్షాకాలం శీతాకాలంలో అయితే 60x30 సెంటీమీటర్ల ఎడంలో, అదే వేసవికాలంలో అయితే 45x30 సెంటీమీటర్ల ఎడంలో విత్తనాన్ని విత్తుకోవాలి. ఎకరాకు వర్షాకాలం శీతాకాలంలో అయితే 3 నుంచి 4 కిలోలు విత్తనం అవసరం ఉంటుంది. అదే వేసవికాలంలో అయితే ఎకరాకు 7 నుంచి 8 కిలోల విత్తనం అవసరం. విత్తే విషయానికి వస్తే బరువైన నేలల్లో బోదల మీద, తేలికపాటి నేలల్లో అచ్చుతోలి విత్తుకోవాలి. పాదుకు 2 విత్తనాలు చొప్పున తక్కువ లోతులో విత్తుకోవాలి. వారం రోజుల్లో విత్తనం మొలకెత్తుతుంది. 2 వారాల తర్వాత పాదుకు 1 మొక్క ఉండేలా పలుచన చేసుకోవాలి. మొలకలు రాని పాదుల్లో మళ్ళీ విత్తనం విత్తుకొని తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. నీటి యాజమాన్య విషయానికి వస్తే విత్తనం విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. 3 నుంచి 4 రోజుల తర్వాత పూర్తిగా తడి ఇవ్వాలి. వర్షాకాలంలో 7 నుంచి 8 రోజుల వ్యవధిలో, అదే వేసవిలో అయితే 4 నుంచి 5 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పంటల్లో ప్రధాన సమస్య కలుపు. విత్తిన 4 రోజుల తర్వాత కూలీలతో కలుపు తీయించాలి. తర్వాత అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు కలుపు తీయించాలి. కలుపు తీసేటప్పుడు మట్టిని మొక్క మొదలుపైకి ఎగదోయాలి. విత్తిన 48 గంటల్లోపు పెండి మిథాలిన్ అనే కలుపు మందును లీటర్ నీటికి 6 మిల్లీలీటర్ల చొప్పున కలిపి ఎకరాకు సుమారు 20 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే కాయతోల్చు పురుగు ఎక్కువగా బెండ నాశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పురుగు నాటిన 30 రోజుల నుంచి కోత దశ వరకు ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, పూత, కాత దశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి 1 అంగుళం కింది వరకు తుంచాలి. లీటర్ నీటికి కార్బారిల్ 3 గ్రాములు లేదా ఫినాల్ఫాస్ లేదా ప్రొఫినెఫాస్ లేదా ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పంట కాపుకు రాని దశలో థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక బెండ నాశించే పురుగుల్లో దీప పురుగులు ముఖ్యమైనవి. ఆకుపచ్చ రంగులో ఉండే చిన్న పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టాన్ని కలుగు చేస్తాయి. ఆకులు పైకి ముడుచుకుని పోయి పండు బారి రాలిపోతాయి. వీటి నివారణకు లీటర్ నీటికి మిథైల్ డెమెటాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి ఈ మోతాదులో పిచికారీ చేసుకోవాలి. అలాగే ఎర్రనల్లి విషయానికి వస్తే పంట చివరి దశలో
చిన్న సన్నని

ఎర్రపురుగులు ఆకుల అడుగు భాగాన్ని చేరి ఎక్కువ సంఖ్యలో రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు తెల్లగా పాలిపోయి పండుబారుతాయి. దీని నివారణకు లీటర్ నీటిలో కలిగి గంధక పొడి 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటితో కలిపి ఈ మోతాదులో పిచికారీ చేసుకోవాలి. ఇక బెండలో ఆశించే తెల్లదోమ విషయానికి వస్తే, పంటలో పూతకు ముందు చిన్న పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన్ని చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఇవి

0: అంటే పంటలో పూతకు ముందు చిన్న పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన్ని చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఇవి శంకు రోగాన్ని వ్యాప్తి చెందిస్తాయి. దీని నివారణకు లీటర్ నీటికి డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు డబ్బాలకు గ్రీజ్ కానీ ఆముదం కానీ పూసి తెల్లదోమలను ఆకర్షింపచేసి నాశనం చేయాలి. ఇక బెండ నాశించే తెగుళ్ళ విషయానికి వస్తే బూడిద తెగులు, పల్లాకు తెగులు ఇవి ఆశిస్తూ ఉంటాయి. బూడిద తెగుల విషయానికి వస్తే ఆకులపైన మరియు అడుగు భాగాన బూడిద వంటి పొడిచే కప్పబడి ఉంటాయి. తేమ తక్కువగా ఉండే పొడి వాతావరణంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మిల్లీలీటర్ డైనోకాప్ లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పల్లాకు తెగుల విషయానికి వస్తే తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగుకు మారి కాయలు గిడసబారి తెల్లగా మారుతాయి. దీని నివారణకు తెగులను తట్టుకునే అర్కానామిక, అర్క అభయ రకాలను విత్తుకోవాలి. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయడం ద్వారా తెగులను వ్యాప్తి చేసే తెల్లదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. వర్షాకాల పంటను జూలై 15కు ముందుగా విత్తటం ద్వారా ఈ తెగులను కొంతవరకు నివారించవచ్చు. కోత విషయానికి వస్తే విత్తిన 40 నుంచి 50 రోజులకు మొదటి కోత వస్తుంది. తప్పనిసరిగా ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి కోత కోసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బెండలో సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించి రైతుకు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో బెండ సాగులో సరైన యాజమాన్య పద్ధతుల గురించి వివరాలు విన్నారు. నిర్వహణ శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం మరికొద్దిసేపట్లో
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక వార్తల్లోని వివరాలు. భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి ఆధునిక క్షిపణులతో సముద్రం, గగనతనంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ యుద్ధ నౌక సొంతమని అధికారులు వెల్లడించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న జీఏడి టవర్లు, న్యాయమూర్తుల భవనాలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారుల భవన నిర్మాణాలు, రైతులకు ఇచ్చే లేఅవుట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు

0: కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, విద్య, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు వంటి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: 11,569.91 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. తిరుపతి జిల్లా సిసిటీలో 1,800 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ పవర్ సబ్సిడీ ఎక్సిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోను వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్1 కాబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. వేస్ట్ ఆయిల్స్ ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏవియేషన్ ఫ్యూయల్ కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తాను.
0: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల ఆతిథ్యం దక్కడం గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి యూత్ గేమ్స్ దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, జేఈఈలలో ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి పేర్కొంటూ,
2: పేదలు కార్పొరేట్ విద్యను అందించాలనుకున్న వాళ్ళు మెద్దుల్లో వాళ్ళకి ఎవరికైతే మెరిట్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం తర్ఫీదు ఇచ్చి ఐఐటి, ఎన్ఐటి, నీట్ తొలి విడతలో సాధించాలనే లక్ష్యంతో మనం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తాము. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మిగిలిన విద్యార్థుల్లో కూడా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా మనకి అడాప్షన్ తీసుకుని ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. రోజు మనం సాంఘిక సంక్షేమ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఐఐటి, నీట్ సెంటర్లతో పాటు ఈరోజు కొత్తగా పెట్టినటువంటి ఎక్సలెన్సీ సెంటర్లు మరింత మందిని ప్రయోజకులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలపై ఉన్న శ్రద్ధ, పేద పిల్లల చదువులు వారి ప్రాథమిక వసతులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందన్నారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా నర్సాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. సాయంత్రం గాజువాకలోని మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. నిరుద్యోగ మైనార్టీ యువత కోసం విజయవాడలో రాష్ట్రస్థాయి మెగా జాబ్ మేళాను ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పనకు వివిధ సంస్థలు పాల్గొంటున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, రవాణా తదితర రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశం.

0: మని తెలిపారు. నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసుకు ప్రజల నుంచి ఆదరణ లభించడంతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నరసాపురం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11:00 బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 5:50 నరసాపురం చేరుకుంటుందని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రూపు ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజుకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఉదయం 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచనాలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, అనంతరం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం శ్రీమతి పి అనురాధ. ఇక 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:30 ఏకచిత్ర గానం శీర్షికన వాల్తేరు వీరయ్య చిత్రం నుండి పాటలు వింటారు. ఇక 10:00 వసుదైక కుటుంబం, 10:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. నేటి సాయంత్ర ప్రసారాలలో సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు పదవ సంచిక, 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి కళామండలం విమల మీనన్ గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి అరుణకుమారి, నిర్వహణ హారిక. అనంతరం యుక్త వయస్సు నుండి స్త్రీలు పాటించవలసిన పరిశుభ్రత నియమాలు, శ్రీమతి జి కాంచనమాల గారితో పరిచయం వింటారు, పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. ఇక 6:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ, రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు

రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. కార్యక్రమంలో చీనీ తోటలో సస్యరక్షణ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉద్యానవన అధికారిణి శ్రీమతి బి అమరేశ్వరి గారి ప్రసంగం వింటారు. అనంతరం భూగర్భ జల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఇక రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమం, 8:00 అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. రాత్రి 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి డి జైనాభిగారు పాడిన జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. రాత్రి 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి ఈ పూట రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కి చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకి చెందిన కరోలినా ముజోవా తమ దేశానికే చెందిన లిండా నాస్కోవాతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత 2 ఏళ్లలో ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను ఇద్దరు నేతలు సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త ఊపు ఇస్తుందని పేర్కొన్నారు. 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం ఈ భాగస్వామ్యం పెరుగుతున్న బలానికి ప్రతిబింబం అని పేర్కొంటూ న్యూజిలాండ్ ప్రజలకు వారి నాయకత్వానికి వారి ఆప్యాయత మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
1: 40 సాల్ के बाद भारत के प्रधानमंत्री का न्यूजीलैंड आना हुआ है और एक प्रकार से आपकी आर्थिक राजधानी में कार्यक्रम बना करके भारत और न्यूजीलैंड के संबंधों को एक नई ताकत देने का एक अवसर पैदा किया है. मैं आपका बहुत बहुत आभारी हूँ. ये हमारे संबंधों में एक ऐतिहासिक पड़ाव है जो हमारे संबंधों की नई ऊर्जा, हमारी मित्रता के नए संकल्प को दोहराने वाला है.
0: స్వల్పకాలంలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద ప్రక్రియను ముగించడంలో న్యూజిలాండ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ న్యూజిలాండ్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థాపించడం ద్వారా భవిష్య సహకారానికి దిశానిర్దేశం చేసే ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సముద్రయాన సంబంధాలను ఆయన ప్రముఖంగా

ప్రస్తావిస్తూ హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంలో భారత్, న్యూజిలాండ్లు కీలక పాత్ర పోషించగలవని మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సల్ మాట్లాడుతూ 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారని, మోదీ పర్యటన ఒక చారిత్రాత్మకమైన మైలురాయని అభివర్ణించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి కూడా పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు గవర్నమెంట్ హౌస్లో అధికారిక స్వాగత కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈరోజు ప్రధానమంత్రి న్యూజిలాండ్లో ప్రముఖ వ్యాపార, క్రీడా ప్రముఖులతో కూడా ముచ్చటిస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలకు ప్రతిబింబంగా ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో విజయవంతమైన పర్యటన ముగించుకుని 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆక్లాండ్ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. వాణిజ్య బొగ్గు గనులు, కమర్షియల్ కోల్ బ్లాక్స్ వేలం 15వ దఫాతో పాటు 13, 14 విడతల 2 ప్రయత్నాలకు సంబంధించిన బిడ్లను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ రౌండ్లలో వేలాన్ని కొంచిన 23 బొగ్గు బ్లాకుల్లో 8 బ్లాకులకు మొత్తం 21 బిడ్లు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ వాణిజ్య బొగ్గు మైనింగ్ విధానంలో పరిశ్రమల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం రౌండ్లో మొత్తం 16 కంపెనీలు పాల్గొన్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశ ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ నిన్న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన కార్యకలాపాలపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అలాగే దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 6వ రహస్య యుద్ధ నౌక మహేంద్రగిరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో ఈరోజు చేర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, స్వదేశీ యుద్ధ నౌకల నిర్మాణంలో భారత్ ప్రస్థానంలో ఇది మరొక ముఖ్యమైన మైలురాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యుద్ధ నౌక జలప్రవేశ ఉత్సవానికి ముందు విశాఖపట్నంలో జరిగిన బరాఖానా సైనికులతో కలిసి విందు కార్యక్రమంలో నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగిస్తూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి స్థిరత్వాలకు భారతదేశమే ప్రాథమిక హామీదారని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్న ప్రపంచ భద్రతా వాతావరణం మధ్య దేశ సముద్ర ప్రయోజనాలు కాపాడుతున్నందుకు, 3వ నెల పతాకం గౌరవాన్ని నిలబెడుతున్నందుకు భారత నౌకాదళాన్ని రక్షణ మంత్రి అభినందించారు. మహేంద్రగిరి యుద్ధ నౌక సంబంధించిన కార్యక్రమంలో నౌకాదళ సిబ్బంది ప్రధాన అధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఇతర సీనియర్ భారత నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీయంగా డిజైన్ చేయగా ముంబైలోని మాజ్గాంవ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మన దేశంలో ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ల సరికొత్త ఆవిష్కరణకు ఇది ప్రతీక. రహస్య యుద్ధ నౌకలైన స్టెల్త్ యుద్ధ నౌకల్లో ఉండే మెరుగైన మనుగడ సామర్థ్యం, తక్కువ రాడార్ సిగ్నేచర్ మొదలైన లక్షణాలన్నీ ఈ యుద్ధ నౌకలో ఉన్నాయి. అయోధ్యలో రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ అయిన 8 నిందితుల్లో 3 అయోధ్య కోర్టు ఈ నెల 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది.

0: మరో 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ ఈ నెల 14వ తేదీన కజక్స్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు 8 నెలల సుదీర్ఘ మిషన్ను ప్రారంభిస్తారు. రష్యాకు చెందిన రాస్ కాస్మోస్ సోయిజ్ MS-29 అంతరిక్ష నౌక ద్వారా కాస్మోనాట్లు ప్యోతర్ దుబ్రోవ్, అన్నా కికినాల్తో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఎంగల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్ అంతకు ముందు మొరాకోపై 2-0 గోల్స్తో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకువెళ్లింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈవేళ లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలిన ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోబోతో తలపడనున్నారు. రేపు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్టు 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కి చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా ప్రపంచ జనాభా దినోత్సవం గురించి కొన్ని వివరాలు వింటారు. మన ఇంట్లో సభ్యుల సంఖ్య పెరిగితే అవసరాలు కూడా పెరుగుతాయి. ఆహారం, నీరు, విద్య, వైద్యం, నివాసం, ఉపాధి, ఇలా ప్రతి అవసరానికి సరైన ప్రణాళిక అవసరం. అదేవిధంగా ప్రపంచ జనాభా పెరిగినప్పుడు అందరికీ అవసరమైన వనరులు, సేవలు, అవకాశాలు సమానంగా అందుబాటులో ఉండాలి. ముఖ్యమైన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తారు. జనాభా దినోత్సవం అంటే కేవలం జనాభా పెరుగుదల గురించి మాట్లాడే రోజు మాత్రమే కాదు. కుటుంబ సంక్షేమం, మాతా శిశు ఆరోగ్యం, మహిళల హక్కులు, యువత భవిష్యత్తు, వనరుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలపై ఆలోచించే రోజు. ప్రపంచ జనాభా దినోత్సవం ఎలా ప్రారంభమైంది అంటే 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా సుమారు 500 కోట్లు, అంటే 5 బిలియన్లకు చేరినట్లు అంచనా వేశారు. ఆ సందర్భాన్ని డే ఆఫ్ 5 బిలియన్స్గా గుర్తించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. జనాభా పెరుగుదలతో పాటు పేదరికం, ఆరోగ్యం, విద్య, మహిళల సాధికారత, కుటుంబ సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం

అవసరాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. దీంతో 1989లో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి పాలక మండలి ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 1990 జూలై 11న తొలిసారిగా 90కి పైగా దేశాల్లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనాభాకు సంబంధించిన సమస్యలు, అవకాశాలు, మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచ జనాభా 2022 నవంబర్ 15న 800 కోట్ల మైలురాయికి చేరుకుంది. అయితే జనాభా పెరుగుదలకు అధిక జనాలు ఒక్కటే కారణం కాదు. వైద్య రంగం అభివృద్ధి, టీకాలు, శిశు మరణాల తగ్గుదల, పోషకాహారం, పారిశుద్ధ్యం, సగటు ఆయుర్దాయం పెరగటం కూడా ప్రధాన కారణాలు. ఇవి మానవ సమాజం సాధించిన విజయాలే. కానీ జనాభా పెరిగినప్పుడు ప్రతి ఒక్కరికి నాణ్యమైన జీవితం అందించగలమా అన్నదే ప్రధాన ప్రశ్న. జనాభా ఎక్కువగా ఉండటం తప్పనిసరిగా సమస్య కాదు. సరైన ప్రణాళిక లేకపోవడం, వనరుల అసమాన పంపిణీ, విద్య మరియు ఉపాధి అవకాశాల కొరతే అసలు సమస్యలకు కారణమవుతాయి. జనాభా అంటే సంఖ్యలు మాత్రమే కాదు, జనాభా అంటే కేవలం గణాంకాలు కాదు. ఆ సంఖ్యల వెనక కలలు కనే పిల్లలున్నారు, ఉద్యోగం కోసం ఎదురుచూసే యువత ఉన్నారు, కుటుంబాన్ని పోషించే తల్లిదండ్రులున్నారు, ఆరోగ్య భద్రత కోరుకునే మహిళలున్నారు, ఆదరణ అవసరమైన వృద్ధులున్నారు. అందువల్ల జనాభా విధానాలు కేవలం సంఖ్యలను తగ్గించడంపై కాకుండా ప్రతి వ్యక్తి ఆరోగ్యం, విద్య, గౌరవం, స్వేచ్ఛ, జీవన ప్రమాణాలపై దృష్టి పెట్టాలి. భారతదేశ జనాభా పరిస్థితి ఏంటంటే, ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2023లో భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. అయితే భారతదేశంలో సంతానోత్పత్తి రేటు గత కొన్ని దశాబ్దాలుగా క్రమంగా తగ్గుతోంది. ఒక మహిళ తన జీవితకాలంలో సగటు ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపే రేటును మొత్తం సంతానోత్పత్తి రేటు, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. భారతదేశంలో ఇది ప్రస్తుతం సుమారు 2.0గా ఉంది. అయినా మన దేశ జనాభా కొంతకాలం పెరుగుతూనే ఉండవచ్చు. దీనికి కారణం మన దేశంలో యువజనుల సంఖ్య ఎక్కువగా ఉండటం. సంతానోత్పత్తి వయసులో ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు కుటుంబాల పరిమాణం తగ్గినా మొత్తం జనాభా వెంటనే తగ్గదు. దీనినే జనాభా గమన వేగం లేదా పాపులేషన్ మొమెంటం అంటారు. భారతదేశానికి ఉన్న అవకాశం ఏంటంటే, మన దేశంలో యువత శాతం ఎక్కువగా ఉండటం ఒక గొప్ప అవకాశం. యువతకు మంచి విద్య, ఆరోగ్యం, సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తే వారు దేశాభివృద్ధికి శక్తిగా మారుతారు. దీనినే జనాభా ప్రయోజనం లేదా డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. కానీ విద్య ఉన్నా నైపుణ్యాలు లేకపోతే, నైపుణ్యాలు ఉన్నా ఉపాధి లేకపోతే యువతలో నిరాశ, అసంతృప్తి, ఆర్థిక అసమానతలు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జనాభాను భారం అని భావించటం కంటే ప్రజల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయటం ముఖ్యమైంది. కుటుంబ నియంత్రణ అనే పదాన్ని కొందరు కేవలం జనాభాను తగ్గించే చర్యగా భావిస్తారు. కానీ అసలు దాని ఉద్దేశం దంపతులకు ఎంతమంది పిల్లలు కావాలి, ఎప్పుడు కావాలి, పిల్లల మధ్య ఎంత విరామం ఉండాలి అనే విషయాలను స్వచ్ఛందంగా, బాధ్యతాయుతంగా నిర్ణయించుకునే అవకాశం కల్పించటం, ఆరోగ్య సేవలు, సరైన వైద్య సలహా, గర్భనిరోధక పద్ధతులపై సమాచారం, మహిళల గౌరవం, గోప్యత, ఇవి కుటుంబ సంక్షేమంలో ముఖ్యమైన అంశాలు. కుటుంబ నియంత్రణ బాధ్యతను మహిళలపై మాత్రమే మోపకూడదు. భార్యాభర్తలు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. మాత శిశు ఆరోగ్యం, పిల్లల మధ్య సరైన విరామం, కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ ఉమ్మడి బాధ్యతలు. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబమే కాదు, సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది.
పిజ్జా.

0: మాత్రురాలైన మహిళ తన ఆరోగ్యం, వివాహం, మాతృత్వం, పిల్లల చదువు, పోషణ వంటి అంశాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలదు. మహిళల విద్య వల్ల బాల్య వివాహాలు తగ్గుతాయి, మాతా శిశు మరణాలు తగ్గుతాయి, కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుంది, పిల్లలకు మంచి విద్య లభిస్తుంది. అందువల్ల బాలికల విద్య జనాభా సంక్షేమానికి అత్యంత ముఖ్యమైన పునాది. అధిక జనసాంద్రత వల్ల సమస్యలు ఏంటంటే, ఒక ప్రాంతంలో జనాభా వేగంగా పెరిగి తగిన సదుపాయాలు అభివృద్ధి కాకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. త్రాగునీటి కొరత, ఆహార భద్రత సమస్యలు, గృహాల కొరత, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం, వ్యర్థాల పెరుగుదల, ఆసుపత్రులు, పాఠశాలలపై ఒత్తిడి, ఉద్యోగాల కోసం పోటీ వంటి సమస్యలు ఎదురవుతాయి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలోని అంశాలు: సమాచార వేదిక, ఆలోచన ఆలోచనం, అనంతరం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం. ముందుగా సమాచార వేదిక వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన వార్తల సమాహారం. అనంతపురం మీదుగా వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారిలో అండర్పాస్ వంతెనల నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పొడవైన 44వ నంబర్ జాతీయ రహదారిలో అనంతపురం బెంగళూరు వెళ్లే 44A రహదారి అత్యంత కీలకమైనది. ఈ మార్గంలో హైదరాబాద్ బెంగళూరు వెళ్లే వాహనాలు భారీ సంఖ్యలో ఉంటాయి. అనంతపురం సర్కిల్ పరిధిలో కర్నూలు నుండి బాగేపల్లి వరకు ఈ రహదారి ఉండటంతో అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అనంతపురం సర్కిల్లో ఇటీవల ప్రమాదాలు జరిగే ప్రదేశాలను 19 బ్లాక్ స్పాట్లుగా గుర్తించి ఈ సర్కిల్కు 19 వంతెనలు మంజూరయ్యాయి. ఇందులో 17 అండర్పాస్ వంతెనలు, 2 సర్వీస్ రోడ్లు, నడక వంతెనలు ఉన్నాయి. మొత్తం 19 వంతెనలకు 422 కోట్ల రూపాయలు కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిధులు మంజూరు చేసింది. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరింది. వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు తిరిగి ఇచ్చేందుకు ఇక 4 రోజులే గడువుంది. అయినప్పటికీ జిల్లాలోని 2226 పోలింగ్ కేంద్రాల పరిధిలో 20,38,523 ఓటర్లు ఉండగా శుక్రవారం సాయంత్రానికి 20,35,73 ఈఎఫ్ల పంపిణీ జరగగా 78% డిజిటలైజేషన్ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా శని ఆదివారాల్లో బీఎల్ఓలతో పాటు డిఆర్డీఓ, మెప్మా సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో పాటు చేసిన బృందాలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నాయి. వీరంతా బూత్ స్థాయి అధికారులతో కలిసి ఇంటింటికి వెళతారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, వాటిని పూరించడం, పూరించినవి బీఎల్ఓలకు అందేలా సహకరిస్తారని కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కృత్రిమ మేధ, క్వాంటమ్ టెక్నాలజీ, హెల్త్ సైన్సెస్ రంగాల్లోని ప్రయోగాలకే ఎక్కువ శాతం నిధులు మంజూరవుతాయని విశ్రాంత శాస్త్రవేత్త, డిఎస్టి పరిశోధన సలహాదారుడు ప్రసాదరాజు పేర్కొన్నారు. ప్రయోగాలు, పరిశోధనలకు ప్రభుత్వ సంస్థల నుంచి నిధులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే అంశంపై జేఎన్టీయులో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వినూత్న పరిశోధన, సృజనాత్మకత, నూతన ప్రయోగశాలపై దృష్టి పెట్టాలన్నారు. సమాచార వేదిక వింటున్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ముఖాన మొటిమల
1: సై బాల్,
0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్.
4: ప్రకటనలు విన్నారు, సమాచార వేదిక వింటున్నారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు అభ్యసించిన విద్యార్థులు పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 16న తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. టీసీ, మార్కుల జాబితాలు, ఇతర ధృవపత్రాలతో 14వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా విద్యుత్ టవర్లను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా కొన్ని ఉపకేంద్రాల పరిధిలోని వ్యవసాయ సర్వీసులకు శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెస్ట్ సబ్ డివిజన్ డీఈఈ రవిశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమయంలో ఉప్పరపల్లి, కక్కలపల్లి, ఇటుకలపల్లి ఉపకేంద్రాలు పరిధిలో ఉన్న వ్యవసాయ సర్వీసులకు సరఫరా ఉండదని పేర్కొన్నారు. విషయాన్ని రైతులు గమనించి సహకరించాలని కోరారు. సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆలోచన ఆలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య.
5: ఆలోచన ఆలోచనం లోతూపును వెలిగించే చిరుదీపం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
6: ఎన్నో సంఘటనలు మన రోజువారీ జీవన గమనంలో జరుగుతూ ఉంటాయి. కొన్ని మనకు తెలిసి మనం అనుకున్నట్లుగా జరుగుతాయి, మరికొన్ని ఆకస్మికంగా అనుకోని విధంగా జరుగుతూ ఉంటాయి. అయితే జరగవలసిన దాన్ని ముందుగా పసిగట్టి తప్పించుకుందామని మనం ప్రయత్నం చేసినా మరో రూపంలో జరిగే తీరతాయి. చక్కటి కథల రూపంలో ఇలాంటి నగ్న సత్యాలు మన సాహిత్యంలో చాలా ఉన్నాయి. అలాంటి చిన్న కథలు కొన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. మహారాష్ట్ర దేశంలో కొల్హాపూర్ అనే గ్రామం ఉంది కదా, అందులో ఒక కుటుంబం ఉండేది. ఆ పేద కుటుంబానికి దరిద్రం బాధతో పాటు అధిక సంతాన బాధ కూడా ఉండేది. సరే, ఆ ఇంటి యజమాని సంపన్న కుటుంబాల వారి ఇళ్లకు వెళ్ళి వారిని అర్థించి వారిచ్చిన దాంతో తృప్తిపడి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేవాడు. భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆ గృహిణి వంట ప్రారంభం చేసేది. అప్పుడు ఆ కుటుంబం అంతా పాపం ఏకభుక్తంగా తినేవారు. దీనంతటినీ గమనిస్తున్న మహాలక్ష్మి అమ్మవారు అతని పేదరికాన్ని ఎలా అయినా సరే పోగొట్టి ఆర్థికంగా సహాయపడదామని సంకల్పించింది. ఒకరోజు ఆ వ్యక్తి పక్క గ్రామానికి భిక్షాటనకు వెళ్ళి మిట్ట మధ్యాహ్నం తిరిగి వచ్చే త్రోవలో బంగారు నాణేలు ఉన్న సంచిని అతనికి కనిపించేట్లుగా ఉంచింది. కానీ మామూలుగా నడిచి వచ్చే ఆయనకి ఆ రోజు ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది. ప్రతిరోజు నడిచి వచ్చే ఈ త్రోవ నాకు కొత్త కాదు, కాబట్టి కళ్ళు మూసుకుని నడవగంలో లేదో చూద్దాం అనుకుని అలాగే కళ్ళు మూసుకుని నడిచి లక్ష్మీదేవి కటాక్షంతో ఏర్పాటు చేయబడ్డ బంగారు నాణాల సంచిని దాటిపోయి తర్వాత కళ్ళు తెరిచి, ఓహో, నేను కళ్ళు మూసుకుని కూడా సరిగ్గానే రాగలిగాను అని సంతోషించి ఇంటికి వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి అమ్మవారు కూడా దురదృష్టవంతుడిని బాగు చేయాలన్నా విధాత రాతకు విరుద్ధంగా చేయడం సాధ్యం కాదని తలచి గత జన్మలో దానం చెయ్యిన అతనికి భాగ్యం పొందే అర్హత కూడా లేదని ఊరుకుంది. మరో కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేటువంటి ఒక మహాత్ముడు అందరికీ కూడా సలహాలు ఇస్తూ అంతా దైవ సంకల్పం అంటూ ఉండేవాడు. ఆయన బాగా గమనించి ఒక యువకుడు వచ్చి, స్వామి, మీరు సర్వజ్ఞులు దైవజ్ఞులు కాబట్టి ఈనాడు నాకు జరగబోయే సంఘటన గురించి చెప్పండి. దైవ సంకల్పం ప్రకారం జరగబోయేదాన్ని జరగకుండా నేను ఆపుతాను

0: నేను ఆపుకోలేకపోతే మిమ్మల్ని దేవుణ్ణి నమ్ముతాను, అలా కాని పక్షంలో మిమ్మల్ని దేవుణ్ణి కూడా నమ్మను అన్నాడు. ఆ మహాత్ముడు ఒక చిరునవ్వు నవ్వి కొంచెంసేపు మౌనం దాల్చి, దేవుని సంకల్పం ప్రకారం రేపు నీవు ఒక మధురమైన పిండి వంటను తింటావు అని చెప్పారు. ఎలాగైనా సరే అతను తీపి పదార్థాన్ని తినకుండా ఉండాలని, జనానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఏమాత్రం తీపి లేని చప్పటి ఆహార మూటతో ఒక అడవిలో చెట్టెక్కి రోజంతా అక్కడ గడపదలుచుకున్నాడు. మహాత్ముడు చెప్పిన జోస్యం ఎలా జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు. కానీ సూర్యాస్తమయ సమయంలో తాను దైవ సంకల్పాన్ని గెలవబోతున్నాను అని చెప్పి సంతోషించే సమయంలో ఒక పెండ్లి బృందం వారు ఆ చెట్టు కిందకు వచ్చారు. అందరూ కూడా శుభసూచకంగా తీయటికి పాయసం వండుకున్నారు. ఇంతలో ఒక దొంగల మూట పెళ్లి బృందాన్ని దోచుకోవడానికి హఠాత్తుగా మీద పట్టడంతో అన్నీ వదిలేసి ఎక్కడ వాడక్కడ పరారయ్యారు. వాళ్ళు వదిలేసిన సామగ్రిని దోచుకునేందుకు వచ్చిన దొంగలు వండిన పాయసాన్ని చూశారు. వెంటనే దాని సువాసన చూసి తినడానికి మొదలుపెట్టారు. ఇంతలో ఒకడు, ఆగండి ఆగండి, ఈ పాయసంలో ఏదైనా విషం ఉందేమో, ముందెవరికైనా పెట్టి తర్వాత మనం తిందాం అని సలహా ఇచ్చాడు. అందరూ అంగీకరించి ఎవరన్నా ఉన్నారా అని నాలుగు దిక్కులు వెతికి చెట్టుపైకి చూసేసరికి అక్కడ నక్కి ఉన్నవాడు కనిపించాడు. అతన్ని దింపి పాయసం కొంత ముందు పెట్టి తిను అన్నారు. కానీ తినడానికి అతను ఒప్పుకోలేదు. ఎందుకు తినడం లేదో కూడా చెప్పాడు. అయినా దాన్ని వాళ్ళు నమ్మకుండా అతన్ని బెదిరించి దండించి బలవంతంగా తినిపించారు. ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకొని, ఆహా, భగవంతుడి లీల ఎంత గొప్పది, దైవ సంకల్పాన్ని ఉల్లంఘించడం అసాధ్యం కదా అని తెలుసుకుని తనకు బోధించిన మహాత్ముని సన్నిధికి తిరిగి వెళ్ళి ఆయన పాదాలపై పడ్డాడు.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
2: ఆలోచనాలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
6: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం. నిర్వహణ కే శృతి ప్రియాంక, సహకారం శ్రీమతి పి అనురాధ.

0: శ్రోతలకు నమస్కారం. మన ప్రపంచం సంచిక కార్యక్రమానికి స్వాగతం.
1: మారిన ఉపాధిముఖ చిత్రం, నిపుణ కార్మిక శక్తి, వికసిత్ భారత్ చోదక శక్తి. నిపుణ కార్మిక శక్తి, వికసిత్ భారత్ చోదక శక్తి ఈ అంశం గురించి తెలుసుకుందాం. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలన్న భారతదేశం కల సాకారం కావడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు దేశ ప్రజలే ఆలంబన. అందుకు ధీటుగానే నైపుణ్య కల్పనకు పటిష్టంగా పునాదులు వేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలితాలుగా మారడంపైనే తదుపరి దశ పురోగతి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశానికి గల జనాభా ప్రయోజనం పరిమిత కాలం పాటు మాత్రమే ఉంటుంది. దాన్ని సుస్థిరమైన ఆర్థిక ప్రయోజనంగా మలుచుకోవడం అనేది ప్రభుత్వం, పరిశ్రమ, విద్యారంగం మూడింటి ఉమ్మడి కార్యాచరణపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం

ఏ నగరంలో ప్రవేశించినా కొన్ని దృశ్యాలు కళ్ల ముందు కదలాడతాయి. ఒక డెలివరీ పార్ట్నర్ తన ఫోన్లో 3-4 యాప్లు ఒకేసారి ఓపెన్ చేసుకుని ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. యువ గ్రాడ్యుయేట్ ఒకడు తాను చేపట్టిన ఫ్రీలాన్స్ పని చేసుకుంటూనే మరోపక్క పోటీ పరీక్షలకు తయారవుతూ ఉంటాడు. ఒక చిన్న వ్యాపారి తాను కొత్తగా కొనుగోలు చేసిన మెషిన్ లేదా డిజిటల్ సాధనాలు ఆపరేట్ చేయగల నిపుణుడి కోసం అన్వేషిస్తూ ఉంటాడు. భారతదేశం తన లక్ష్యాన్ని సాధించుకునే బాటలో నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటూ నిరంతరాయంగా పనిచేస్తుందనేందుకు ఇవన్నీ సంకేతాలు. మన వృద్ధి కథనాల వెనుక వాస్తవం ఇదే. ప్రతి ఏడాది కోట్ల మంది పనివారు కార్మిక శక్తికి జోడవుతున్నారు. వారంతా మారిన వాతావరణానికి అనుగుణంగా తమను తాము మలుచుకోవడానికి, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా యాజమాన్యాలు మాత్రం ఉద్యోగ అర్హత గల ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉన్నదని ఫిర్యాదు చేస్తూ ఉంటాయి. ఇది కేవలం అవకాశాల వ్యత్యాసం కానే కాదు, సంసిద్ధతకు సంబంధించిన సమస్య. పని ప్రదేశాల్లో పనుల స్వభావం అతి త్వరగా మారిపోతూ ఉండడమే ప్రస్తుతం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. వాస్తవానికి ఒక దశాబ్దం క్రితం ప్రతి ఒక్కరికి అవసరమైనవిగా ప్రాచుర్యంలోకి వచ్చిన నైపుణ్యాలు ఇప్పుడు విలువలేనివిగా మారిపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. 21వ శతాబ్దంలో నిరక్షరాస్యుడంటే చదవడం, రాయడం తెలియనివాడు కాదు. నేర్చుకునేందుకు కాలం చెల్లిపోయిన అంశాలను వదిలిపెట్టడానికి, తాను నేర్చుకున్న అంశాలకు పదును పెట్టడానికి సిద్ధపడనివాడు అని ఫ్యూచర్ షాక్ పుస్తక రచయిత, అమెరికాకు చెందిన భవిష్యత్ దార్శనికుడు అల్విన్ టోప్లర్ అన్నారు. ఇది సాంప్రదాయకమైన విద్య గురించి చేసిన హెచ్చరిక కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మలుచుకోవడం పట్ల విముఖత ప్రదర్శించే వారికి చేసిన హెచ్చరిక. నిరంతర మార్పు కొలమానంగా మారిన ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవడం, వాటికి కాలానుగుణంగా మెరుగులు దిద్దుకోవడం ఒక్కటే అక్షరాస్యత నిర్వచనంలో అత్యంత ప్రధానమైన అంశం. నేటి భారతదేశానికి ఈ నిర్వచనం చక్కగా సరిపోతుంది. పనులు లేకపోవడం కాదు, వాటికి సంసిద్ధం కాలేకపోవడమే ప్రస్తుత సమాజంలో అతిపెద్ద సవాలు. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలన్న భారీ ఆకాంక్షతో ముందుకు సాగుతున్న దశలో ప్రయాణంలో వేగాన్ని, నాణ్యతను నిర్ధారించేది ఈ వ్యత్యాసం ఒక్కటే. లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ పరిమాణపరంగానే నిర్మాణం కాదు. నిపుణులైన పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకోగల కార్మిక శక్తి మాత్రమే అందుకు ఆలంబన అవుతారు. వేగంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు ధీటైన నైపుణ్యాలు గల వారుగా కార్మిక శక్తి తమను తాము మలుచుకోవాలి. ఉపాధి కథనాలు, నైపుణ్యాల వ్యత్యాసం. మన దేశంలో వ్యవస్థీకృత విద్యా వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. విద్యారంగం అందిస్తున్న ప్రయోజనాలు, పారిశ్రామిక అవసరాల మధ్య గల వ్యత్యాసాన్ని తొలగించడమే ఇప్పుడు దృష్టి సారించవలసిన అంశం. మన దేశ కార్మిక శక్తిలో అతి తక్కువ శాతం మంది మాత్రమే వ్యవస్థీకృతమైన నైపుణ్య శిక్షణ పొందారు. ఈ దిశలో ఇటీవల పరిస్థితులు కొంత మెరుగుపడినా నైపుణ్య వ్యవస్థ వృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాలానుగుణంగా అప్పుడప్పుడు నిర్వహించే సర్వేల్లో భాగంగా జరిగిన కార్మిక శక్తి సర్వే ప్రకారం 2022-23 నాటికి కార్మిక శక్తిలో 3.7% మంది మాత్రమే వృత్తిపరమైన శిక్షణ పొందిన వారున్నారు. ఇది ఒక పెద్ద వ్యవస్థాపరమైన సమస్యగా మారింది. ఆధునిక పరిశ్రమలు అవసరాలకు ధీటైన ప్రత్యేక నైపుణ్యాలు లేకుండానే ఏటా అధిక సంఖ్యలో యువకులు కార్మిక శక్తిలో చేరుతున్నారు. యువతలో ఉద్యోగ అర్హత కేవలం 51% ఉన్నదని ఇండియా స్కిల్స్ నివేదిక 2024 తేల్చి చెప్పింది. నైపుణ్య కల్పన ప్రయత్నాలు మరింతగా విస్తరించాలన్న వాస్తవాన్ని ఈ నివేదిక ప్రతిబింబిస్తోంది. ఒకప్పుడు భారీ సంఖ్యలో కార్మిక శక్తికి ఉపాధి కల్పించిన ఉద్యోగాలు నేడు అంతరించిపోయాయి లేదా గణనీయంగా తగ్గిపోయాయి. ఒకప్పుడు

నిత్యం మన పొరుగున ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉండే టెలిఫోన్ బూత్ ఆపరేటర్, పీసీఓ మొబైల్ కనెక్టివిటీ రాకతో మన పరిసరాల నుంచి మాయమైపోయాడు. ఆఫీసుల్లో టైపిస్టుల స్థానంలో డిజిటల్ సాధనాలు ప్రవేశించాయి. ట్రావెల్ ఏజెంట్లు ఆన్లైన్ బుకింగ్ వేదికలకు మారిపోయారు. బ్యాంకింగ్ రంగంలో గుమాస్తాలు చేసే పనులన్నీ ఆటోమేషన్ ప్రభావంతో కస్టమర్ అడ్వైజరీ, డిజిటల్ పాత్రలుగా మారిపోయాయి. చివరికి కార్మిక ప్రాధాన్యత అధికంగా ఉన్న తయారీ రంగంలోని అసెంబ్లింగ్ లైన్ కార్యకలాపాలను కూడా యంత్రాలు చేస్తున్నాయి. అక్కడ శారీరక శ్రమతో పనిచేసే కార్మికులకు బదులుగా ఆ యంత్రాలను ఆపరేట్ చేసి ఆటోమేటెడ్ సిస్టమ్స్ను నిర్వహించగల నిపుణుల అవసరం పెరిగింది. ఉపాధి రంగంలో పనులేవీ మాయమైపోలేదు, కానీ తక్కువ నైపుణ్యాలున్న పనులు, పదే పదే చేయాల్సిన స్వభావం ఉన్న పనులు మాత్రమే మాయమైపోయాయి. డిజిటల్ నైపుణ్యాలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలు గలవారు నిరంతర అభ్యాసకుల అవసరం పెరిగింది. ఇది వ్యవస్థాత్మ

0: ఆటోమేషన్ ప్రభావంతో కస్టమర్ అడ్వైజరీ, డిజిటల్ పాత్రలుగా మారిపోయాయి. చివరికి కార్మిక ప్రాధాన్యత అధికంగా ఉన్న తయారీ రంగంలోని అసెంబ్లింగ్ లైన్ కార్యకలాపాలను కూడా యంత్రాలు చేస్తున్నాయి. అక్కడ శారీరక శ్రమతో పనిచేసే కార్మికులకు బదులుగా ఆ యంత్రాలను ఆపరేట్ చేసి ఆటోమేటెడ్ సిస్టమ్స్ను నిర్వహించగల నిపుణుల అవసరం పెరిగింది. ఉపాధి రంగంలో పనులేవీ మాయమైపోలేదు, కానీ తక్కువ నైపుణ్యాలున్న పనులు, పదే పదే చేయాల్సిన స్వభావం ఉన్న పనులు మాత్రమే మాయమైపోయాయి. డిజిటల్ నైపుణ్యాలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలు గలవారు నిరంతర అభ్యాసకుల అవసరం పెరిగింది. ఇది వ్యవస్థాత్మకంగా చోటు చేసుకుంటున్న మార్పు. ఆ మార్పు మరింత వేగంగా విస్తరిస్తోంది. ప్రతి ఏడాది మన దేశ కార్మిక శక్తిలో కోటి మంది జోడవుతున్నారు. ఇంత భారీ కార్మిక శక్తి ఉత్పాదకమైన వారుగా మారి సంపదకు దోహదకారులు కావాలంటే బలమైన నైపుణ్య శిక్షణ వ్యవస్థ అత్యంత కీలకమని ఈ వ్యాసం అందించిన రచయిత బీబీ ఫిన్టెక్ మానవ వనరుల విభాగం ఉన్నతాధికారి అమృత పాండే తెలియజేస్తున్నారు.
1: స్వల్ప విరామం అనంతరం జాతీయ విశేషాలు.

0: మన ప్రపంచం సంచిక కార్యక్రమంలోని జాతీయ విశేషాలకు స్వాగతం.
1: ఉన్నత పాఠశాల విద్యకు ఆవల నేడు రేపు, ఈ అంశం గురించి తెలుసుకుందాం. ఒక దేశంగా మన యువత కేవలం పాఠశాలకు లేదా కళాశాలకు వెళ్లడమే కాకుండా జీవితాంతం నేర్చుకునే మార్గాన్ని కొనసాగించగలిగేలా జ్ఞానం, నైపుణ్యాలు, అవకాశాలతో భవిష్యత్ వైపు అడుగులు వేసేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఈ వయస్సు వారి గురించి పాఠశాల కోసం అభ్యాసం, పని కోసం అభ్యాసం, జీవితం కోసం అభ్యాసం అనే కోణాల్లో నిర్దిష్టమైన నిర్ణయాత్మక పునరాలోచన తక్షణ అవసరమని తెలియజేస్తున్నారు రచయిత, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రుక్మిణి బెనర్జీ. ఉన్నత పాఠశాల స్థాయిని దాటి జీవితం కోసం భారతదేశ యువత ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? వారు ఉన్నత విద్యకు సిద్ధంగా ఉన్నారా? వారు జీవితానికి సిద్ధంగా ఉన్నారా? వారు పనికి సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్నలే భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. నూతన జాతీయ విద్యా విధానం 2020 పిల్లల పాఠశాల విద్యను వివిధ దశలుగా విభజించింది. పునాది దశ, ఫండమెంటల్ స్టేజ్, 3 నుంచి 8 సంవత్సరాలు, అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ నుంచి 2వ తరగతి వరకు. ప్రిపరేటరీ దశ, ప్రిపరేటరీ స్టేజ్, 8 నుంచి 11 సంవత్సరాలు, అంటే 3 నుంచి 5 తరగతులు. మధ్య దశ, మిడిల్ స్టేజ్, 11 నుంచి 14 సంవత్సరాలు, అంటే 6 నుంచి 8 తరగతులు. మాధ్యమిక దశ, సెకండరీ స్టేజ్, 14 నుంచి 18 సంవత్సరాలు, 9 నుంచి 12 తరగతులు. ఇటీవలి సంవత్సరాల్లో పాఠశాల వ్యవస్థలో పునాది దశ, ప్రాథమిక దశలపై చాలా శ్రద్ధ చూపడం జరిగింది. జాతీయ విద్యా విధానం 2020 వివరించిన అభ్యాస లక్ష్యాల దిశగా పురోగతిని తెలుసుకుని ముందుకు సాగే ప్రభుత్వ ఇతర మూలాల నుంచి పరిశోధన అధ్యయనాలు, డేటా సెట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ భవిష్యత్తు కార్యాచరణ దిశగా భారతదేశం ఎలా సిద్ధమవుతుందో ఆలోచించడానికి మనం మాధ్యమిక వయస్సు గురించి, ఉన్నత విద్య, దాని తదుపరి మార్గాల గురించి మరింత తెలుసుకోవాలి. ప్రస్తుతం పాఠశాల విద్యలోని మాధ్యమిక దశ పరీక్షల ఆధిపత్యంలో కొనసాగుతోంది. 9వ తరగతి నుంచి హైస్కూల్ విద్యార్థుల జీవితం పరీక్షల కోసం తయారు కావడం, పరీక్షలు రాయడంపైనే కేంద్రీకృతమై ఉంది. ఇది అధిక ఒత్తిడి, ఆందోళన,

0: పోటీల మధ్య సాగుతున్న సమయం. ఉన్నత పాఠశాల ముగింపు పరీక్షలతో పాటు అధిక ప్రాధాన్యత కలిగిన కాలేజీ ప్రవేశ పరీక్షలు కూడా ఉన్నాయి. ఏడాది పొడవునా వార్తాపత్రికలు, పరీక్షల తయారీ తరగతులు సామాగ్రి కోసం పూర్తి పేజీ ప్రకటనలను మోస్తూనే ఉంటాయి. విద్యాపరమైన శ్రేష్టతను వాగ్దానం చేస్తూ ఆన్లైన్ డిజిటల్ ఉత్పత్తులు, బోధనా ప్యాకేజీలు ప్రచారమవుతూ ఉంటాయి. ఈ అధిక ఒత్తిడి వాతావరణంలో విద్యార్థులు కేంద్రంగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు, పాఠశాలలు కూడా ఆ ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. పరీక్షలలో బాగా రాణించడం అనేది వ్యక్తులు, కుటుంబాలు, ఉపాధ్యాయులు, పాఠశాల వ్యవస్థల ప్రతిష్టా హోదాకు అత్యంత ముఖ్యమైనది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. గత 2 దశాబ్దాల్లో పాఠశాల విద్యలో పరిశీలిస్తే మాధ్యమిక దశలోకి వెళ్లే జనాభా కూర్పులో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ మార్పును అర్థం చేసుకోవడంలో శీఘ్ర అంచనాలు ఉపయోగపడతాయి. 2011 నాటి చివరి జనాభా గణన అంచనాల ఆధారంగా ప్రతి వయస్సులో దాదాపు 25 మిలియన్ల, అంటే 2.5 కోట్లు పిల్లలు ఉన్నారు. 2005-06లో 8వ తరగతి నమోదు సంఖ్య సుమారు 1.1 కోట్లు ఉండగా 2020-21 నాటికి అది 2.2 కోట్లకు చేరింది. ప్రస్తుతం భారతదేశంలో గతంలో కంటే ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ సంవత్సరాల పాటు పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పెరిగిన విద్యార్థుల సంఖ్య ఉన్నత పాఠశాలల్లో విపరీతమైన పోటీకి ఒక కారణం. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ పరిస్థితిలో కొంతవరకు మార్పు దిశగా ప్రయత్నించడానికి సాధ్యమవుతుంది. ఈవేళ మన దేశంలో 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల యువకులు ఎలా ఉన్నారు? భారతదేశంలో నిర్బంధ విద్య 14 ఏళ్లకు ముగుస్తుంది. కానీ వ్యవస్థీకృత రంగంలో పూర్తి సమయం పనిచేయాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 2023లో నిర్వహించిన ఓ గ్రామీణ గృహ సర్వే, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2023, ఈ వయస్సు వారి గురించి, ముఖ్యంగా వారి కార్యకలాపాలు, సామర్థ్యాలు, ప్రాథమిక విద్యా విజయాలు, అవగాహన, ఆకాంక్షల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తుంది. ఈ అధ్యయనం 28 జిల్లాలలోని ప్రతి రాష్ట్రం నుంచి 1 గ్రామీణ జిల్లా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి 2 జిల్లాలు, 14 నుంచి 18 వయస్సు గల సుమారు 35,000 మంది యువకులను సర్వే చేసింది. ఇది యువకులు భవిష్యత్తు మార్గం కోసం, ఉన్నత విద్య పని జీవితం కోసం ఎంత సిద్ధంగా ఉన్నారో ఒక సంగ్రాహవలోకనం అందిస్తుంది. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2023 సర్వే ప్రకారం 14 నుంచి 18 సంవత్సరాల యువతపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 14 ఏళ్ల వయస్సులో 95% మంది పాఠశాలల్లో ఉండగా 18 ఏళ్ల నాటికి ఆ సంఖ్య 67.4% పడిపోతోంది. పాఠశాలలో చేరిన వారిలో గత నెలలో కనీసం 15 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఇంటి బయట పనిచేసే యువత శాతం 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదువుతున్న మగవారిలో 33.8%, ఆడపిల్లల్లో 24.4% ఉంది. 11 మరియు 12 తరగతుల్లో ఉన్నవారికి సంబంధిత గణాంకాలు 39.2% మరియు 21.1% ఉన్నాయి. పనిచేసే వారిలో సుమారు 80% మంది వ్యవసాయ పనుల్లో, సాధారణంగా కుటుంబ పొలంలో నిమగ్నమై ఉన్నారు. ఈ వయస్సులో కేవలం 5.6% మంది మాత్రమే వృత్తి విద్యా కోర్సులు, వొకేషనల్ కోర్సెస్ అభ్యసిస్తున్నారు. అటువంటి కోర్సులు చేసేవారిలో ఎక్కువ మంది 6 నెలలు లేదా అంతకంటే తక్కువ వ్యవధి గల స్వల్పకాలిక కోర్సుల్లో చేరుతున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: జాతీయ విశేషాలు విన్నారు కదా? ఇప్పుడు స్వల్ప విరామ అనంతరం మన ప్రపంచం సంచిక కార్యక్రమం కొనసాగుతుంది.

మహిళా సాధికారత శ్రామిక శక్తిలో భాగస్వామ్యం సవాళ్లు అవకాశాలు. మహిళా సాధికారత శ్రామిక శక్తిలో భాగస్వామ్యం సవాళ్లు అవకాశాలు ఈ అంశం గురించి తెలుసుకుందాం. మహిళా సాధికారత కోసం ప్రభుత్వ పథకాలు. మహిళలకు సాధికారత కల్పించడానికి శ్రామిక శక్తిలో సమాన భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వం పలు కార్యక్రమాలు విధానాలను అమలు చేస్తున్నది. ఇందులో మిషన్ శక్తి యోజన, బేటీ బచావో బేటీ పడావో, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, లాక్పతి దీదీ యోజన, నమో డ్రోన్ దీదీ యోజన, మహిళా ఈహాత్, స్వధార్ గృహ యోజన, మిషన్ ఇంద్రధనుష్, ట్రెడ్ స్కీమ్, మహిళల హెల్ప్ లైన్ స్టెప్ చొరవ, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, మహిళా శక్తి కేంద్ర వంటివి ఉన్నాయి. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో భారత ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్నది. ఇందుకు నీతి ఆయోగ్ మహిళా కార్యాచరణ ఫ్రేమ్వర్క్ 2047, మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ 2024, నైపుణ్యాభివృద్ధి ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ, కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ 2025 ముసాయిదా విధానపత్రం, మహిళల అభివృద్ధి బ్రిక్స్ ఫోరం 2025, ప్రధానమంత్రి ఆర్థిక సహాయ మండలి 16వ ఫైనాన్స్ కమిషన్ వంటి పలు కమిటీలు కమిషన్ల ద్వారా మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్నది. వీటికి తోడు శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఇటీవల పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇందుకు అవసరమైన ప్రోత్సాహకాలు అమలు చేయడం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ముద్రా వంటి వాటి అమలుపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. పని ప్రదేశంలో భద్రత కల్పించడానికి కృషి చేయడంతో పాటు మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతున్నది. మాతృత్వ ప్రయోజన చట్టం 2017 వేతనంతో కూడిన ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచింది. అలాగే మహిళలు సులువుగా పనిచేయడానికి అనువైన ప్రొవిజన్లను పొందుపరిచారు. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం గణాంకాలు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన చరిత్రాత్మక విధానాలు, వినూత్న పథకాలు, ఏర్పాటు చేసిన కమిటీలు, కమిషన్ల కారణంగా భారతదేశం ఆర్థిక కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి కీలక మైలురాయిని సాధించింది. 2017-18 శ్రామిక శక్తిలో పాల్గొన్న మహిళలు 23.3% ఉండగా, అది 2023-24 నాటికి 41.7% చేరుకుంది. ఈ గణనీయమైన పురోగతి అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. గత దశాబ్ద కాలంలో అన్ని బ్రిక్స్ దేశాలతో పోల్చి చూసుకున్నప్పుడు శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం విషయంలో భారతదేశం గరిష్ట వృద్ధి సాధించినట్టు ప్రపంచ బ్యాంకు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యంలో వచ్చిన సమ్మిళిత పరివర్తనను సూచిస్తోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక బ్రిక్స్ దేశాలలో గత దశాబ్ద కాలంలో భారతదేశం మహిళా శ్రామిక భాగస్వామ్యంలో 23% వృద్ధి సాధించినట్టు తెలిపింది. స్టేట్ వర్కింగ్ ఇండియా రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశంలో మహిళా శ్రామిక శక్తిలో మార్పు కనిపిస్తోంది. బాగా చదువుకున్నవారు యువత శ్రామిక శక్తిలో భాగస్వాములవుతున్నారు. 2030 నాటికి పనిచేసే వయస్సు వారు 70% మంది గల భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా నిలవనుంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందించే దేశంగా నిలవనుంది. అంతేకాదు, భారతదేశం రాగల 5 సంవత్సరాల్లో 8% జీడిపి వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి శ్రామిక శక్తిలో కొత్తగా చేరే వారిలో మహిళలు 50% పైగా ఉండే అవకాశం ఉందని ఇండియా బ్రేకింగ్ మూమెంట్ నివేదిక వెల్లడించింది.

0: ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు 2017-18లో 24.6% ఉండగా 2021-22 నాటికి 36.6% చేరి సుమారు 12 పాయింట్ల వృద్ధి సాధించింది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: స్వల్ప విరామం అనంతరం విజ్ఞాన విశేషాలు.

0: క్యూల నుంచి క్యూఆర్ కోడ్ల వరకు భారతదేశపు చెల్లింపుల విప్లవం ఈ అంశం గురించి తెలుసుకుంటున్నాం. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒక నమూనాగా కూడా ఉద్భవించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు దీని స్థాయిని, సామర్థ్యాన్ని, సమగ్రతను గుర్తించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ సహా ప్రపంచ నాయకులు యూపీఐ ద్వారా భారతదేశం నెలకు దాదాపు 20 బిలియన్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్న విషయాన్ని కొనియాడారు. ఇంత భారీ నిర్వహణ స్థాయి ఇతర ఏ రియల్ టైం పేమెంట్ సిస్టమ్కు లేదు. జాతీయ సరిహద్దులను దాటిన యూపీఐ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్, ఖతార్ వంటి బహుళ దేశాల్లో పనిచేయడం లేదా అక్కడి చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానమై ఉంది. అంతర్జాతీయంగా వినియోగించగల సామర్థ్యం ఇప్పుడు సరిహద్దు అవతల కూడా లావాదేవీలు చేయడాన్ని సులభతరం చేస్తోంది. డబ్బు పంపడానికి సహాయపడటంతో పాటు ఆర్థిక సమ్మిళితానికి దోహదపడుతోంది. ప్రపంచ ఫిన్టెక్ రంగంలో భారతదేశ పాత్రను బలోపేతం చేస్తోంది. యూపీఐ భారత్లో ఆర్థిక లావాదేవీలకు ఓ వరం. ఆర్థిక సేవలు అందుతున్న వారికి, ఆర్థికంగా కనిపించని వారికి మధ్య ఉన్న అంతరాన్ని యూపీఐ తొలగించింది. భారతదేశంలోని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇప్పుడు మెట్రోపాలిటన్ నగరాలతో సమానంగా వేగంగా, సులభంగా లావాదేవీలు జరుగుతున్నాయి. దశాబ్దంలోపే దేశీయంగా నిర్మితమైన వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోంది. బ్యాంకింగ్ సౌకర్యం పొందని వారికి బ్యాంకింగ్ సేవలు అందాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయత్నం ఇప్పుడు రియల్ టైం పేమెంట్లలో ప్రపంచ అత్యుత్తమ ప్రమాణంగా మారింది. క్యూల నుంచి క్యూఆర్ కోడ్ల వరకు భారతదేశ ప్రయాణం సమ్మిళిత ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబిస్తోంది. యూపీఐ అనేది కేవలం ఒక చెల్లింపుల వ్యవస్థ కాదు, ఇది ప్రజల వేదిక. ఇది ఆర్థిక లావాదేవీలను వేగవంతంగా, సులభతరంగా, పారదర్శకంగా, అసలైన సమ్మిళితంగా మార్చింది. ఈ క్రమంలో ఇది భారతదేశం ఎలా చెల్లిస్తుందనే విధానాన్నే కాదు, ఎలా పురోగమిస్తుందనే అంశాన్ని కూడా మార్చేసింది.
1: ఇవి విజ్ఞాన విశేషాలు. మరిన్ని విశేషాలతో వచ్చే సంచికలో కలుసుకుందాం. అందాక సెలవు, మరి నమస్తే.

మీరింతవరకు మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ కె శృతి, ప్రియాంక, సహకారం శ్రీమతి పి అనురాధ. కార్యక్రమంలో ఇప్పుడు విందాం

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.

0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది. వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, మరొక నంబర్ 2968890, ఎస్టీడీ కోడ్ 08554. హలో
1: హలో, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సంధ్య గారు.
0: శుభోదయం అండి అరుణాద్ బాబు గారు.
1: నమస్తే.
0: నమస్తే, బాగున్నారండి?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి,
1: ఇప్పుడు ఏ పాట కావాలంటే ముందడుగులు నాకు ఒక శ్రీమతి కావాలి, మీ అనుమతి దానికి కావాలి.
0: చాలా చమత్కారంగా ఉంది లిరిక్స్.
1: సోమన్ బాబుది దాని కాదు మేడం.
0: తప్పకుండా విందాము. శ్రోతల పేర్లు చెప్తారా అండి?
1: అన్నర్ బాబు, హర్షవర్ణ, ఎస్టి ప్రకాష్, లాలప్ప, జ్యోతి, సావిత్రిబాయి, గోపాలకృష్ణ.
0: అలాగే అండి, విందామా మరి.
1: వెరీ మచ్.
0: ధన్యవాదాలండి.
1: నమస్తే.

0: హలో హలో అభిలాష్ అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి?
1: ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేడం. శ్యామ్ సుందర్.
0: శ్యామ్ సుందర్ గారు ధర్మవరం బాలాజీ నగర్ నుండి. చెప్పండి శ్యామ్ సుందర్ గారు, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం?
1: మేడం నా భార్య మాట్లాడుతుంది మేడం. హలో
0: చెప్పండి
1: మేడం. 12:30 మేడం, మేము అడుగుతున్నాం.
0: చెప్పండి.
1: మీ స్నేహంలో నుంచి ఏదో ఒక పాట వేయండి
0: మేడం. శ్రోతల పేర్లు ఉన్నాయా?
1: అందరి కోసం మేడం.
0: అందరి కోసం. ఏం చేస్తుంటారండి?
1: చేనేత మగ్గం మేడం.
0: చేనేత మగ్గం. ఇవాళ ఇంకా మొదలు కాలేదా?
1: దిగినాం మేడం, పని చేసుకుంటే మేము రేడియో వింటాం.
0: నీ స్నేహం అందులో నుండి ఏది?
1: ఏదో ఏదైనా పర్వాలేదు మేడం.
0: ఏదైనా పర్వాలేదు. వింటుంటారైతే కార్యక్రమాలన్నీ
1: అన్నీ వింటాం మేడం. పొద్దున్నే 6 గంటల నుంచి ఇంకా స్టార్ట్ మేడం. అది చేసుకుంటే మగ్గం చేసుకుంటాం.
0: వింటుంటారు, మంచి కాలక్షేపం. సరే మరి విందామా మంచి పాట?
1: ఓకే మేడం.
0: అలాగే, ధన్యవాదాలు.

0: हेलो हेलो
1: गुड मॉर्निंग मैडम।
0: नमस्ते అండి, ఎవరు ఇక్కడ నుంచి?
1: మేడం అనంతపురం నుంచి ఆర్డిటి ఆఫీస్ మేడం, జబ్బార్ మేడం పేరు.
0: అనంతపురం ఆర్డిటి ఆఫీస్ దగ్గర నుండి జబ్బార్ గారు.
1: జబ్బార్ గారు, ఎంత బాగున్నారు మేడం?
0: బాగున్నామండి.

0: Hallå? Hallå?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి?
1: మేడం అనంతపురం నుంచి ఆర్డిట్ ఆఫీస్ మేడం, జబ్బార్ మేడం పేరు.
0: అనంతపురం ఆర్డిటి ఆఫీస్ దగ్గర నుండి జబ్బార్ గారు.
1: జబ్బార్ గారు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం?
1: ప్రేమించు మేడం, ప్రేమించు. కంటే అమ్మ అనే అంటే ఎలా అనే పాట మేడం.
0: లయ కదా,
1: ప్రేమించున్నాం మేడం.
0: ప్రేమించు చిత్రం నుండి.
1: కంటేనే అమ్మ అని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా అని.
0: అవునవును, విన్నానండి, చాలా మంచి పాట.
1: బాగుంది మేడం.
0: అవును, ఏం చేస్తుంటారండి?
1: మేడం నేను సెక్యూరిటీగా పోతాను మేడం, ఇదే ఆఫీస్లోకి.
0: మార్నింగ్ షిఫ్టేనా
1: మేడం? ఒక వీక్లీ వచ్చి మార్నింగ్, వీక్లీ వచ్చి నైట్ మేడం.
0: ఇవాళ అయితే వెళ్ళాలా, అయిపోయిందా?
1: ఈరోజు మార్నింగ్ ఉంది మేడం, ఈరోజు మార్నింగ్ వచ్చాయి మేడం, నైట్ చేసుకుని మార్నింగ్ లేదు మేడం.
0: వచ్చారు, అయితే రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు, ఇంకా
1: నైట్ వెళ్ళాలి మేడం.
0: అదే, సరే మరి విందామా పాట. శ్రోతల పేర్లు ఉన్నాయా?
1: ఉన్నాయి మేడం,
0: చెప్పండి.
1: షబానా, కన్వీర్ బాబా, హప్సానా, సాయినా, జమీలా, జబ్బార్, అంతే మేడం.
0: అలాగే అండి, అందరి కోసం విందాం పాట.
1: నమస్తే మేడం.
0: నమస్తే, ధన్యవాదాలు.

0: ஹலோ ஹலோ చెప్పండి, ఎవరెక్కడి నుంచి? హలో, మీ వాయిస్ రావట్లేదండి. హలో, ఇంకోసారి ప్రయత్నించండి, మీ వాయిస్ అయితే వినిపించడం లేదు. హలో, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి?
1: హలో,
0: చెప్పండి
1: మేడం. నాది రాపాల మండలం బొమ్మేపర్తి నుండి ఇరుస్వామిరెడ్డి మేడం.
0: ఇరుస్వామిరెడ్డి గారు, ఇప్పుడు వినిపిస్తోంది. ఇందాక మీరైనా కాల్ చేశారు?
1: చేస్తాను మేడం, అదే కట్ అవుతా అండి.
0: కట్ అవుతోంది. చెప్పండి, బొమ్మేపర్తి నుండి.
1: సతీ సుమత నుండి దానం మహాదానం. ఇరుస్వామిరెడ్డి, సరోజమ్మ, శరవణదత్త, జయలక్ష్మి, ప్రభాకర్ రెడ్డి, అక్కుల రెడ్డి మేడం.
0: అలాగే అండి. సతీ సుమతి నుండి ఏ పాట అన్నారు?
1: దానం మహాదానం.
0: దానం
1: సుశీలపాడిన పాట మేడం.
0: ఉందండి, దానం ధర్మం అనుంది.
1: అదే
0: అదే ఉంటుంది. సరే అండి,
1: అంత పూర్తి పూర్తి వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి, చిన్న పాటేలేండి, విందాం.
1: ఓకే,
0: అలాగే, ధన్యవాదాలండి.

0: హలో
1: హలో అభిలాషండి. నమస్తే.
0: బాగున్నామండి.
1: నమస్తే. ఎవరు ఎక్కడ నుంచి?
0: నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా మేడం.
1: నంద్యాల జిల్లా
0: నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా.
1: నూనెపల్లి నుండి రామయ్య గారు.
0: అవును మేడం, అవునవును.
1: చెప్పండి రామయ్య గారు, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం?
0: చిత్రం వచ్చేసి వేటగాడి సినిమా మేడం.
1: వింటుంటారా కార్యక్రమాలు?
0: వింటుంటాం మేడం. షాప్ కటింగ్ షాప్, కటింగ్ షాప్ లో రెడీ పెట్టుకుని మన అనంతపురం కార్యక్రమాన్ని వింటుంటాం.
1: వింటుంటారు వేటగాడు.
0: ఎప్పుడోసారి కలుస్తుంది.
1: వేటగాడులో నుండి
0: చెప్పనా?
1: అలాగే పట్టపగలే జాబిలికి చెప్పేద్దాము. శ్రోతల పేర్లు చెప్తారా?
0: భాగ్యాలు, సుబ్బలక్ష్మి, లక్ష్మణ్ సింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేషయ్య, లక్ష్మీదేవి, అలాగే పూణే కోసం, సర్దార్ కోసం, బ్రహ్మదేవ్ కోసం, మీకోసం, ముందుగా ప్రతి ఒక్కరి కోసం అయిపోయింది మేడం.
1: తప్పకుండా అండి, విందామా మరి పాట.
0: మీ యాంకర్ చాలా బాగుంది మేడం.
1: థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.
0: మళ్ళీ అనిపిస్తుంది.
1: ధన్యవాదాలు. విందామండి పాట.
0: థ్యాంక్ యూ మేడం.
1: అలాగే ధన్యవాదాలు.

0: పూకాలలో ఎక్కువ లాభాలు. జస్ట్ పక్క క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: నమస్తే అండి, చెప్పండి. తాడిపల్లి నుండి రఘునాథ శర్మ గారు. తాడిపత్రి, చెప్పండి. ఏ చిత్రం నుండి ఏ పాట విందాం? అవునండి, అవునండి. చాలా రోజులకు మాట్లాడాము. అవునండి.
7: లేత మనసు చిత్రంలో అనే పాట ప్రసారం చేయండి మేడం.
6: తప్పకుండా వేస్తామండి. శ్రోతల పేర్లు ఉన్నాయా
7: మేడం? మా వైఫ్ జయంతి, మా డాక్టర్ శ్రావణి మేడం. ఓకే, నమస్తే.
6: అంతేనా? ధన్యవాదాలండి. విందాం పాట.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: మేడం బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నా మేడం. సత్యసాయి జిల్లా మురుగు బొమ్మలలో నక్కలపల్లి నుంచి ఎంగుమని మేడం.
0: ఎంగముని గారు నక్కలపల్లి నుండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. చాలా రోజులకు మాట్లాడుతున్నారు.
1: అవును మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం?
1: వసంతం ఉంది మేడం. వసంతం.
0: వసంతం. వసంతం నుండి
1: జాంపండా.
0: అదా, అలాగే అండి, విందాము. శ్రోతల పేర్లున్నాయా?
1: మేడం చెప్తాను.
0: చెప్పండి.
1: సత్యసాయి జిల్లా మురుగు బొమ్మల నక్కలపల్లి నుండి యంగముని, శ్రీదేవి, పెద్దిరాజు, విష్ణు, బాలు, వైష్ణవి, నారాయణమ్మ, పూజా ధనంజయ, బాలుకన్ భక్తు, కదిరి నుండి మేడం, దుద్ది నాగేశ్వరరావు, కోనరేప్, సద్దానప్ప మేడం.
0: అలాగే అండి.
1: నారపల్లి నుండి భాగ్యమ్మ మేడం.
0: అలాగే, మా అందరి కోసం మరి విందాం పాట.
1: థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. హలో అభిలాష, ఎవరు, ఎక్కడి నుంచి? సుధాకర్ గారు.
2: సుధాకర్ మేడం, లేపాక్షి నుంచి.
1: సుధాకర్ గారు లేపాక్షి నుండి.
2: పోస్ట్ మ్యాన్ లాగిరి.
1: పోస్ట్ మ్యాన్ చిత్రమా?
2: అవును మేడం.
1: అందులో నుండి
2: లాగిరి.
1: ప్రయత్నిస్తాను. ఎప్పుడైనా విన్నారా మన దాంట్లో, మన స్టేషన్ నుండి? ఆ పాట అంటున్నారా? అలాగే అలాగే, తప్పకుండా వినిపిస్తాను. శ్రోతల పేర్లు ఉన్నాయా? అందరికోసం. మీరు ఏం చేస్తుంటారండి?

0: వింటుంటారా మన కార్యక్రమాలన్నీ?
1: వింటుంటాం మేడం, అలా ప్లస్ అన్నీ వింటాండి, వార్తలు
0: అన్నీ వింటుంటారు. అలాగే మరి విందామా పాట?
1: థ్యాంక్ యూ మేడం.
0: అలాగే ధన్యవాదాలండి.

0: హలో,
1: నమస్తే మేడం. తాటిచెర్ల నుంచి పెద్దన్న మేడం.
0: నమస్తే అండి, పెద్దన్న గారు తాటిచెర్లనా?
1: మేడం
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి పెద్దన్న గారు.

0: ఏ చిత్రం నుండి ఏ పాట విందాం?
1: మేడం ముత్యాల పల్లకి. మేడం
0: ముత్యాల పల్లకి.
1: అవు మేడం.
0: అందులో నుండి
1: గున్నా మామిడి సన్నాజాజికి పెళ్లి కుదిరింది మేడం.
0: తప్పకుండా విందాము. శ్రోతల పేర్లు ఉన్నాయా?
1: మా కుటుంబ సభ్యులు అందరి కోసం మేడం.
0: అందరి కోసం. ఏం చేస్తుంటారండి?
1: మేము హౌస్ వైరింగ్ చేసుకుంటాం మేడం.
0: ఆహా,
1: ఎలక్ట్రీషియన్ పని మేడం.
0: ఎలక్ట్రీషియన్ వర్క్
1: మేడం.
0: సరే, మరి విందామా పాట వస్తోంది?
1: విందాం మేడం.
0: అలాగే, ధన్యవాదాలండి.

0: హలో
1: హలో హలో అభిలాష్ అండి.
0: హలో అండి, నేను బబ్లు మాట్లాడుతున్నానండి. బబ్లు వరంగల్ నుంచి.
1: బబ్లు వరంగల్ నుండి.
0: చాలా కాలేదు, అంతకుముందు 2 సార్లు చేసి మీరు ఎందుకు లిఫ్ట్ చేసి కట్ చేశారు? ఎందుకు?
1: నాకు ఇక్కడ వాయిస్ వినిపించిండదు, అందుకే కట్ చేసి ఉంటాను. సరే, ఇప్పుడు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి బబ్లు?
0: నన్ను హత్య చేస్తారు మీరు. అన్నవరం సినిమా నుంచి పాట కావాలి. అన్నవరం సినిమా నుంచి నీ వల్లే నీ వల్లే ఆ పాట కావాలి. అలా వినండి, చెప్పేది పూర్తిగా వినండి. అన్నవరం సినిమా నుంచి నీ వల్లే నీ వల్లే సాంగ్ కావాలి.
1: పూర్తిగా విన్నా, ఇంకా వినాలా?
0: ఇంకా వినాలి, చాలా వినాలి. ఏం చెప్పేది, నేను హట్ అయిపోయాను. నువ్వు నన్ను కాల్ చేసేటప్పుడు హట్ చేసావు. చాలా ఫస్ట్ కాల్ చేసేటప్పుడు మీరు లిఫ్ట్ చేయలేదు. ఫస్ట్ కాల్ నాదే ఉండే. మీరు నేను ఎంత ఏడ్చాను తెలుసా? అయ్యో అక్క ఎందుకు ఇట్లా చేసింది? నేను ఒకసారి లాస్ట్ వీక్ ఇదే చేశాను మీకు. మీరు అక్క మీరు ఇంత మీరు మీ ఆకాశవాణి సిబ్బంది ఎందుకు అలా చేస్తారు? మీకు వినిపించదా కాల్? అది చెప్పండి. కాదు
1: సరే, ఇప్పుడు పాట విందామా? ఇంకా ఉన్నాయా కంప్లైంట్స్? అలాగే శ్రోతల పేర్లు ఉన్నాయా?
0: కోరిన శ్రోతలు వచ్చేసి మా బంధువులు, మా స్నేహితులు, మా వాళ్ళందరి కోసము ఈ పాట వేయండి.
1: అలాగే, ధన్యవాదాలమ్మా.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: మీరింతవరకు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఏకచిత్ర గానం శీర్షికన మైత్రి మూవీ మేకర్స్ వారి వాల్తేరు వీరయ్య చిత్రం నుండి పాటలు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

వాల్తేరు వీరయ్య చిత్రం నుండి పాటలు వింటున్నారు. మీరు విన్న పాట పాడినవారు అనురాగ్ కుల్కర్ణి, పవిత్రాచారి, చంద్రబోస్ గీతం. వాల్తేరు వీరయ్య చిత్రం నుండి తర్వాతి పాట రామ్ మిరియాల రోల్రిడా పాడిన పాట.

Don't stop dancing. Phone call loading.

Hey, don't stop dancing. Pona galu loading.

Hey, don't stop dancing. Pona gaalu loading. Don't stop dancing.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing. Bonakalu loading.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: You're right.

0: ஆச்சு வீரையா.
1: அதிர்ப்பாதி பார்ட்டி
2: பார்ட்டி பார்ட்டி.
3: మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన మైత్రి మూవీ మేకర్స్ వారి వాల్తేరు వీరయ్య చిత్రం నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో వసుదైక కుటుంబం కార్యక్రమం వింటారు.
4: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. నాటో శిఖరాగ్ర సమావేశం టర్కీలోని అంకారా నగరం వేదికగా ఈ నెల 7-8 తేదీలలో జరిగింది. ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాల నాయకులు, ప్రభుత్వాధినేతలు, అలాగే భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూరో అట్లాంటిక్ భద్రత, యుక్రెయిన్కు కొనసాగుతున్న మద్దతు, నాటో రక్షణ పరిశ్రమ బలోపేతం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. 2035 నాటికి సభ్యదేశాల స్థూల దేశీయ ఉత్పత్తి GDPలో 5% వరకు రక్షణ వ్యయం పెంచే లక్ష్యాన్ని మరోసారి సభ్యదేశాలన్నీ పునరుద్ఘాటించాయి. అదేవిధంగా యుక్రెయిన్కు సైనిక పరికరాలు, శిక్షణ, భద్రతా సహాయం కోసం 70 బిలియన్ యూరోల మద్దతు అందిస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో సహాయం కొనసాగిస్తామని సుముఖత వ్యక్తం చేశాయి. నాటో దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల తయారీ, సాంకేతిక సహకారం, రక్షణ పరిశ్రమల విస్తరణకు సైతం ప్రాధాన్యమిస్తూ ఈ సదస్సులో చర్చలు సాగాయి. అలాగే ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశం ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది. ఇరువురు నాయకుల మధ్య జరిగిన ఈ ద్వైపాక్షిక సమావేశంలో యుక్రెయిన్కు పేట్రియాట్ వైమానిక రక్షణ క్షిపణి ఇంటర్సెప్టర్లను దేశీయంగా తయారు చేసుకునే లైసెన్స్ను అమెరికా మంజూరు చేసింది. దీంతో రష్యా క్షిపణి డ్రోన్ దాడులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యుక్రెయిన్కు దీర్ఘకాలిక రక్షణ సామర్థ్యం లభించనుంది. అదేవిధంగా రష్యాతో యుద్దానికి ముగింపు పలికే అవకాశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా వొలడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ,
5: technological steps further than Russia, maybe quicker, because they also, they, you know, that they produce a lot of different things which are tough, strong against us, but we are quicker, and that's why I think that now initiative moved to our hands, not totally, but moved. We are trying to move this war to the sky from the battlefield. That's why we now began to control the battlefield. This is very important. It's difficult when you have less people to move them back, but we found another way how to do it, to cut their logistic for their army. It's about weapon, petrol, diesel, without massive human losses. That is the difference between us, by the way.
4: ఇదిలా ఉండగా రష్యా చమురు క్షేత్రాలపై యుక్రెయిన్ గురువారం తీవ్ర దాడులు చేసింది. రష్యాలోని స్టావ్రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాలలోని ఇంధన నిల్వ కేంద్రాలు, చమురు పంపింగ్ స్టేషన్లను తమ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుద్ధం ముగించడానికి రష్యా నిరాకరిస్తుండటంతోనే ఈ దాడులు తీవ్రతరం చేశామని చెప్పారు. యుద్ధాన్ని ముగించాలని తాము పదే పదే ప్రతిపాదించినప్పటికీ ఆ దేశం నుండి ఎలాంటి స్పందన రావట్లేదన్నారు. క్రిమియా సహా ఆ దేశంలోని పలు కీలక చమురు కేంద్రాలు, రైల్వే సదుపాయాలపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ దాడులు శుక్రవారం తెల్లవారుజామున వరకు కొనసాగినట్లు పేర్కొన్నారు. తమ దేశ రక్షణ దళాలు 73 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని, అయితే చర్చలు కొనసాగించడానికి మాత్రం తాము అనుమతినిస్తున్నామని చెప్పారు. తమ మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినా చివరి క్షణంలో ఇరాన్ మాట మారుస్తోందని, ఒప్పందాల విషయంలో ఆ దేశానికి విశ్వసనీయత లేదని విమర్శించారు.
6: And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're liars. We make a deal. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. As far as I'm concerned, it's over.

పశ్చిమాసియాలోని హార్మజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న 3 వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు ఇరాన్ సాయుధ దళాలే బాధ్యులని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగానే అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ లక్ష్యాలపై విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడటం, వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని అమెరికా సైన్యం వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలను అనేకసార్లు ఉల్లంఘించిందని ఆరోపించారు. పశ్చిమాసియా శాంతి స్థాపన కోసం కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అమెరికా తీవ్రమైన సైనిక ఆర్థిక ఒత్తిళ్లు తెచ్చినా ఇరాన్ లొంగబోదని ఆయన స్పష్టం చేశారు. హార్మో జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణలు అమెరికా ప్రతిదాడులతో మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బలహీనపడింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్స్తో దాడులు జరుపుతోంది. ఇక మరోవైపు భవిష్యత్తులో తమ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు జరిపితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కూడా అవసరమైతే సైనిక చర్యలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇక గాజాలో తమ ఆధీనంలో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో పాలక మండలిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా పరిపాలనా బాధ్యతలను ఐక్యరాజ్యసమితి మద్దతున్న టెక్నోక్రాటిక్ కమిటీకి బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. హమాస్ ప్రభుత్వ ఎమర్జెన్సీ కమిటీ అధిపతి మహ్మద్ అల్ ఫరాత్ తన పదవికి అధికారికంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నూతన కమిటీకి పరిపాలనను సాఫీగా అప్పగించేందుకు ఈ ఎమర్జెన్సీ కమిటీని రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఇకపై గాజాలో పౌర పరిపాలన, పునర్నిర్మాణ కార్యక్రమాలను పూర్తిగా నిపుణులతో కూడిన నూతన కమిటీ పర్యవేక్షించనుందని ఆయన చెప్పారు. ఎలాంటి పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా సాంకేతిక సిబ్బంది మాత్రం తమ విధుల్లో కొనసాగుతారని హమాస్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు చూపకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హమాస్ ప్రతినిధి హాజిం కాసిం పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అమెరికా సైనిక ప్రతినిధి బృందం లెబనాన్ రాజధాని బీరూట్లో పర్యటిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబనాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దశల వారీగా తన బలగాలను ఉపసంహరించుకోవాలి. ఆ ప్రాంతంలో లెబనాన్ సైన్యం బాధ్యతలు చేపట్టనుంది. ఇలా గత వారం రోజులుగా పశ్చిమాసియాలో ఓవైపు సైనిక ఘర్షణలు కొనసాగుతుండగా మరోవైపు శాంతి చర్చలు కూడా సాగుతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ముందుగా 3 రోజుల పాటు ఇండోనేషియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ఆహ్వానం మేరకు జూలై 6 నుంచి 8 వరకు జరిగిన ఈ పర్యటనలో ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, కీలక ఖనిజాలు, సముద్ర భద్రత మొదలగు రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు ఈ సందర్భంగా నిర్ణయించాయి. బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేషియాకు భారత్ విక్రయించేందుకు కుదిరిన ఒప్పందం ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా నిలిచింది. అలాగే గగనతల క్షిపణుల అభివృద్ధి, కీలక ఖనిజాల సరఫరా గొలుసు బలోపేతం, వ్యవసాయ సహకారం, ఉక్కు ఉత్పత్తి రంగాల్లోనూ పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్ ఇండోనేషియా కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటోలు పునరుద్ఘాటించారు. అలాగే గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పరిరక్షణలో కూడా ఇరు దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇండోనేషియాలో 3 రోజుల పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఆస్ట్రేలియా చేరుకున్న భారత ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్తో కలిసి ఆస్ట్రేలియా భారత్ 3వ వార్షిక నాయకుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, కీలక ఖనిజాల సరఫరా, స్వచ్ఛ ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు పలు ఒప్పందాలు కుదిరాయి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాంటోనీ అల్బనీస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్స్ ను నిర్వహించడానికి క్రీడా మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం న్యూజిలాండ్లో పర్యటిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వాణిజ్యం, రక్షణ, ఆర్థిక సహకారం

0: సహా పలు కీలక రంగాల్లో భారత్ న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఇరువురు నాయకులు ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ,
1: I think we've made tremendous progress in a very short period of time on the trade agenda. But today's focus is about more than just the FTA. It's about where we go to next in this relationship and how we broaden that out. And I know we have very proud to announce that we will be forming a strategic partnership, which will give the relationship more framework and breadth for us to continue to expand as we go forward from here.
0: ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందన్నారు. స్వల్పకాలంలోనే ఎఫ్టీఏ చర్చలను విజయవంతంగా పూర్తి చేసినందుకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్రంగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సహకారానికి మరింత దోహదపడనుంది. భారత్ పొరుగుదేశమైన చైనాలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫుజియన్ ప్రావిన్స్ జిన్జియాంగ్ లోని ఓషూ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఫ్యాక్టరీలో ఉన్న సామగ్రికి మండే స్వభావం ఎక్కువగా ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటం, వరదలు వంటి వివిధ ఘటనల కారణంగా పదుల సంఖ్యలో మరణించారని, అలాగే అనేక మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గాన్స్ ప్రావిన్స్ లో కొండచర్యలు విరిగిపడటంతో సుమారు 33 మంది మట్టి దెబ్బల కింద చిక్కుకుపోగా, హుబే గ్యాంగ్జీ ప్రాంతాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు భారతదేశం తమకు సాంకేతిక సహకారం అందించాలని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి మౌల్వీ అతౌలా ఒమారి కోరారు. భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ కు శతాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధనలు, రైతులకు శిక్షణ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అనే కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్ దేశమంతా శాంతియుతంగా ఉందని, అభివృద్ది దిశగా తమ నాయకత్వం రాత్రింబవళ్లు కృషి చేస్తోందని ఒమారి స్పష్టం చేశారు. గతంలో పలు అభివృద్ది కార్యక్రమాలు నిలిచిపోయాయని, ప్రస్తుతం దేశ పునర్నిర్మాణంపై తాము దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ లక్ష్యాలన్నీ సాధించేందుకు భారత్ సహా ఇతర పొరుగు దేశాల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తమ దేశానికి వెళ్లి కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ఈ విషయంపై బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని హసీనా స్పష్టం చేశారు. స్వదేశానికి వెళ్లిన తర్వాత తనను అరెస్ట్ చేయవచ్చని, లేదా చంపేసే అవకాశం కూడా ఉందన్నారు. ఏదేమైనా ఈ డిసెంబర్లో తనతో పాటు అవామీ లీగ్ పార్టీ సీనియర్ నేతలందరూ తమ దేశం వెళ్లి బంగ్లాదేశ్ కోర్టుల్లో లొంగిపోవాలని అనుకుంటున్నామని చెప్పారు. తన అప్పగింతపై భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అధికారులు అనేక లేఖలు రాస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా హైదరాబాద్ వనస్థలీపురం శ్రోతలు బాలరాజు, రేణుక వీరు కోరుతున్నారు ఖుషి చిత్రాన్ని.

బావ గారు బాగున్నారా? సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు, అండ్ మనం హరివిల్లులో ఉన్నాం కదా. మరి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ భూమిపైన అత్యంత వేడిగా ఉండే ఖండం ఏది అని చెప్పి అడిగాను. అది చెప్పేశారు మన వాళ్ళు చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్. అయితే మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్.

చేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పెదపరిమి నుంచి అబ్దుల్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటున్నారు, మురళి గారు హాయ్ అండి. అండ్ అప్పలరాజు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అక్కర్పాక నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కార్తీక్ గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మీ మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు అండ్ ఫ్యామిలీ కొమరంభీం జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గణేష్ గారు, రాజు గారు, శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ లక్ష్మయ్య గారు పంపించారు మునగాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ అంటున్నారు వీర రాఘవమ్మ గారు పోరంగి నుంచి. సో కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ మేడం జీ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు మహేష్ బాబు గారు. మీ ఊరి పేరు అదేనా అండి? ఓకే, పైన ఈ పేరు ఉంది, నేను పుట్టిన గ్రామం అంటూ పంపించారు. ఓకే, జగిత్యాల నుంచి పంపించారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా రెబ్బవరం నుంచి పంపించారు నాగులు, మీరా, అమీద బేగం అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శుభోదయం అంటూ విజ్ఞాన వినోదపు హరివిల్లు కురిపించే చందన గారి ప్రశ్నల చిరుచేళ్ళకు స్వాగతం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి. అండ్ ఆన్సర్ మీది అది కాదు కదా, యాక్చువల్లీ మీరు రాష్ట్రం పేరు పంపించారు. నేను అడిగింది ఖండం అన్నమాట, కాంటినెంట్, మన భూమి పైన అత్యంత వేడిగా ఉండే ఖండం. ఓకే, తెలిస్తే ఆన్సర్ చేయండి లోపు. అండ్ వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కూల్ అండ్ హీట్ వాతావరణం ఉంది ఇక్కడ, ఎలా ఉన్నారు, మీ ప్రశ్నకు ఆన్సర్ అంటూ పంపించారు. అండ్ మీరు ఒక రీజన్ పంపించారు కదా, ప్రపంచంలోనే అతి పెద్ద అంటూ. సో అదొక్కటే కాదు, ఇంకోటి కూడా ఉంది, అది నేను చెప్తాను. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ చాందిని అంటూ పంపించారు గుణుపూర్ ఒడిశా నుంచి అట. మీ పేరు ఇంతకీ మీ పేరు అచ్యుత్ గారు. ఓకే, హాయ్ అచ్యుత్ గారు, నేను చందన, బట్ ఇట్స్ ఓకే, చందుని చాందిని చేసేసారు కదా, ఇట్స్ ఓకే. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ టు వివిధ భారతి అంటూ పంపించారు, గుడ్ మార్నింగ్. అండ్ అలాగే శుభోదయం అంటూ సాంగ్ అయితే అడుగుతున్నారు, సాంగ్స్ రిక్వెస్ట్ ఇప్పుడైతే లేదండి. అండ్ నెక్స్ట్ ఇంకా పడన్ నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారట ధనంజయ్ గారు. నేను అడిగింది రాష్ట్రం కాదు ఖండం, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా వెస్ట్ తాంబ్రన్ నుంచి పంపించారు పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నల్గొండ నుంచి హైమ గారు పంపించారు, అండ్ ఫ్యామిలీ అంతా కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి. మరి భూమిపై అత్యంత వేడిగా ఉండే ఖండం ఏది అని అంటే ఆఫ్రికా అన్నమాట. సో ఎందువలన ఆఫ్రికానే అంత వేడిగా ఉండే ఖండంగా మారింది అని అంటే, మన భూమధ్య రేఖ అనేది ఉంటుంది చూసారా, ఈక్వేటర్. సో అది ఈ ఖండం మధ్యగా వెళ్తూ ఉండడం వల్ల అనమాట. అలాగే ఇందాక మన లిజనర్స్ ఒకళ్ళు చెప్పినట్టు సహారా వంటి భారీ ఎడారి ఒకటి ఉండడం వల్ల ఇది ఏడాది పొడవునా కూడా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన ఖండంగా నమోదైంది అనమాట. సో ఆఫ్రికాని మన భూమిపై అత్యంత వేడిగా ఉండే ఖండం అనమాట. సో ఇప్పుడు మన ఇండియాకి వచ్చేద్దాం. మన ఇండియాలో అత్యధిక అటవీ స్థల విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? ఇప్పుడు చాలామంది ఇందాక కన్ఫ్యూజ్ అయ్యి రాష్ట్రం గురించి ఆన్సర్ చేశారు కదా, ఇప్పుడు క్వశ్చనే రాష్ట్రం గురించి అనమాట. మన భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం అంటే ఫారెస్ట్ ఏరియా ఉన్న రాష్ట్రం ఏది? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 0866248814 వాట్సాప్ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. మరొక మంచి సాంగ్ వినేసేయండి.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు,
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.

0: Smriti FM 101.3.
1: ఎస్, మణిశర్మ గారి కంపోజిషన్ లో మంచి సాంగ్స్ అలా వింటూ ఉన్నాం. మన హర్వీలులో అయితే మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మన భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు కరెక్ట్ ఆన్సర్స్ అనేది. వినాయతుల్లో గారు భావనిపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మరి నెక్స్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు? కనకారావు గారు పడని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి కేరళ అంటున్నారు, కాదండి ఇంకొక రాష్ట్రం ఉంది. అలాగే అప్పలరాజు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భావన రవి గారు షార్ట్కట్లో పెట్టారా, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు

మచిలీపట్నం నుంచి పంపించారు, జిల్లా కాదు కదా, రాష్ట్రం గురించి అడిగాను నేను. ఆన్సర్ ఆలోచించండి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ విత్ దాని ఏరియా కొలతలు కూడా పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా కడప జిల్లా నుంచి పంపించారు, ఎవరు పంపించారు, ఆన్సర్ కడప జిల్లా అంటున్నారా, ఓకే. అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి పంపించారు, నేను జిల్లా అడగలేదు రాష్ట్రం అడిగాను. ఆలోచించండి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, అక్కర్బాక నుంచి రమగారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అఫ్సానా గారు పంపించారు యాదగిరి మండలం నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నల్గొండ నుంచి రాఘవేంద్రరావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అత్యంత అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. దాని యొక్క బిట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా చేశారు. వెస్ట్ తాంబరం చెన్నై నుంచి రంగారావు గారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వాణి హారిక ఇద్దరు కూడా పంపించారు, మీ ఇద్దరు పేరు కల్పిస్తే వాణి హారిక అయిపోతుంది, ఒడిశా నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ చేసేసారు. అండ్ అలాగే హాయ్ అంటూ పంపించారు మహేష్ గారు, కోరుట్ల నుంచి అట, ఓకే అండి, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోదండ నుంచి కార్తీక్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెబ్బవరం నుంచి నాగులు గారు, మీరా, అమిద అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చెప్పిన వారు ఎవరో చెప్పుకోండి చూద్దామంట, ఇది నాకే ట్విస్టా. సో ఎవరు, ఇందాక చెప్పా కదా అచ్యుత్ గారు, సో మీ పేరు చెప్పాలి కదా అచ్యుత్ గారు. ఎనీవే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే శ్రీనివాసరావు గారు పంపించారు కుంచనపల్లి నుంచి, శ్రీశైలం అట కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా మన్హర్ గారు పంపించారు, అండ్ నీలకంఠ రావు గారు అనుకుంటా, మార్నింగ్ నుంచి క్లాస్ రూమ్లో ఉన్నట్టుగా అనిపించింది మేడం మీరు మాట్లాడితే అంటున్నారు. అంటే మన టాపిక్ అలాంటిదే కదా, సో ఈ అలవాట్లు మార్చుకోండి ఆ అలవాట్లు మార్చుకోండి అని కాసేపు సోషల్ దగ్గరికి వెళ్ళిపోయి దేశం గురించి మాట్లాడేశాను కాసేపు. సో అలా మీకు అన్నీ అలానే అనిపించాయి ఈరోజు. ఎనీవే అప్పుడప్పుడు మనం ఇట్లా కూడా మాట్లాడుకోవాలి, నేచర్ గురించి ఒకటి, లేకపోతే జనరల్ టాపిక్సే కాకుండా అప్పుడప్పుడు మనం అన్ని రౌండ్లు చుట్టి రావాలి. ఎనీవే థ్యాంక్ యూ చెప్పినందుకు. సో ఆన్సర్ విషయానికి వస్తే ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరంభీం జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గణేష్ గారు, రాజు గారు కోనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రామాంజనేయులు గారు, వసుంధర గారు, వైష్ణవి గారు అందరూ పంపించారు కడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉద్దండరాయుని పాలెం నుంచి పంపించారు వెంకట్రావు గారు అండ్ ఫ్యామిలీ అంతా, గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్ అందరికీ కూడా అనుకుంటూనే ఉన్నా అంటూ పంపించారు. మీరు జిల్లా పంపించారు బట్ రాష్ట్రం, అది విషయం. జానకి గారు మచిలీపట్నం నుంచి, అండ్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా అంటూ కరెక్ట్ ఆన్సర్. మరి మన భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశే అన్నమాట. అయితే ఇలాగా మనకి చాలానే ఉన్నాయి మధ్యప్రదేశ్తో పాటుగా, ఆ తర్వాత ఫస్ట్ మధ్యప్రదేశే అండ్ ఆ తర్వాత వచ్చేవి అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇవన్నీ వస్తాయన్నమాట ఆ ఏరియాస్లో. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది, ఏంటంటే ఒకవేళ అత్యధిక అటవీ విస్తీర్ణం అంటే మధ్యప్రదేశ్కే మనం చెప్పేయాలి, ఓటేసేయాలి. అలా కాకుండా అడవుల శాతం అంటే ప్లేస్ ఎక్కువగా ఉంటాయి, అడవులకున్న ప్లేస్ ఎక్కువగా ఉంది అని అంటే కనుక అది మాత్రం మిజోరాం అనమాట. సో ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్లీ మన హరవిల్లులో ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న ట్విస్ట్ ఉంది, ఈరోజు మనకి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది 10:45కి. సో 10:45కి మన హర్విల్లు అయిపోతుంది, కాబట్టి ఇదే లాస్ట్ క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి. ఇందుకే క్వశ్చన్ ఏంటి అని అంటే చాలా ఈజీ అన్నమాట ఇది కూడా. సో మనకి మన ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, ఒలింపిక్ గేమ్స్ అని చెప్పి. మరి ఈ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి తెలిస్తే 0866-248-8814కి ఆన్సర్ చేసేయండి. ఒలింపిక్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం మణిశర్మ గారి కంపోజిషన్లో.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎస్, దేవదాస్ నుంచి సాంగ్ అయితే వినేశారు. మన హర్విల్లులో ఫైనల్లీ ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో పేర్ల వరకు మాత్రమే చెప్తున్నాం, ఎందుకంటే ఇంకా 10:45 అయిపోతుంది కదా. సో ఎర్రమిల్లి సీతామహల్ లక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కోనకండ్ల నుంచి రమణారావు గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వాణి హారిక ఇద్దరు కూడా ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే అక్కర్పాక్ నుంచి రమ్మగారు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, గణేష్ గారు శ్రీవత్స కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్.

ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకట్రావు గారు ఫ్యామిలీ పంపించారు రుద్రనారాయణ పాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హసీనా బేగా అండ్ ఫ్యామిలీ యాదగి మండల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సాంగ్ సారీ మురళి గారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తా. అండ్ మా కరెక్ట్ ఆన్సర్ చేశారు అచ్యుత్ గారు అనమాట, గూనుపూర్ నుంచి అట. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి శేషు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రెబ్బవరం నుంచి అమీదా బేగం అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అలాగే వెస్ట్ తామరం నుంచి పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సత్తుపల్లి నుంచి దేశరాజు గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు కరెక్ట్ ఆన్సర్. ప్రభాకర్ రావు గారు ఫ్యామిలీ కొమరంభీం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఈసారి క్రికెట్ కూడా ఉంటుంది అంటున్నారు అంటూ మన్హర్ గారు పంపించారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, ఒలింపిక్ గేమ్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయన్నమాట. అయితే ఇందులో 2 రకాలుగా జరుగుతాయి, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అని వింటర్ ఒలింపిక్ గేమ్స్ అని 2 రకాలుగా

0: అంత పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ప్రభాకర్ రావు గారు ఫ్యామిలీ కొమరంభీం జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఈసారి క్రికెట్ కూడా ఉంటుంది అంటున్నారు అంటూ మన్హర్ గారు పంపించారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, ఒలింపిక్ గేమ్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయన్నమాట. అయితే ఇందులో 2 రకాలుగా జరుగుతాయి, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అని, వింటర్ ఒలింపిక్ గేమ్స్ అని 2 రకాలుగా జరుగుతాయన్నమాట. సో ప్రస్తుతం అయితే ఇంకొక 2 నెలలు అంటే 2 ఏళ్లలో ఈ ఒలింపిక్ గేమ్స్ జరిగే అవకాశం ఉంది. సో అది సంగతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: సమయం 10:45. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
2: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి. మీరు విజయవాడలో జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే షుగర్ వ్యాధికి సంబంధించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు అందించినటువంటి అనుభవజ్ఞులు మీరు. ప్రధానంగానండి, షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకి సరే హార్ట్ అటాక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, కిడ్నీలు చెడిపోతాయి, కంటి రెటీనా దెబ్బతింటది, ఇవి వెరీ కామన్ గా మనకు తెలిసినవి. కాకుండా చాలా మంది ఎక్కువగా చెప్పుకోలేరు, అలాగని చెప్పి తేలిగ్గాను తీసుకోలేని ఇబ్బంది అండి. కాళ్ళు చేతులు తిమ్మురులు, అదేవిధంగా కాళ్ళు చేతులు సూదులతో గుచ్చినట్టు, అలాగే ఒక్కొక్కసారి మొద్దుబారినట్టు, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారని మీ వైద్యులు చెబుతుంటారు. అసలు ఈ షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకు వచ్చే సమస్యల్లో డయాబెటిక్ న్యూరోపతి అనే దాని గురించి ఒక్కసారి చెప్పండి డాక్టర్ గారు. అది చాలా ఇబ్బంది, బాధపడుతుంటారు. నైట్ అయితే ఆ తిమ్మురులకి సూదులతో గుచ్చినట్టు ఉండడం, కొంతమంది కాళ్ళు మొద్దుబారడం, ఇలాంటివి నొప్పులు, గాలిలో తేలినట్లు ఉండటం, అలాగే మబ్బుల్లో తేలినట్టు ఉండటం, చీమలు బాగుతున్నట్టు ఉండడం, ఇలాంటి ఎన్నో చెబుతుంటారు డాక్టర్ గారు. ఈ డయాబెటిక్ న్యూరోపతి గురించి ఒక్కసారి చెప్పండి.
4: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. ఇప్పుడు డయాబెటిస్ టాపిక్ ని మనం వివరంగా మాట్లాడుకున్నప్పుడు డయాబెటిస్ లో వచ్చే కాంప్లికేషన్స్ ని స్టెప్ బై స్టెప్ చూసినప్పుడు, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి, షుగర్ అదుపులో లేనటువంటి పేషెంట్స్ కి మనం న్యూరోపతిని ఒక సెట్ గా పక్కకి తీసుకుంటే, న్యూరోపతి అనేది చూడడానికి చిన్న సమస్య అయినా దాని చుట్టూ చాలా సమస్యలు అనేది మనకి రివాల్వ్ అవుతూ ఉంటాయండి. అంటే నేను ఇప్పుడు న్యూరోపతి గురించి వివరంగా చెప్తాను. ఈ న్యూరోపతి అనేది ఆల్మోస్ట్ అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్ చాలా మందిలో అందరూ ఫేస్ చేసే సమస్యలు ఇవి. అంటే న్యూరోపతిని మనం తెలుగులో వివరంగా చెప్పాలంటే, ఈ షుగర్ కొత్తగా వచ్చిన పేషెంట్స్ అంటే షుగర్ ఉందని తెలుసుకోకముందు కూడా ఈ కంప్లైంట్స్నే షుగర్ డౌట్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. న్యూరోపతిలో పేషెంట్కి ఉండే లక్షణాలు వచ్చేసి కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మొద్దుబారడం, కొంగర్లు పోతున్నట్టు ఉండడము, సూదులు గుచ్చుతున్నట్టు ఉండడము, మబ్బుల్లో నడుస్తున్నట్టు ఉండడం, అంటే భూమి మీద నడుస్తున్నప్పుడు భూమిని సరిగా భూమి మీద నడుస్తున్న ఫీలింగ్ మైండ్కి లేకపోవడము, తర్వాత ఎప్పుడు ఏదో సూదులతో గుచ్చుతున్నట్టు, ఎప్పుడు కాళ్ళ మీద ఏదో చీమలు పాకుతున్నట్టు, తర్వాత కొన్ని కొన్నిసార్లు ఏదన్నా గుచ్చుకున్నా కూడా తెలియకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ కామన్ లక్షణాలు అండి. సో ఇది అనేది ఎక్కువ శాతంలో చూస్తుంటాం. కానీ నేను ఈరోజు వివరంగా న్యూరోపతిని మనం విడగొట్టి చెప్పబోతున్నాను. న్యూరోపతి అనేది ఏంటంటే నరాలు, మనిషి యొక్క నరాలు కొద్దిగా షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల డ్యామేజ్ అయినప్పుడు వచ్చే సమస్యల్ని మనం న్యూరోపతి కింద కన్సల్ చేస్తాం. సో న్యూరోపతిని మనం ముఖ్యంగా 2 భాగాలుగా విడతీసుకోవచ్చు. పెరిఫరల్ న్యూరోపతి అంటే చేతులకి కాళ్ళకి వచ్చే నరాల సప్లైకి సంబంధించిన మార్పుల్లో జరిగే కాంప్లికేషన్స్. అలాగే ఆటోనోమిక్ న్యూరోపతి. ఆటోనోమిక్ న్యూరోపతి అంటే మన బాడీలో ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి మనకి అరుగుదలకి అంటే జీర్ణకోశకు సంబంధించి గుండె పనితీరు, గుండె యొక్క నాడి వేగం అన్ని కంట్రోల్ చేసే దాంట్లో, మన బీపీ మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే దాంట్లో, మనకి చెమట పట్టడం, తర్వాత మన మూత్ర బ్లాడర్ యొక్క ఫంక్షన్ ని కంట్రోల్ చేయడంలో, అలాగే లైంగిక సంబంధించిన వాటిలో కూడా ఈ ఆటోనోమిక్ న్యూరోపతి అనేది మనం చూస్తూ ఉంటాము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిఫరల్ న్యూరోపతి గురించి మాట్లాడినప్పుడు ఇవన్నిటికంటే ముందు ఏంటంటే న్యూరోపతి లక్షణాలు ఇందాక నేను చెప్పినట్టు కాళ్ళు చేతులు తిమ్మిర్లు

మంటలు, మొద్దుబారడం, నొప్పులు ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి. సో వీటిలో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కామన్ కారణం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడము, రెండు వచ్చేసి కామన్గా మగవాళ్ళలో చూసినప్పుడు బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా విటమిన్ లోపం వల్ల, ఆల్కహాల్ వల్ల నరాలు దెబ్బతిని న్యూరోపతి సమస్యలు, షుగర్ లేకపోయినా కూడా వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంది. మూడోది వచ్చేసి న్యూట్రిషనల్, అంటే ఈ మధ్య మీరు అందరికీ బాగా అవగాహన పెరిగింది, విటమిన్ బి12 అనేది బాగా తగ్గినా కూడా పేషెంట్కి న్యూరోపతి అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. సో మనం ఈరోజు ఓన్లీ షుగర్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. సో షుగర్ పేషెంట్స్కి న్యూరోపతిలో మనకి మనం కామన్గా పెరిఫెరల్ న్యూరోపతిలో చూసుకున్నప్పుడు కాళ్ళల్లో మంట, సూదులు గుచ్చుతున్నట్టు ఉండడం, కాళ్ళకి నడుస్తున్నప్పుడు స్పర్శ లేకపోవడం, నడుస్తున్నప్పుడు భూమిని సరిగా తెలుసుకోలేపుడు, మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మనం మేఘాల్లో నడుస్తున్నట్టు ఫీలింగ్ ఉండడం, అలాగే రాత్రిపూట విపరీతమైన కాళ్ళ నొప్పులు రావడం అనేది ఇది ఒక కామన్ కంప్లైంట్ షుగర్ పేషెంట్స్లో చూస్తుంటాం. ఇది కాకుండా ఆటోనోమిక్ న్యూరోపతి గురించి చూసినట్టయితే మీరు గమనించినప్పుడు షుగర్ పేషెంట్స్ అంటే ఎక్కువ శాతం షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళకి వచ్చే సమస్యల్లో ఆటోనోమిక్ న్యూరోపతిని మనం మళ్ళీ సబ్ పార్ట్స్గా విడదీసినప్పుడు మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి డయాబెటిక్ కంట్రోల్ అయినప్పుడు న్యూరోపతిలో ఉండేది డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం. దీంట్లో ఏంటంటే పేషెంట్కి ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది సరిగ్గా కంట్రోల్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు గ్యాస్ ట్రబుల్తో ఏదో గ్యాస్ టాబ్లెట్స్ వాడుతూ దానికి చూపించుకుంటూ గ్యాస్కి సంబంధించి చూపించుకుంటూ ఉండరు, కానీ అసలు కారణం వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడం అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏమవుతుందంటే పేషెంట్ ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో ఉండే ఆహారము జీర్ణకోశ వ్యవస్థ స్లో అయిపోతూ ఉంటుంది. పేషెంట్కి ఎప్పుడు కడుపు ఉబ్బరం, వికారము, వామిటింగ్ సెన్సేషను, కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్టు ఉండడం ఇలాంటివి మనం డయాబెటిక్ గ్యాస్ట్రోపరిసిస్లో గమనిస్తాము. అలాగే ఆటోనోమిక్ న్యూరోపతిలో ఇంకొక భాగం వచ్చేసి ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, అంటే సడన్గా పేషెంట్ కూర్చుని లేవగానే బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళలో గమనిస్తుంటాం. వీళ్ళకి అప్పుడప్పుడు కళ్ళు తిరగడము, తర్వాత ఉన్నట్టుండి హార్ట్ రేట్ బాగా పెరిగిపోయినట్టు అవడము, తర్వాత హార్ట్ రేట్ స్లో అవడం, ఇర్రెగ్యులర్ అవడం అనేది చూస్తుంటాము. దీంతోపాటు విపరీతమైన చెమటలు పట్టడము, లేకపోతే అసలు చెమటే పట్టకపోవడము, తర్వాత ఆహారం తింటున్నప్పుడు విపరీతంగా చెమటలు పట్టడం, ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి కాళ్ళల్లో రక్త సరఫరా తగ్గడంతో పాటు ఆటోనోమిక్ న్యూరోపతి వల్ల చెమట అనేది సరిగా పట్టకపోవడం వల్ల కాళ్ళు ఎప్పుడు పగిలినట్టు పొడిబారిపోయి డ్రై అయిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది కాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ముఖ్యమైన సమస్య వచ్చేసి బ్లాడర్ అండ్ యూరినరీ సమస్యల్లో పేషెంట్కి యూరిన్కి పద్దాక యూరిన్కి వెళ్లాల్సి రావడము, కానీ వెళ్ళినప్పుడు కంప్లీట్గా యూరిన్ ఎంప్టీయింగ్ ఆఫ్ ది బ్లాడర్ సరిగా లేకపోవడము, దానివల్ల పేషెంట్ యూరిన్ కంప్లీట్గా వెళ్ళకపోవడం వల్ల ఈ న్యూరోపతి సమస్య వల్ల వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఆ షుగర్ యాడ్ అయ్యి తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఈ న్యూరోపతిలో భాగమే. ఇది కాకుండా కామన్గా పేషెంట్స్ ఫేస్ చేసే దాంట్లో లైంగిక సామర్థ్యం దెబ్బతినడం, ఇది కూడా మగవాళ్ళకి చూస్తున్నప్పుడైతే అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ఒక కంప్లైంట్. అలాగే లేడీస్కి వచ్చేసి వేరే రకమైన సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఆటోనోమిక్ న్యూరోపతిలో ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే ఈ నొప్పి తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ముఖ్యంగా చూసినప్పుడు గుండె గురించి మనం మాట్లాడినప్పుడు హార్ట్ అటాక్లు వాటిలో నార్మల్ పర్సన్కి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఛాతిలో నొప్పి రావడం జరుగుతుంటుంది. కాకపోతే షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్, అంటే ఏమాత్రం నొప్పి లేకుండా హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే న్యూరోపతి అనేది మనం ఓన్లీ కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు కింద మనం వదిలిపెట్టేసుకునేది కాకుండా చాలా రకాల ఆర్గాన్స్ని న్యూరోపతి అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా కామన్గా న్యూరోపతిని ఎందుకు మనం సీరియస్గా పరిగణించాలంటే న్యూరోపతి ఉన్నప్పుడు కాళ్ళ యొక్క స్పర్శ జ్ఞానం తగ్గుతుంది, కాళ్ళల్లో రక్త ప్రసరణతో పాటు చెమట కూడా తగ్గి కాళ్ళు డ్రై అయ్యి ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే అది చలికాలంలో స్కిన్ ఇంకా బాగా పొడిబారడం వల్ల పేషెంట్ తెలియక దాన్ని స్కిన్ మీద ఏదైనా గోకినా సరే ఆ స్కిన్ కట్ అయ్యి క్రాక్స్ వచ్చి దాంట్లోకి మన సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి సెల్యులైటిస్ లాగా అది కంట్రోల్ అవ్వకపోతే గ్యాంగ్రీన్ లాగా కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి ఒక ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసి ఎక్కువ కాలం షుగర్ కంట్రోల్ లేనప్పుడు కాళ్ళల్లో ఈ న్యూరోపతి వల్ల కావచ్చు, స్పర్శ జ్ఞానం తగ్గడం వల్ల కావచ్చు, ఏదన్నా గాయమైనప్పుడు ఇమీడియట్గా పేషెంట్కి తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల ఆ గాయం చిన్నదే కదా అనుకున్నా కూడా ఒక వారం కల్లా ఆ గాయం పెద్దదైపోయి మనం సరిగ్గా గమనించకపోతే అది వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం. సో ఇన్ని రకాల సమస్యలు మన న్యూరోపతితో లింక్ అయి ఉంటాయి కాబట్టి ఇవన్నిటికీ మూల కారణం అనేది షుగర్ కంట్రోల్ లేకపోవడం. కాబట్టి ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ చేసుకుంటూ హెచ్పిఐవన్సీ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే ఈ న్యూరోపతికి సంబంధించి మనం జాగ్రత్త పడే అవకాశం ఉంది.

0: ఇది కాకుండా ఈ షుగర్ డౌన్ అయినప్పుడు నార్మల్ పేషెంట్స్లో చెమటలు బట్టి తెలిసే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు న్యూరోపతి ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ హైపోగ్లైసిమియా కూడా దానివల్ల వచ్చే లక్షణాలు కూడా చెమటలు పట్టకపోవడము, కాబట్టి పేషెంట్కి కూడా అవేర్నెస్ ఉండకపోవడం కూడా జరుగుతుంటుంది. సో ఇవన్నీ మనం న్యూరోపతి కింద కన్సిడర్ చేస్తుంటాం. సో ముఖ్యంగా చెప్పాలంటే న్యూరోపతి ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ స్ట్రిక్ట్గా షుగర్ కంట్రోల్ చేయాలి, తర్వాత డైలీ లేదా వారంలో 2 సార్లు అయినా పాదాలు అడుగున కరెక్ట్గా చూసుకుని ఏదన్నా చిన్న గాయమైనా సరే ముందుగానే మనం గమనించుకోవాలి షుగర్ పేషెంట్స్. అలాగే మెత్తటి చెప్పులు, టైట్గా లేని చెప్పులు, కాలికి గాయం కాని చెప్పులు వేసుకోవాలి, పాదాలు బాగా పొడిబారుతుంటే దానికి సంబంధించి మంచి మాయిశ్చరైజర్ వాడాలి. అలాగే షుగర్ పేషెంట్స్లో వచ్చే కామన్గా వచ్చేసి విటమిన్ B12 డెఫిషియన్సీని మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఒకటి వెజిటేరియన్స్కి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది, రెండోది నాన్ వెజిటేరియన్స్ అయినా సరే షుగర్ ట్యాబ్లెట్స్ మెట్ఫార్మిన్ వల్ల కొంతమందికి B12 డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా న్యూరోపతి సమస్య ఉన్నప్పుడు విటమిన్ B12 చెక్ చేసి ఆ లెవెల్స్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు జనరల్గా రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు న్యూరోపతికి సంబంధించిన స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు, అదొకటి చూడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చెప్పులు లేకుండా వీలైనంత వరకు అంటే నీట్గా లేని ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడవకపోవడం ఉత్తమము. అది కాకుండా లాస్ట్ వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లు, అంటే పొగాకు ఏ రూపంలోనైనా సరే, స్మోకింగ్ అంటే ఉట్టి సిగరెట్ కాదు, చుట్టలు ఇలాంటివి కాకుండా పొగాకు నవిలే అలవాటైనా సరే అది కాంప్లికేషన్స్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి చెడు అలవాట్లకి దూరంగా ఉండడం వల్ల న్యూరోపతి సమస్యకి మనం జాగ్రత్తలు పాటించవచ్చు.
1: మామూలుగా ఈ డయాబెటిక్ న్యూరోపతి కండిషన్లో కాళ్ళు చేతులు తిమ్మురులు సూదులతో గుచ్చినట్టు ఉండటం అని అనుకున్నాం కదా ఈ సమస్య వస్తుందని, వీళ్ళు మందులు వాడుకుంటూ పాదాలకి రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనె రాసుకోవడం కానీ వెన్న రాసుకోవడం కానీ చేయొచ్చా? అలాగే ఏదో షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ షూస్ అని ఏదో ఒక ప్రత్యేకమైన చెప్పులు ఉంటాయట, అవి ఏంటి డాక్టర్, అవి వేసుకోవచ్చా, మంచిదేనా?
0: కరెక్టేనండి. బేసికల్గా ఏం లేదండి, ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత ప్రాపర్ ఫుడ్ కేర్ అంటే కాళ్ళకి సంబంధించిన కేర్ తీసుకుని రాత్రికి మంచి కొబ్బరి నూనె కానీ మాయిశ్చరైజర్ కానీ వాడుకుని కాళ్ళు పగలకుండా చూసుకోవాలి. తర్వాత ఏదన్నా సరే ఈ చలికాలంలో ఎక్కువగా మేము చూసే ఈ కాళ్ళు ఇన్ఫెక్షన్స్ పేషెంట్స్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటారు. ఏదన్నా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా దాన్ని మొదట్లోనే కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే అది పెరిగి పెద్ద అయ్యే అవకాశం లేదు. డయాబెటిక్ ఫుట్ వేర్ అంటే ఏం లేదండి ప్రత్యేకించి, అది కొంచెం ప్రాపర్గా ఫిట్ అయ్యే చెప్పులు, కొంచెం మెత్తగా ఉండే చెప్పులు వేసుకోవాలి, కరెక్ట్ సైజ్ చెప్పులు వేసుకోవాలండి, అండ్ అన్నిటికంటే ముందు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్యులు పణికుమార్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరింతవరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. నిర్వహణ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్ లిజనర్స్, మరి ఇది ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఇక్కడ నేను టాటా బై బై చెప్పేస్తున్నాను, త్వరలోనే మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా నిన్న న్యూజిలాండ్ వెళ్లారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటనలను ముగించుకుని ఆయన నిన్న ఆక్లాండ్కు చేరుకున్నారు. సుమారు 4 దశాబ్దాల విరామం తర్వాత న్యూజిలాండ్లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఆక్లాండ్ విమానాశ్రయంలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టఫర్ లక్సన్ స్వయంగా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ప్రధాని మోదీ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. భారతదేశపు ఆక్వా రాజధానిగా భీమవరాన్ని నిలబెట్టడానికి ఉద్దరాజు కాశీ విశ్వనాథ్ రాజు కృషి ఎంతో ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. జాతీయ మత్స్యరైతుల దినోత్సవం సందర్భంగా ఆక్వా పితామహుడు ఉద్దరాజు కాశీ విశ్వనాథ రాజుకి సంబంధించిన పుస్తకాన్ని భీమవరంలో మంత్రి ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లాలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి తీరంలో ఘాట్లను పరిశీలించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహచర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సీజనల్ జ్వరాలపై ఎలాంటి అపోహలు వద్దని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం వ్యాప్తంగా వైద్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, జ్వరాలపై వస్తున్న కథనాలతో ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75, నెల్లూరులోని ACSR ప్రభుత్వ వైద్య కళాశాలలో 25 MBBS సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ లెటర్ ఆఫ్ పర్మిషన్ మంజూరు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప జిల్లాలో COVID-19 కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంసిద్ధత, పరీక్షలు, ముందస్తు చర్యలను ముమ్మరం చేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

హలో నమస్తే గుడ్ మార్నింగ్, మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:09 అయిపోయింది. మరి సినిమా కబుర్లు నుంచి ఈవినింగ్ వివిధ వరకు బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని కూడా ప్లే చేస్తూ మిమ్మల్ని అందరినీ అలరించడానికి అయితే వచ్చేసింది మీ ఆజే తేజు. మరి ఫస్ట్ అయితే

సినిమా కబుర్లలో ఫస్ట్ అప్డేట్ ఏం తెలుసుకోబోతున్నాం. అప్పుడెప్పుడో వరుణ్ తేజ్ చివరగా మట్కా మూవీలో కనిపించారు. మరి నెక్స్ట్ తన మూవీ డీటెయిల్స్ ఏంటి, ఏ సినిమా ద్వారా రాబోతున్నారు అంటే కొరియన్ కనకరాజు. సో డిఫరెంట్ గెటప్ అనమాట దీంట్లో చూస్తే. సో కొరియన్ కనకరాజుగా ఆగస్టు 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది ఈ మూవీ అయితే మాత్రం. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గాంధీ మేర్లపాక. ఇది ఎలా ఉంటుందంటే ఇండో కొరియన్ హారర్ కామెడీ జానర్ లో ఉంటుందన్నమాట. సో ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. ఇక ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. యువి క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారనమాట. మరి చూద్దాం మట్కా తర్వాత మన ముందుకి కొరియన్ కనకరాజుగా రాబోతున్నాం మన హీరో వరుణ్ తేజ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మీ అందరి కోసం కంచె సినిమా నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక దేవదాస్ మూవీ నుంచి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ రోజు మన మెలడీ బ్రహ్మ మణిశర్మ బర్త్డే అనమాట. ఎన్ని మంచి మంచి సాంగ్స్ ఉన్నాయండి, అసలు సూపర్ సాంగ్స్, ఒక్కటి కూడా మనం మర్చిపోలేమన్నమాట. అన్ని హిట్ సాంగ్స్ అందించారు. మరి ఇక రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఆయన స్వాటలతో మనల్ని అలాగే అలరిస్తూ మంచిగా ఉండాలని మనం కూడా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఏంటి సినిమా కబుర్లలో తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకా మణిశర్మ గారు అయితే చెన్నై లవ్ స్టోరీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు కదా. మళ్ళీ ఆ ఒక్కటే కాదు, ఇంకా బ్యూటిఫుల్ మూవీస్ తో మనల్ని అందరినీ ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఇక నెక్స్ట్ అయితే రష్మిక మందన లీడ్ రోల్లో రాబోతున్న ఫిలిం మైసా. సో దీని గురించి ఒక చిన్న అప్డేట్ అండి. ఈ నెల 15th అంటే జూలై 15th ఈ మైసా మూవీకి సంబంధించి ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇక అక్టోబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తారంట. ఇది ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనమాట. దీంట్లో మన హీరోయిన్ ఎలా కనిపిస్తున్నారు, రష్మిక గోండు తెగ మహిళగా ఒక మోస్ట్ వైలెంట్ గా కనిపిస్తారనమాట తన క్యారెక్టర్. అండ్ ఫైట్ సీన్స్ కానివ్వండి, తను చేసేవి మెయిన్గా ఫారెస్ట్ లో జరిగే ఫైట్ సీన్స్, ఇవన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ మూవీకి. సో దీని గురించి ఈ చిన్ని అప్డేట్స్ మాత్రమే ఇచ్చారు. మరి ఫుల్గా డీటెయిల్స్ తెలియాలి అంటే మాత్రం అట్లీస్ట్ టీజర్ రిలీజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ సినిమాని పుల్ల రవీంద్ర గారు డైరెక్ట్ చేస్తున్నారనమాట. సో అది విషయం. అండ్ ఇక్కడ మీ అందరి కోసం అయితే పుష్ప సినిమా నుంచి శ్రీవల్లి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేట్.

0: క్రియేటివిటీ టెక్నాలజీల మేళవి.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:54 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం కదా. నితీష్ తివారి గారు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ఫిలిం రామాయణ పార్ట్ 1, మరి ఈ ఫిలిం కి సంబంధించిన ట్రైలర్ నై మాత్రం 18వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు అని తెలుస్తోంది. మరి అదే కనుక నిజమైతే అదే రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్స్ కూడా షూట్ చేస్తారంట. అంటే ఈ సంవత్సరం దీపావళి టైంకి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా ముందుగానే ఎప్పుడో ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు కాబట్టి సో హడావడి మరి ముందు నుంచే స్టార్ట్ చేసేసేయాలి కదా. ఇందులో రణబీర్ కపూర్, సాయి పల్లవి, సీతారాములుగా కనిపిస్తున్నారు, మనందరికీ తెలిసిన విషయమే. ఇక యష్ రావణుడిగా కనిపిస్తున్నారు. అంటే ఈ సినిమా మాత్రం 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నారు. సో దాదాపుగా 4,000 కోట్లు ఖర్చు పెట్టి మరీ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు రామాయణ సినిమాని, అది విషయం. సో 18th వరకు వెయిట్ చేద్దాం ట్రైలర్ ఎలా ఉంటుందో అనేది మాత్రం.

ఉంటాయి కూడా. సీజన్ ని బట్టి మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కొన్ని ఉంటాయి. మరి ఈ వర్షాకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయి, ప్రత్యేకంగా మన ఏపీలో ఏ ఏ ప్లేసెస్ ఖచ్చితంగా రైనీ సీజన్ లో చూస్తే బాగుంటుంది, ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది అనే ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట మెయిన్ గా మన ఏపీలో. మరి ఆ ప్లేసెస్ ఏంటి తెలుసుకుందాం ఇవాళ. చాలా సింపుల్ సింపుల్ ప్లేసెస్, మన చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సో తెలుసుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం అంజు ఫిలిం నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

TFM 101.3. మరి వర్షాకాలంలో ప్రకృతి మరింత అందంగా మారిపోతుంది కదా, ఎందుకంటే వర్షం కారణంగా పచ్చదనం పెరిగిపోతుంది కదా, అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి, అండ్ క్లైమేట్ కూడా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఈ టైంలో ఎక్కడైనా టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళిపోతే బాగుండు అని ఫీల్ అయిపోయి వెంటనే టూర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా, మరి వాటిలో ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ ఏంటి మన దేశంలో, అంటే మెయిన్ గా మన రాష్ట్రంలో అరకులోయ. అంతే కదా, దీన్ని పక్కకు పెట్టేసి అసలు ఎక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకండి. చక్కగా అరకులోయ వైజాగ్ దగ్గరలో ఉండి ఈ అరకు ప్రకృతికి అటు గిరిజన సంస్కృతికి చాలా ఫేమస్, అండ్ పచ్చటి కొండలు, కాఫీ తోటలు, జలపాతాలు, గిరిజన గ్రామాలు ఇవన్నీ కూడా అక్కడ ప్రత్యేకతలు అనమాట. అలాగే వైజాగ్ లోని రిషికొండ బీచ్ కూడా చూడొచ్చు వెళ్తే కనుక, ఇక కైలాసగిరి, బుర్రా కేవ్స్ ఇవన్నీ కూడా హ్యాపీగా చూసేసి రావచ్చు అదనమాట. సో ఫస్ట్ అసలు ఏపీలో మనకి కాస్త వాతావరణం చల్లగా అయిపోయింది అని అనిపించగానే చక్కగా అరకుకి అయితే ప్లాన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇలాంటి ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అరే మోహన్ భాయ్, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: నా పేరే రాజు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదా కల్పించారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ

0: జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు.
1: నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట రెండో రోజున ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునఃప్రారంభిస్తుంది. వింబుల్టన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకి చెందిన కరోలినా ముజోవా, లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన చర్చల అనంతరం భారత్ న్యూజిలాండ్ దేశాలు ఈరోజు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశాయి. 2030 నాటికి తమ వార్షిక ద్వైపాక్షిక వస్తూ సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని 5 ఏళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటనపై ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ఈ వివరాలను తెలియజేశారు.
2: Is the decision by the two prime ministers to raise the relationship to a strategic partnership. They also decided that this goal of a more strategic relationship would be approached systematically, for which they decided that there would be a roadmap to take us forward the next couple of years. This roadmap has been summarized, in fact, in a document which is being released along with the joint statement that the two prime ministers are issuing at the conclusion of their talks.
1: ఈ సమావేశం ద్వారా పలు నిర్దిష్ట ఫలితాలు వచ్చాయని, వాటిలో ముఖ్యంగా రాబోయే 4 ఏళ్లలో సంబంధాలు విస్తరించేందుకు ఒక రోడ్మ్యాప్, ఇండో పెసిఫిక్ సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఒక విధి విధానం, భారత నౌకాదళం, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందం ఉన్నాయని టండన్ తెలియజేశారు. చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నాయకులు ఇండో పెసిఫిక్ ప్రాంతంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, స్వేచ్ఛ బహిరంగ శ్రేయస్కరమైన ప్రాంతం కోసం తాము ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను కాపాడడం ప్రాముఖ్యతను కూడా ఇద్దరు నాయకులు చెప్పారు. ఇండో పసిఫిక్లో సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించడంలో భాగంగా ఇరుపక్షాలు సహకారం, సమన్వయం, సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి అంగీకరించాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పైన చర్చలు ముగియడం, దానిపై సంతకాలు చేయడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఈ ఒప్పందం త్వరగా అమల్లోకి వచ్చేలాగా, సమర్థవంతంగా అమలయ్యేలాగా కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా ఘర్షణపై నరేంద్ర మోదీ, క్రిస్టోఫర్ లక్సన్ చర్చిస్తూ అక్కడ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని, పౌరుల రక్షణ ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
3: हमने भारत न्यूजीलैंड संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जाने का ऐतिहासिक निर्णय लिया है. इसके अंतर्गत हम हर क्षेत्र में स्पष्ट लक्ष्यों और ठोस परिणामों के साथ आगे बढ़ेंगे. इस वर्ष हमने रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया. इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे.
1: రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేక కొత్త అవకాశాలను, సహకారానికి మార్గాలను ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి న్యూజిలాండ్ ప్రధానమంత్రితో కలిసి ఆక్లాండ్లో జరిగిన ఇండియా న్యూజిలాండ్ బిజినెస్ ఎంగేజ్మెంట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ప్రవాస భారతీయులను కూడా ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దేశ తీర ప్రాంత భద్రతను అపేచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్తో కలిసి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ సాధించిన ప్రగతిని అమిత్ షా సమీక్షించారు. ఓడరేవుల భద్రతను కేవలం లైసెన్స్ పొందిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలని, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ద్వారా శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే అక్కడ మోహరించాలని కూడా హోంమంత్రి సమావేశంలో చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలు, అధునాతన సాంకేతికతలు రెండింటినీ బలోపేతం చేయడం ద్వారా భారత్ ఒక బలమైన స్వయం

0: సమృద్ధి గల భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే రక్షణ దళాన్ని నిర్మిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఆవిర్భావ సాంకేతికతలను ఉపయోగించవచ్చునని, అయితే అంతిమంగా జాతీయ సంకల్పం, ధైర్య సాహసాలు గల సైనికులు, సమర్థవంతమైన సైనిక శక్తి ద్వారానే యుద్ధాలు గెలవగలమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ప్రాజెక్ట్ 17A 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జలప్రవేశం చేయించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ యుద్ధనౌక చేరిక భారత్ సముద్ర శక్తిని, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో మరొక మైలురాయని ఆయన పేర్కొన్నారు.
1: ఐఎన్ఎస్ మహేంద్రగిరి మే మల్టీ ఫంక్షన్ రాడార్ కే సాథ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కా కాంబినేషన్ హై జో ఆకాశ్ సే ఆనే వాలే కిసీ భీ ఖతరే కో దూర్ సే హీ పహచాన్ కర్ నష్ట కర్ సక్తే హై ఔర్ ఇస్మే ఇండిజినస్ రాకెట్ లాంచర్ హై టార్పీడో లాంచర్స్ హై ఏక్ ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మెరిన్ డిఫెన్స్ సిస్టమ్ హై ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ హై ఔర్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ భీ హై.
0: ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో 75% పైగా స్వదేశీ పరికరాలతో నిర్మించారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ యుద్ధ నౌక గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భంలో వచ్చే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని, ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత భద్రతను, కార్యాచరణ పరిధిని గణనీయంగా బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం 11వ తేదీన జరుపుకునే ఈ రోజు పెరుగుతున్న జనాభా వల్ల తలెత్తే సవాళ్లు, అవకాశాలను ముఖ్యంగా తెలియజేస్తుంది. జనాభా సంబంధిత ఆందోళనలను పరిష్కరించేందుకు, సుస్థిర భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు ఇది ఒక రిమైండర్ వంటిది. 1989లో అప్పటి యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి కార్యక్రమం UNDP గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారు. జనాభా సమస్యలు, పర్యావరణం, అభివృద్ధికి వాటితో ఉన్న సంబంధాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరపాలని 1990 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఈ సంవత్సరం ఈనాడు భవిష్యత్తు కోసం యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 2వ రోజున ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ నష్టానికి 21 పరుగులున్న ఓవర్ నెట్ స్కోర్తో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. ఈరోజు ఆట భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత జట్టు అంతకుముందు తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధనా 83 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఇద్దరు అర్ధ సెంచరీలతో రణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 285 పరుగుల వద్ద ముగిసింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్1 క్రీడాకారుడు ఇటలీకి చెందిన యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడనున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగిల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. అంతకుముందు బాస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో మొరక్కోపై సునాయాస విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. మిగిలిన క్వార్టర్ ఫైనల్స్లో ఈ రాత్రి మయామీ గార్డెన్స్లో నార్వే జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట 2వ రోజున ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముచోవా, లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: भारती FM 101.3
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి బ్యూటిఫుల్ సాంగ్ అశోక్ సినిమా నుంచి వినేశారు కదా. నేను మీ ఆర్జే తేజు. 12:46 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఏపీలోనే ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఇక ఒక పుణ్యక్షేత్రం ఉన్న ప్లేస్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అదే శ్రీశైలం.

ఎస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి బ్యూటిఫుల్ సాంగ్ అశోక్ సినిమా నుంచి వినేశారు కదా, నేను మీ ఆర్జే తేజు. 12:46 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఏపీలోనే ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఇక ఒక పుణ్యక్షేత్రం ఉన్న ప్లేస్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను, అదే శ్రీశైలం. మరి శ్రీశైలం పుణ్యక్షేత్రంతో పాటుగా ప్రకృతి రమణీయతకు కూడా చాలా ఫేమస్ అనమాట. మరి ఈ శ్రీశైలం అనేది చూడడానికి వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుంది. పచ్చదనం, జలపాతాలు, నల్లమల ఫారెస్ట్ ఇవన్నీ కూడా చాలా అందంగా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి అన్నమాట ఈ సీజన్ లో మెయిన్ గా. ఇక మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీశైలం డ్యామ్, పాతాళ గంగ ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం దర్శనంతో పాటుగా, దేవుడి దర్శనంతో పాటుగా మిగతా ప్లేసెస్ అన్ని కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ఇంకొక ప్లేస్ గండికోట. మరి మీరు కూడా వినే ఉంటారు, భారతదేశపు గ్రాండ్ క్యానియన్ గా పిలుస్తారు తెలుసా ఈ ప్లేస్ని. ఎందుకంటే కడప జిల్లాలో ఉన్న ఈ గండికోట లోతైన కొండలు, నదీ లోయల కారణంగానే దీనిని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. ఆకుపచ్చని ప్రకృతి, ఉప్పొంగే నది, ఇంకా వర్షాకాలంలో నల్లటి మబ్బులు వెనక నుంచి వచ్చే సూర్యరశ్మి, వీటన్నిటినే చూడ్డానికే చాలా మంది పర్యాటకులు ఎక్కువగా వెళ్తూ ఉంటారన్నమాట ఈ ప్లేస్కి. మెయిన్గా అక్టోబర్ నుంచి మార్చ్ వరకు కూడా ఈ ప్లేస్ విజిట్ చేయడానికి రైట్ టైం అని చెప్పచ్చు. సో అదనమాట మ్యాటర్ గండికోట రహస్యాల గురించి. నెక్స్ట్ మీ అందరి కోసం అతడు నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మిగతా ఇంకా కొన్ని ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: TFM 101.3.
1: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అతడు ఫిలిం నుంచి మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కేకే గారు సునీత గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇక మనమైతే ఉన్నాము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. ఇక 12:53 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే మన ఆంధ్రప్రదేశ్ లోని బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఒక అందమైన గిరిజన ప్రాంతం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే మారేడుమిల్లి. ఇది దట్టమైన అడవులు, జలపాతాలు, ప్రకృతి దృశ్యాలకు చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. మారేడుమిల్లి వెనకనక వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ ఏంటో తెలుసా? జలతరంగిణి వాటర్ ఫాల్స్, అమృతధార వాటర్ ఫాల్స్, మన్యం వ్యూ పాయింట్, అలాగే మదనికుంజ్ బిహార్, ఇంకా గుడిస అనే ప్లేస్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అక్కడి నుంచి వ్యూ పాయింట్ మెయిన్గా గుడిస ప్లేస్కి వెళ్ళిన తర్వాత అండ్ క్యాంపింగ్కి కూడా చాలా ఫేమస్ అన్నమాట ఈ ప్లేస్ కూడా. సో ఇంకా హార్స్డే హిల్స్ కానివ్వండి, లంబసింగి, తలకోన జలపాతం, కైగల జలపాతం, ఎత్తిపోతల జలపాతం, ఇవన్నీ కూడా ఈ వర్షాకాలంలో చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మరి వర్షాకాలంలో మెయిన్గా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. రెయిన్ కోట్, అంబ్రిల్లాస్ వెంట తీసుకెళ్తూ ఉండాలి. ఇంకా మీరు బయటికి వెళ్ళినప్పుడు షూస్ ధరిస్తారు కాబట్టి అవి జారిపోకుండా ఉండే విధంగా వాటిని మాత్రమే ధరించాలి. అండ్ ప్రతి టూరిస్ట్ ప్లేస్లో కొంత ఏరియా వరకే మనకు పర్మిషన్ ఇస్తారు వెళ్ళడానికి. మరి ఆ ప్లేస్ దాటి ప్రమాదకర ప్రాంతాలకు మాత్రం అస్సలు వెళ్ళకూడదు. అండ్ అలాగే వాతావరణ సూచనలు ఇవన్నీ కూడా ముందుగానే తెలుసుకుని మన ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ మన టూరిజం శాఖ వారు కూడా ఎప్పటికప్పుడు టూరిస్టుల కోసం మంచి ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి స్టే చేయడానికి కాటేజెస్ కానివ్వండి ఇవన్నీ కూడా. సో ఆ డీటెయిల్స్ ముందుగానే తెలుసుకుని రూమ్స్ బుక్ చేసుకుంటే బెటర్. అండ్ అలాగే వెళ్ళిన చోట మనం ఏం చేయాలి? ప్రకృతిని ఆస్వాదిస్తూనే ఆ ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి. అదే విషయం. ఇక నెక్స్ట్ 12:55 అయిపోయింది. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఇక గోదావరి సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్ధ నౌక మాత్రమే కాదని, భారత నౌకాదళం శక్తి, సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారని కేంద్ర మంత్రి తెలిపారు. విశాఖపట్నం జేఎన్టీయూ తొలి స్నాతకోత్సవ సభ బీచ్ రోడ్లు

లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. అనంతరం 2023-24-25 విద్యా సంవత్సరాలకు చెందిన 34,896 మందికి పట్టాలను ప్రదానం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్, సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కులుసు పార్థసారథి నేతృత్వంలోని మంత్రుల బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలతో మంత్రులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రెండు భుజాలకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. దీనిపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆక్వా మేత ధరలు భారీగా పెరిగిన ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఆరోపించారు. ఏలూరు జిల్లా నెడమరు మండలం భువనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వానికి ఆక్వా రైతులు భవిష్యత్తులో గుణపాఠం చెబుతారని, ఈ నెల 15వ తేదీన భీమవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తారని తెలిపారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సంతానోత్పత్తి రేటు పెంపుపై దృష్టి సారించాలని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి ఎస్ జీవనరాణి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి కార్యాలయ సిబ్బంది ఆశా కార్యకర్తలతో కలిసి జనాభా అవగాహన ర్యాలీని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఎల్నిన్నో ప్రభావాన్ని ఎదుర్కొనేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలకు ముఖ్యమంత్రి సూచించారని మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏపీలో పనిచేస్తున్న 5గురు గ్రూప్ 1 అధికారులను ఐఏఎస్ హోదా లభించింది. కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత వీరికి ఐఏఎస్ ప్రమోషన్పై నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఆ నోటిఫికేషన్ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న విడుదల చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. అతను ఒక్కడే ఫిల్మ్ నుంచి 1:10 అయిపోయింది క్లాక్ టైం చూస్తే. ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నామో తెలుసా? భారతదేశపు తొలి మహిళా టెన్నిస్ ఒలింపియన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లేడీ మెహర్బాయ్ టాటా 1879 అక్టోబర్ 10 ముంబైలో జన్మించారు మెహర్బాయ్ టాటా గారు. ఆమె తండ్రి మైసూర్ రాష్ట్ర విద్యాశాఖలో ఉన్నతాధికారి. అయితే చిన్నప్పటి నుంచే ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం, అలాగే సంగీతం, గేమ్స్ మీద కూడా చాలా ఆసక్తి ఉండేది. ఇక ఇంగ్లీష్ అండ్ లాటిన్ లాంగ్వేజెస్ కూడా బాగా నేర్చుకున్నారు, అలాగే పియానో వాయించడంలో కూడా నైపుణ్యం సాధించారనమాట. ఇక 1898 ప్రముఖ పారిశ్రామికవేత్త సర్ దొరాబ్జీ టాటాను వివాహం చేసుకున్నారు. అయితే ఆమె తన జీవితాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా సమాజ సేవకు కూడా అంకితం చేశారనమాట. ప్రజల సంక్షేమం, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు

కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. మరి లేడీ మెహర్బాయి టాటా గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. భీమిలి కబడి జట్టు సినిమా నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ఉన్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. దేశానికి నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను ఈరోజు విశాఖపట్నం నావల్ డాక్యార్డ్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఐఎన్ఎస్ మహేంద్రగిరి

0: కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదని, భారత నౌకాదళం శక్తి సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ,
1: अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है। समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है, वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो। यह क्रेस्ट अपने आप में INS महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है। इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है। यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी।
0: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, SIR ప్రక్రియపై చర్చించారు. ఈ సాయంత్రం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొంటారు. విశాఖపట్నం JNTU తొలి స్నాతకోత్సవ సభ బీచ్ రోడ్లోని AU కన్వెన్షన్ హాల్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఇందులో భాగంగా గత 3 విద్యా సంవత్సరాలకు చెందిన 34,896 మందికి పట్టాలు ప్రదానం చేశారు. వారిలో డిగ్రీకి చెందిన వారు 32,172 మంది ఉండగా, పీజీకి చెందిన వారు 2,708 మంది, 11 మందికి PhD విద్యార్థులు, 50 మందికి బంగారు పతకాలు, ఇద్దరికి ఎండోమెంట్ అవార్డులు, ఒకరికి గౌరవ డాక్టరేట్ అందజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 2 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 100 MBBS సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ అనుమతి ఇచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరులోని ACSR ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 అదనపు MBBS సీట్లను మంజూరు చేస్తూ కమిషన్ అనుమతి జారీ చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి మొత్తం 100 కొత్త MBBS సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. తాజా అనుమతులతో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీట్ల సంఖ్య 175 నుంచి 250కు పెరుగగా, నెల్లూరులోని ACSR ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల సంఖ్య 175 నుంచి 200కు చేరినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా, DAPతో పాటు పలు రకాల ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నాటికి 370,000 టన్నుల యూరియా, 90,000 టన్నుల DAP నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా మార్క్ఫెడ్ గోదాముల్లో తగిన బఫర్ స్టాక్ను నిల్వ ఉంచామని, ఎక్కడైనా నిల్వలు తగ్గిన వెంటనే అదనపు ఎరువులను తరలించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి దుర్గేష్, పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గత పుష్కరాల కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం ఎంతో కీలకమైందని మంత్రి నారాయణ పేర్కొంటూ,
2: గోదావరి నాలుగు నెలల ముందే స్టార్ట్ చేసింది, అయితే ఈసారి దీనికి 1 ఇయర్ కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ చేశారు. ఎన్నోమెంట్స్, పవర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ ఆరంజ్ దగ్గర చేస్తుంది, 580 కోట్లు ఈవాడ మున్సిపల్ కార్పొరేషన్ పుష్కరాలకు సంబంధించి రోడ్లు వేయడం కానీ రోడ్డు కానీ శాంక్షన్ చేయడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కి సివరేజ్ కానీ, సామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్ గా ఒక 580 కోట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది.

0: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలోని మంత్రుల బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ, అమరావతి ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలతో మంత్రులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఆక్వామేత ధరలు భారీగా పెరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఆరోపించారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం భువనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఆక్వా రైతులు భవిష్యత్తులో గుణపాఠం చెబుతారన్నారు. ఈ నెల 15వ తేదీన భీమవరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని ఆయన తెలియజేస్తూ,
1: వైతాన్ని దోచుకునేది తగ్గించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీకే ప్రమాదం అనేది గమనించుకోమని చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో చర్చించాలి, ఏం జరుగుతుందో వినాలి అని చెప్పని తెలుసుకుని తద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్దాం ఈ ప్రపంచానికి, లేదా ఈ నేత నిలులకి, ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆలోచన చేశారు. రేపు 15వ తారీఖు వస్తామని చెప్పారు.
0: ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న జనాభా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. 1987 జూలై 11వ తేదీన జన్మించిన శిశువుతో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. నేడు భవిష్యత్తులో యువత ఆశయాలు, ఆశయాలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2050వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున తమ తమ దేశాల్లో ఆయా ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం సౌత్హాంప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా తరువాత 3 మ్యాచ్లలో భారత్ ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే. రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: भारती FM 101.3
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VP తెలుగు విజయవాడ అని

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బాంబే మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా, 1:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే లేడీ మెహర్బై టాటా గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. అయితే ఈవిడ భారతదేశంలోని ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణుల్లో ఒకరన్నమాట. అయితే ఆమె దేశీయ అంతర్జాతీయ టెన్నిస్ పోటీల్లో పాల్గొని 60కు పైగా అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. అయితే ఆవిడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? జనరల్గా టెన్నిస్ ఆర్ బ్యాడ్మింటన్ ఇలా వీటికి సపరేట్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, సో వాటినే వేర్ చేసుకొని ఆడాల్సి ఉంటుంది. కానీ ఈవిడ ఏం చేశారంటే అప్పట్లో విదేశాల్లో జరిగే టెన్నిస్ పోటీల్లో కూడా ఆమె భారతీయ సాంప్రదాయమైన పార్సీ చీరను ధరించి పాల్గొనేవారు. అలా చీరతోనే టెన్నిస్ ఆడేవారనమాట. దీనివల్ల భారతీయ సంస్కృతికి వరల్డ్ వైడ్గా గుర్తింపు లభించింది. నిజంగా చీరతో టెన్నిస్ ఆడడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పచ్చు. ఒక ఇక 1924లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో ఇండియన్ టెన్నిస్ టీంలో లేడీ మెహర్బై టాటా గారు సభ్యురాలిగా కూడా సెలెక్ట్ అయ్యారు. ఇక ఈ కారణంతోనే ఆమెను భారతదేశపు తొలి మహిళా టెన్నిస్ ఒలింపియన్గా పిలుస్తారనమాట. సో తొలి మహిళా టెన్నిస్ ఒలింపియన్. అండ్ ఇంకా ఇవిడ విశేషాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం జోడీ ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विद भारती FM 101.3।
1: పుల్లన్నీ పుల్లట్టు పంటి కంటగానే జీవజచ్చిన జన్మకే జీవమొచ్చరా ఇది అట్టంటే

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్పీన్ టూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బాబీ మూవీ నుంచి మనమైతే వినేసాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ మనో గారు పాడిన పాట మరిక. 1:49 దాటి అలా సెకండ్స్ వెళ్తూ ఉందన్నమాట టైం కూడా. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమైతే లేడీ మెహర్బాయ్ టాటా గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే మరి ఆవిడ భారతదేశపు తొలి మహిళా టెన్నిస్ ఒలింపినిగా గుర్తిస్తారు అని కూడా మాట్లాడుకున్నాం. అయితే ఆవిడ టెన్నిస్ లోనే కాకుండా మెహర్బాయ్ గారు అనేక మహిళా సంస్థలతో కలిసి పనిచేసి మహిళల్లో చైతన్యం కలిగించేవారనమాట అప్పట్లో. అండ్ విద్య, ఆరోగ్యం, స్వయం ఉపాధి ఇలాంటి రంగాల్లో మహిళలు ముందుకు రావాలి అని చెప్పేసి ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అలాగే 1920s టైంలో టాటా స్టీల్ సంస్థకి ఒక చిన్న ఆర్థిక సంక్షోభం అయితే ఎదురైందనమాట. ఇక ఆ టైంలో ఆవిడేం చేశారు, ఆ సంస్థను రక్షించడం కోసం తన విలువైన ఆభరణాలను, తన డైమండ్ నెక్లెస్ను బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ ఆ సంస్థని ఆర్థికంగా నిలదొక్కునేలాగా కీలక పాత్ర పోషించారనమాట. సో దేశ ప్రయోజనాల కోసం ఆమె చేసిన ఈ త్యాగం అనేది నేటికీ చాలా ఆదర్శంగా నిలిచే విషయంగా చెప్పచ్చు. ఇక 1931లో జూన్18న లుకేమియా వ్యాధితో, అంటే బ్లడ్ క్యాన్సర్తో ఆవిడ మరణించారు. ఇక క్రీడల్లో రాణిస్తూనే మహిళల హక్కుల కోసం పోరాడుతూ సమాజ సేవలో తన జీవితాన్ని కూడా అంకితం చేశారనమాట లేడీ మెహర్బాయ్ టాటా గారు. అయితే ఆవిడ ధైర్యం కానివ్వండి, సేవాభావం, దేశభక్తి, నాయకత్వం ఇవన్నీ కూడా నేటి తరానికి కూడా స్ఫూర్తినిస్తాయి.

ఇవాల్టి మన విశేషాలు ధీర ప్రోగ్రాంలో. మరి మీకోసం ఇంకొక మంచి పాట ప్లే చేస్తూ ధీర ప్రోగ్రాంకి ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మిమ్మల్ని అడిగాను ఒక క్వశ్చన్, సప్తస్వరాల్లో పా అంటే పంచమం అనర్థం, అయితే దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి? సో పంచమం అంటే మీనింగ్ ఏంటి? నాకైతే ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా, మరి చూద్దాం మెసేజ్లు ఎవరు చేశారు. కామతి శంకర్ గారు రాజుల నుంచి హాయ్ అని మాత్రమే పెట్టారు, ఆన్సర్ లేదు. జరుపుతుల బుచ్చయ్య గారు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ అయితే లేదు. ఇంకొకసారి కొత్తగా ఇప్పుడే ట్యూన్ చేస్తే కనుక ఉంటే కనుక వినండి, ఆన్సర్ అయితే పంపించవచ్చు. ఇప్పుడు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు, ఇంకా ఆన్సర్ పంపించలేదు, హాయ్ అని మాత్రమే పెట్టారు. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలి నుంచి పంపిస్తున్నారు, పంచమం అంటే ఐదవది అంటున్నారు. కాదు, నేను ఆ మీనింగ్ అడగలేదు. అసలు యాక్చువల్గా సప్తస్వరాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. సో ఆ స్వరం అంటే సప్తస్వరాలు అంటున్నాము అంటే కొన్ని రకాల స్వరాలని కలిపి ఆ సప్తస్వరాలుగా మాట్లాడతాం కదా, చెప్తాము. సో సంస్కృతంలో క్లియర్గా రా ఉంటుంది. సో సా అంటే ఇది, నేను ఒకసారి లాస్ట్ షోలో మిమ్మల్ని రీ అంటే రిషభం అన్నాను. రిషభం అంటే దాని యాక్చువల్ అర్థం ఏంటి అని అంటే ఎద్దు రంకె అని ఇట్లా పిలుస్తారు. సో అలా అదొక స్వరం అన్నమాట. సో అలానే పంచమానికి కూడా ఒక అర్థం ఉంది. సో సరిగమల్లో పంచమం అదేంటో నాకు ఆన్సర్ పంపించండి అన్న. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, పంచమం అంటే ఐదవది అని. కాదండి, అదైతే కాదు ఆన్సర్. హాయ్ హలో నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎలా ఉన్నారు అంటూ సుధా గారు కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు. ఐమ్ ఫైన్. ఇక ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ పంపించలేదు మీరు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందర్శన నరి అంటూ మండూరు మధుకుమార్ గారు, లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు. ఇక కరెక్ట్ ఆన్సర్తో పవన్ ఫ్రమ్ కరీంనగర్, సూపర్. అసలు కరెక్ట్ ఆన్సర్. ఇక అక్కరపాక నుండి రమ గారు మెసేజ్ పంపించారు, పంచమం అంటే ఐదు స్వరాలు అని అర్థం అంటున్నారు, కానీ కాదండి. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు మెసేజ్ పంపించారు. అలాగే కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి. ఆన్సర్ అయితే కాదండి, మీరు అనుకుంటున్న ఆన్సర్ అయితే కాదు, ఇంకొకసారి ట్రై చేయండి. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు, కానీ ఆన్సర్ రాంగ్ అండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాటి నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ పంపించలే. అనంతపురం నుంచి అనురాధ గారు ఐదవ స్వరం అంటే పంచమం అంటే ఇట్లా అంటారు అని యాక్చువల్ మీనింగ్ కూడా పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటున్నారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక హాయ్ ఆర్జే తేజు, హౌ ఆర్ యూ అంటూ గంగరాజు గారు పెద్దరాజుపల్లి నుంచి పంపించారు, అండ్ ఆన్సర్ కూడా ఇంకా కొంచెం గెస్ చేయాలి మీరు. ఇక ఆన్సర్ అదైతే కాదండి. హాయ్ అండి, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం డిస్టిక్ అంటూ ఆన్సర్ పట్టారు, కానీ రాంగ్ అండి ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్ కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ పంపించలేదు. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు రాంగ్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి పంపించారు, మదనపల్లి టౌన్ అయితే, యా కరెక్ట్ ఆన్సర్. ఆచారి ముండ్లదిన్నే ఆచారి గారు సప్తస్వరాల్లో పా అంటే పంచమం, యా కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. ఇక సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి రాంగ్ ఆన్సర్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు

ఆదోని మండలం నుంచి పంపించారు, ఆన్సర్ తెలియదండి అంటున్నారు. ఇట్స్ ఓకే, నేను చెప్తాను. ఇక శభానా గారు పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, కానీ ఆన్సర్ అయితే రాంగ్. నెక్స్ట్ మెసేజ్, సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ పంచమమ్మ అంటే వివిధ భారతిలో వచ్చే సందరే సందడి అండి అంటున్నారు, కాదు. నెక్స్ట్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, రాంగ్ ఆన్సర్. సరే, ఇంకా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మిమ్మల్ని అయితే ఇప్పుడు అడిగాను కాబట్టి ఇంకొకసారి సాంగ్ విందాం, తర్వాత ఒక సాంగ్ తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. సో సప్తస్వరాల్లో పా అంటే పంచమం, అండ్ దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి? సో వింటే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి. 8662438114 నెంబర్కి స్టే ట్యూన్డ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.

ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే అఖిల్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేసాం కదా. ఇక టైం ఎగ్జాక్ట్లీ 2:47 అయిపోయింది. మనం ఉన్నాం సందేశంలో ఈ ప్రోగ్రాంలో సప్తస్వరాల్లో పా అంటే పంచమం అని పిలుస్తాము. అయితే దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి, ఏ స్వరం దీని అర్థం? అయితే కరెక్ట్ ఆన్సర్స్తో మనకి దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అయితే ఇప్పుడు మెసేజ్ పంపించారు. ఇంకా కరెక్ట్గా వస్తున్నాయి మెసేజెస్, చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రదీప్ అండ్ విజయ హనీ ఫ్రమ్ బృందావన్ నిలయం సెవెన్ హిల్స్ కాలనీ అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు. కాదు, రాంగ్ అండి, రాంగ్ ఆన్సర్. కానీ ఇంకొక మెసేజ్ పెట్టిన జోగనందర కాలనీ చప్పల రాజు గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గణేష్ అండ్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ పంపించారు. తర్వాత రాజోలు నుంచి కాదర్ వీరేష్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో జరిపోతల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు. స్నేహమను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు మెసేజ్ పంపించారు ఉమ్మడి నుంచి నిజామాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్స్ కరెక్ట్గా మెసేజ్ చేశారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు గారు, దామర్ల పెద్దమస్తన్రావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం ముత్తుజావాలి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు ఆన్సర్. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు. కానీ అచల స్వరం అంటున్నారు మీరు, కాదండి. ఇంతకీ ఏంటంటే సప్తస్వరాల్లో పా అంటే పంచమం, దీని అర్థం ఏంటంటే కోకిల స్వరం. సో కోకిల స్వరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది మ్యాటర్. అండ్ ఇక నెక్స్ట్ ఇంకొక సాంగ్ ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటి వాళ్ళది మన షోలో అడుగుతాను. ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు. సో రెండు మిక్స్ అయి ఉంటుంది. దీనికి సంబంధించిన క్లూ కూడా నేను నెక్స్ట్ ఇస్తాను, ఒకవేళ మీరు గెస్ చేయలేకపోతే. విన్నారు కదా, ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు. సో ఆ రెండింటిని మిక్స్ చేస్తే ఒక ఒక వర్డ్ వస్తుంది. అది మనం నేను ఇంకా క్లూ అంటే ఆన్సర్ చెప్పేసేయాలేమో. సో ఆన్సర్ మీరే గెస్ చేయండి. ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు ఏంటి? రెండు మిక్స్ చేసి ఉంటుంది ఆ పేరు. సో అదేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ సో మనమైతే ఆంధ్రుడు ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేసాము వీటిలోనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 శ్రేయ ఘోషల్ వాయిస్ లో సాంగ్ విన్నాం కదా చంద్రబోస్ గారు రచించారు ఇక 2:54 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను ఇంగ్లీష్ లో పొమ్మని తెలుగులో రమ్మని పిలిచే పేరు ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఒక వండర్ఫుల్ లెటర్ వస్తుంది జస్ట్ 3-లెటర్ వర్డ్ అది సో ఇంగ్లీష్ లో పొమ్మని తెలుగులో రమ్మని ఎట్లా అంటారు మధ్యలో ఒక లెటర్ ఉంటుంది అది మీరే పెట్టాలి సో దీనికి క్లూ కూడా నేను తర్వాత ఇస్తాను ఇక టైం ఎగ్జాక్ట్లీ 2:55 ఆన్సర్స్ చాలా మంది కరెక్ట్గానే గెస్ చేస్తున్నారండి నేనేదో అనుకున్నాను కానీ మొత్తానికి చెప్పలేకపోతారేమో నేను ఎన్ని క్లూస్ ఇవ్వాలో అనుకుంటున్నా కానీ పర్వాలేదు చాలామంది కరెక్ట్గానే గెస్ చేస్తున్నారు అండ్ ప్రీవియస్ క్వశ్చన్కి కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ పంపించారనమాట కోయిల కూసే స్వరం అంటూ ఇంకా కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కూడా పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇక ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు పెడన నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్ కనకారావు గారు ఫ్రమ్ పెడన ఇంకొకసారి ఆలోచించండి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మీరు కూడా ఇంకా ఆలోచించాలి తర్వాత పుట్టుపాకి నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదు రాంగ్ ఆన్సర్ ఇక నమస్తే మేడం గారు అంటూ ముండ్ల తిన్నే చారి గారు ఘోరా అని వస్తుందండి అంటున్నారు కానీ కాదండి పెడిన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే గోవా అని పంపించారు ఏకంగా కాదు అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్గా గెస్ట్ చేశారు అండ్ ఇంకా ఇలాగా చాలామంది కరెక్ట్గానే గెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ అని కూడా చెప్తాను మీరు కూడా ఈలోపు ఇంకొకసారి ఆలోచిస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉండండి ఇంగ్లీష్లో పొమ్మని తెలుగులో రమ్మని పిలిచే పేరు ఏంటి సో తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. భారత నౌకాదళంలో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహేంద్రగిరి యుద్ధ నౌక ద్వారా దేశ భద్రత మరింత బలోపేతమైందన్నారు. మారుతున్న వ్యూహాత్మక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం అప్రమత్తంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏడాది ముందుగానే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ అన్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి రాజమహేంద్రవరంలో విస్తృతంగా పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విశాఖపట్నం జేఎన్టీయు తొలి స్నాతకోత్సవం సభ ఈరోజు విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విద్యతో పాటు క్రీడలకు కూడా తమ ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

డాక్టర్ డోలా శ్రీ బాలవీర ఆంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు రాష్ట్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. పల్లె ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లా కల్లూరు గ్రామ పరిధిలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు ప్రజలకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సంతానోత్పత్తి రేటు పెంపుపై దృష్టి సారించాలని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ జీవనరాణి తెలిపారు. జూలై 11 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ జనాభా వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో పునరుత్పత్తి ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, మాతా శిశు సంక్షేమం, లింగ సమానత్వం, యువత సాధికారిత, స్థిరమైన అభివృద్ధిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు 5వ T20 మ్యాచ్ ఇంగ్లాండ్లోని సౌత్ ఆప్టన్ రోజ్బాల్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. వివిధ భారతి FM వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

भारती FM 101.3 అడిగాను ఇంగ్లీష్ లో పొమ్మని తెలుగులో రమ్మని పిలిచే పదం ఒక పేరు అదేంటి అని అడిగాను కదా. మరి అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి, కానీ రాంగ్ ఆన్సర్ అండి. కరీంనగర్ నుంచి పవన్ గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు ఫ్రమ్ మచిలీపట్నం కానీ రాంగ్ ఆన్సర్. ఇక దేకుండ ప్రసాద్ గారు నాగూర్భాయ్ విజయవాడ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మునెమ్మ గారు పెద్దపరియ విలేజ్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా. ప్రీవియస్ క్వశ్చన్కి కోయిల కూసే స్వరం నుంచి ఇది అని చెప్పేసి ముందు క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. అక్కరపక్క నుండి రామగారు మెసేజ్ పంపించారు. ఓకే ఒక కానీ మీరు అనుకుంటున్న ఆన్సర్ అయితే కాదు. ఇక నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో జరిపోతుల బుచ్చయ్య గారు మెసేజ్ పంపించారు. ఇక కుసుమ గారు ఫ్రమ్ అమ్మట్టి నగర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు కాజు నుండి పంపించారు ముంబ మండలం కానీ రాంగ్ ఆన్సర్ అండి. కలమందులపాడు గ్రామం నుంచి కాశీ ముత్తజావలి గారు పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దేవ సహాయం మీ వర్డ్స్ అర్థం కావట్లేదు. శబానా గారు పెద్దగూడెం విలేజ్ నుంచి పంపించారు వనపర్తి డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఇలా ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి. బడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఇక ప్రీవియస్ క్వశ్చన్కి

మెసేజ్ మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల మెసేజ్ పంపించారు. కోయిల కూసే స్వరం అని చెప్తూ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు పంపించారు. నెక్స్ట్, సందరేశ్వరి ప్రోగ్రామ్కి స్వాగతం అంటూ, హాయ్ అండి, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం అంటూ ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. శ్యామల ప్రకాష్ గారు చిన్న తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా కొంతమంది మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సరే, నేనైతే క్లూ ఇచ్చేస్తానబ్బా, ఏం లేదు. ఇది ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు, త్రీ లెటర్ వర్డ్. ఈ రెండింటిని కలిపితే ఒక పదం వస్తుంది అని చెప్పాను కదా, ఒక ఆకుకూర పేరు కూడా ఇది. ఇక నేను ఇప్పుడు ప్లే చేయబోయే పాట కూడా వింటే మీకు ఆన్సర్ ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఒక సాంగ్, ఈ సాంగ్ అయితే వినేద్దాం, తర్వాత మిగతా ఆన్సర్స్ ఎవరు పంపించారో చెప్పేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

అది బ్యూటిఫుల్ సాంగ్ వినేసాము. మనమైతే వెంకీ మూవీ నుంచి అనమాట. ఇక ఎంతెంత టైం చూస్తే 3:13 అయిపోయింది. మరి సందేశ నదిలో మనమున్నాం. ఇంగ్లీష్ లో పొమ్మని, తెలుగులో రమ్మని. ఇంగ్లీష్ లో అంటే పో అంటే గో, తెలుగులో అంటే రా. సో మధ్యలో ఇంకొక పదం పెడితే ఒక వర్డ్ అయితే వచ్చేస్తుంది. సో చూద్దాం ఆన్సర్స్ ఇప్పుడైనా కరెక్ట్గా గెస్ చేశారో లేదో. ఈ పాట కరెక్ట్గా విన్న వాళ్ళకైతే ఆన్సర్ తెలిసిపోతుందండి చాలా ఈజీగా. శ్యామలా ప్రకాష్ గారు చిన్న తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇక రమణి గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు. రమణి కాదు, ఏంటి మీ ఆన్సరే రమణినా? తర్వాత ఓకే కరెక్ట్ ఆన్సర్తో కూడా పెట్టారు మెసేజ్. ఎం మురహరి యశోద జానకిరాజు గారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. రాజోరు నుంచి బోరెల్లి సంధ్య కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గంగరాజు గారు ఫ్రమ్ పెద్దరాజుపల్లె, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం కరెక్ట్ ఆన్సర్. ఇక టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి కాజా నుండి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ముళ్ళదిన్ని ఆచారి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అక్కరపాక నుండి రమాగారు కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స ఫ్రమ్ కోనాపూర్ కరెక్ట్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. ప్రదీప్ అండ్ విజయ హనీ ఫ్రమ్ బృందావన్ నిలయం సెవెన్ హిల్స్ కాలనీ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి సిట్టి సూర్యబాబు గారు కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మరా శర్మ గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సుధా ఫ్రమ్ కొత్తగూడెం కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి హర్ష గారా మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. గోర్లకాంతొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, రమేష్ బాబు గారు, జయమ్మ, సుమలత కరెక్ట్ ఆన్సర్. మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత కప్పల్దొడ్డి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ గడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. కామతి శంకర్ గారు రాజోలు నుంచి పంపించారు. ఏకంగా సినిమా పేరు వెంకీ అంటున్నారండి, కాదు. దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాస్ రెడ్డి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. పుట్టుపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆమణి గారు ఫ్రమ్ విజయవాడ, మౌనిక. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు ఆన్సర్ అయితే ఎక్కడ ఆన్సర్ రాలేదు. శ్రవణ్ బోగారం విలేజ్ రామన్నపేట డిస్టిక్ నుంచి పంపించారు. రామన్నపేట మండలం యాదాద్రి డిస్టిక్ నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మన్హర్ గారు గమ్మత్తుగా ఉంది మేడం క్వశ్చన్ అంటున్నారు. వల్లపల్ల నుంచి దామర్ల ఆంజనేయులు గారు, హైమా గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ సావిత్రి గారు కరెక్ట్ ఆన్సర్. ఎలా ఉన్నారు అక్క? ఐఎమ్ పరుష నంద్యాల నుంచి. ఐఎమ్ ఫైన్ అండ్ ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. కొండయ్య ప్రకాశం జిల్లా నుంచి పంపించారు కందుకూరు కరెక్ట్ ఆన్సర్ అండి. రాజుల నుంచి మహాత్మా గారు కరెక్ట్ ఆన్సర్. సో అదనమాట ఇంతకీ ఆన్సర్ ఏంటి. ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు. ఇది ఒక 3 అక్షరాల పదం. దీన్ని క్లూ ఇంకా ఒక ఆకుకూర పేరు అని కూడా అన్నాను, గోంగూర. సో గో రా మధ్యలో గోంగూర. సో చిన్న ఆకుకూర పేరు అనమాట ఇది.

ఇవాళ సందరేసిన నీలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా ఆటలో మనం ముందొస్తే గెలుస్తాం, కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం, అది ఆ గేమ్ పేరేంటి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు. ఏ ఆటలోనైనా ముందొస్తే గెలుస్తాం, కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం, ఆ పేరేంటో తెలిస్తే ఆ ఆట పేరు నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని 8662438114 నెంబర్కి.

0: పట్టుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
1: 101.3.
3: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక 3:23 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. బ్యూటిఫుల్ సాంగ్ చిరుత నుంచి వినేశాం కదా. ఇక నేను అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఏ ఆటలోనైనా ముందొస్తే గెలుస్తాం, కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం. ఇంతకీ ఆ గేమ్ ఏంటబ్బా? సో నాకు వాట్సప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్. నేను చెప్పాను కదా ఇంతకీ ఎవరు పంపించేశారు కరెక్ట్గా? రాజు నుంచి బోరెల్లి జయన్న గారు పంపించారు కుర్చీల ఆట అంటున్నారండి. కానీ కాదు, కాదరి వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు ఏకంగా బకెట్ల ఆట అంటున్నారు. కాదు, స్లో సైక్లింగ్ అంటున్నారు సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి. కానీ కాదండి, గోలకందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత స్లో సైకిల్ అంటున్నారు మీరు కూడా. కానీ కాదు, అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి మెసేజ్ పంపించారు అప్పలరాజు గారు, మీరు కూడా స్లో సైకిల్ రేస్ అంటున్నారండి. కానీ కాదు, పవన్ ఫ్రమ్ కరీంనగర్ రాంగ్ ఆన్సర్. మువ మండలం కాజా నుండి టీవీ సుబ్బారావు గారు మెసేజ్ పంపించారు స్లో సైక్లింగ్ అంటున్నారు మీరు కూడా. కానీ కాదు, స్లో సైక్లింగ్ అంటే యా అందరికంటే ఎవరు ఎక్కువగా స్లోగా సైకిల్ రన్ చేస్తారు వాళ్ళు గెలిచినట్టు. కానీ విన్నర్ ఎప్పుడు ముందుకు విన్నర్ ముందుకు వెళ్తుంటాడు కదా, స్లోగా అయినా సరే ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ నేను చెప్పే గేమ్ ఏంటంటే ముందొస్తే గెలుస్తారు మామూలుగా ఏ ఆటలో అయినా సరే. కానీ నేను చెప్పే గేమ్లో ముందుకే వచ్చాము అంటే అది ఓడిపోయినట్టే లెక్క. సో అది మీరు ఇదొక టీమ్స్ ఆడుతూ ఉంటారు. సో ఇంతకంటే ఇంకొక ఎక్కువ క్లూ ఇచ్చేసారంటే ఆన్సర్ చెప్పినట్టు అయిపోతుంది. సో రెండు టీమ్స్ కలిసి ఆడుతూ ఉంటారు. సో ముందుకి వచ్చారు అంటే మాత్రం ఓడిపోతారు. కాబట్టి ఆ గేమ్ ఏంటి? సో స్లో సైక్లింగ్ అయితే కాదు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్. మునెమ్మ గారు పెద్దపరియ తిరుపతి జిల్లా నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవర, పరుగు పందమా లేకపోతే పచ్చికలాటనా అంటున్నారండి. కానీ కాదు, ఏవి కాదు, మ్యూజికల్ చైర్స్ కూడా కాదు. కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్ మ్యూజికల్ చైర్స్ అంటున్నారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు మెసేజ్ మచిలీపట్నం నుంచి, మ్యూజికల్ చైర్ కానీ రన్నింగ్ రేస్ కానీ అంటున్నారండి. కానీ రెండూ కాదు. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెస్ అనుకుంటున్నాను అంటున్నారు. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. కాదు. ఎస్ఎం భాషా గారు మైదుకూరు నుంచి పంపించారు. యా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్తో పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. నేను అనుకుంటున్న ఆటైతే కాదు. బకెట్ ఆటలు ఇవన్నీ తెలీదు. సో నేను చెప్పిన ఆటైతే కాదు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవెలకుంట్ల కరెక్ట్ ఆన్సర్. మన్హర్ గారు రాంగ్ ఆన్సర్ అండి. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి ఆన్సర్ పంపించారు. టెన్నిసా? కాదు. ఇక కరెక్ట్ ఆన్సర్తో గణేష్, రాజు, శ్రీవత్స, కోనాపూర్ నుంచి మెసేజ్ పంపించారు. సలహాద్దీన్ ఫ్రమ్ గుంటూరు ఆన్సర్ పంపించారు హాయ్ అక్క అంటూ. వెరీ నైస్ అండ్ కరెక్ట్ ఆన్సర్. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి పంపించారు. తొందర పాటు ఆటనా?

0: అదండి కరెక్ట్ ఆన్సర్. తో పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపించారు. సూపర్. నెక్స్ట్ శబానా గారు పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు కానీ యా కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ రాంగ్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. గంగరాజు గారు పెద్దరాజుపల్లి నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. బ్రహ్మర శర్మ గారు కర్నూలు నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమణ గారు మెసేజ్ పెట్టి మళ్ళీ అంటో డిలీట్ చేసేసారు. టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఎక్కడ మీ ఆన్సర్ కబడ్డీయా? కాదు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్. నంద్యాల నుంచి పరుష మెసేజ్ పంపించారు కబడ్డీ అంటున్నారు మీరు కూడా, కానీ కాదు. స్నేక్స్ అండ్ ల్యాడర్ అంట. హలో తేజమ్మ ఇప్పుడే ట్యూన్ చేశాను అంటున్నారు. మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి, కానీ కాదండి. సో టీమ్స్ ఆడతారు అని చెప్పాను కదా, ఇంకా కబడ్డీలో గెలిపారా మీరు? కాదండి. సో వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మీరు కూడా. సరే, నేనైతే ఒక సాంగ్ ప్లే చేస్తాను, తర్వాత మరిన్ని మెసేజెస్ ఎవరు పంపించారో చెప్తాను. సో వింటూ ఉండండి. ఇంతకీ ఆన్సర్ ఏంటి, ఏమై ఉండొచ్చు? ఏ ఆటలోనైనా ముందొస్తే గెలుస్తాం, కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం. సో కొంతమంది ఇటువైపు కొంతమంది ఇటువైపు నిలబడి ఆడుతూ ఉంటారు. సో ఇంక నేను క్లియర్గా చెప్తే అర్థమైపోతుంది. సో వీళ్ళు ఏంటంటే, ఎవరు బలంగా వెనక్కి వెళ్తే వాళ్ళే గెలిచినట్టండి, అర్థమైందా? సో ముందుకి పొరపాటున వచ్చారు అంటే ఓడిపోయినట్టే. కాబట్టి ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేసి మీరు పంపించవచ్చు. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: Let's go out, man. Your place?

0: भारती एफ एम 101.3।
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఆడవారి మాటలకు అర్థాల వేరుల సినిమా సాంగ్ వినేశారు. అద్నన్ సమీ పాడిన పాట 3:34 అయిపోయింది. మనం ఉన్నాం సందడే సందడి ప్రోగ్రామ్ లో. మరి నేను అడిగాను, ఏ ఆటలోనైనా ముందొస్తే గెలుస్తాం కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం అని ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా. కలమందరపాడు గ్రామం నుంచి ఇప్పుడైతే మెసేజ్ వచ్చింది, కాసిం ముత్తుజావలి గారు ఆన్సర్ పంపించారు. కానీ క్రికెట్ అంట కాదు, రాంగ్ ఆన్సర్. హైడ్ అండ్ సీక్లు, క్రికెట్లు, చెస్, ఖోఖో, కబడ్డీ ఇలా రకరకాల గేమ్స్ వస్తున్నాయి. కానీ నేను అడిగిన ఆన్సర్ మాత్రం రావట్లా. మునెమ్మ గారు పెద్దపరియ తిరుపతి జిల్లా నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్ కాదు. వెంకటరమణయ్య గారు సుల్లూరుపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఊర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక రాజోలి నుంచి భరత్ మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి సతీష్ గారు, రాంగ్ ఆన్సర్. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి తిరు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, కరెక్ట్ ఆన్సర్. గోర్లకంతొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లంప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, రాంగ్ ఆన్సర్. డి సూర్యబాబు గారు, కళ్యాణి గారు, కామేశ్వరిపేట విలేజ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇక రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. జరుపతుల బుచ్చయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. పెద్దాపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు, కరెక్ట్ ఆన్సర్. అవర్నాథ్ అండ్ మెహబూబ్ బాషా గుట్టుపాలెం గ్రామం నుంచి పంపించారు, వాలీబాల్ అయితే కాదు, రాంగ్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. నెక్స్ట్ బ్రహ్మర శర్మ గారు కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రాంగ్ ఆన్సర్ అండి. ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. రామల్లకోట నుంచి దుబాయ్ భాష, కరెక్ట్ ఆన్సర్. సి నాగరాజు గారు కొదుమూరు కొండపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెదపర్మి, కరెక్ట్ ఆన్సర్. వేటుపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, కరెక్ట్ ఆన్సర్. అక్కరపక్క నుండి రమాగారు దాగుడు మూతలాట అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు, కరెక్ట్ ఆన్సర్.

Shabana, Peddagudam Village, Vanapati District. Correct answer. B. Adarsh, Hindupuram, Satyasai Jilla. Correct answer, Andy. Subaradipala Gramanunchi Priya Srinivas Reddy, Nanyala Jilla Anamata. Correct answer. Palaju Gopal Krishnamachari, Nayudupeta Dammapeta Mandalam, Bhadradri Kottagudam Jilla. Correct answer. ఇక నెక్స్ట్ పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. రాజోల నుంచి బోరెల జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్ కాదు. రాఘవేంద్ర గారు ఫ్రమ్ కర్నూల్, కరెక్ట్ ఆన్సర్. ఆట పేరు తెలియదు కానీ పల్లనా అని చెప్పేస్తూ కరెక్ట్ గా మెన్షన్ చేశారు వీర కనకరావు గారు. సూపర్, కరెక్ట్ ఆన్సర్. ఇక నంద్యాల జిల్లా నుంచి పరుష, కుస్తీ పోటీ అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల్ల పెదమస్తన్రావు గారు, చిన్నమస్తన్రావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి లక్ష్మీ, శ్వేత, నిష్కా అండ్ హనీ, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వల్లపల్లె నుంచి దామల్ల ఆంజనేయులు గారు పంపించారు, అలాగే హైమ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద గారు, జానకిరాజు. మై నేమ్ ఈజ్ వాసా మావో అంటూ ఆన్సర్ పంపించారు. మావో వాసా, ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. మోహన్ రావు గారు కప్పల్దొడ్డి నుంచి పంపించారు, లీలావతి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. సత్యానందం గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సత్యానందం తెలగారెడ్డి. తర్వాత అష్టచెమ్మ అండి అంటున్నారు, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, కానీ కాదు, రాంగ్ ఆన్సర్. ఇక చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, బాక్సింగ్ అంటున్నారు, కానీ కాదండి. నెక్స్ట్ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాజర్ నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు, రాంగ్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందకాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నాగన్న గారు, పాలమరి నాగన్న గారు, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా, పులిగీతం అంటున్నారు, కాదండి. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా, కోకో అంటున్నారు, కానీ కాదు. కొండయ్య గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ కందుకూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

సో ఇంతకి ఇంకొక మెసేజ్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకి ఆట ఏంటి అంటే, సో ఏ ఆటలోనైనా ముందొస్తే గెలుస్తాం, ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం. అంటే స్లో వాకింగ్ కాదు, సైకిల్ రేసింగ్ కాదు, ఇవన్నీ కాదండి. ఆన్సర్ ఏంటి, టగ్ ఆఫ్ వార్, తాడు లాగే ఆట. అచ్చు తెలుగులో మాట్లాడుకుంటే, సో మనం ఏదైనా ఫంక్షన్స్ ఆర్ ఏదైనా అకేషన్కి అటెండ్ అయినప్పుడు, సరదాగా గేమ్స్ పెట్టాలన్నప్పుడు ఒక తాడు మన చేతికి ఇచ్చేసి, అటువైపు కొంతమంది ఇటువైపు కొంతమందిని నిలబెట్టి, ఆ తాడు గట్టిగా ఎవరైతే లాగుతారో వాళ్ళు గెలిచినట్టు అని ఆడుకుంటాం కదా, జనరల్గా తెలుసు కదా మీకు కూడా. సో మనం ముందుకి, మనల్నే అవతల టీం వారు ముందుకు లాగేస్తే మనం ఓడిపోయినట్టు. సో వాళ్ళు ఎవరైతే ఫోర్స్ఫుల్గా వెనక్కి లాగుతారో తాడుని, వాళ్ళు గెలిచినట్టు. సో ముందుకి వచ్చేసాము అంటే ఓడిపోయినట్టు. దీనికి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో అండ్ ఒలింపిక్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో టగ్ ఆఫ్ వార్ చాలా ఫేమస్ గేమ్ అన్నమాట. టోటల్ 16 ప్లేయర్స్ ఆడతారు, ఇటువైపు 8 మెంబర్స్, అటువైపు 8 మెంబర్స్. సో ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరిగే మంచి గేమ్ అన్నమాట. సో టగ్ ఆఫ్ వార్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం రోప్ గేమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం, అది విషయం. అండ్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, తాడు లాగుడు పోటీ అండి అంటూ మహబూబ్ నగర్ నుంచి రమేష్ గారు పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సో అయిపోయినాయి ఇక్కడతో మన బ్రెయిన్ గేమ్స్ అన్నీ పక్కన పెట్టేసి, ఇప్పుడు ఫిలిం రిలేటెడ్ మిమ్మల్ని ఈజీగా ఒకటైతే అడిగేస్తాను. సో 1955లో వచ్చిన క్లాసిక్ ఫిలిం అండి మిస్సమ్మ. తెలుసు కదా అందరికీ, మిస్సమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి, సినిమా పేరు. అయితే ఈ మిస్సమ్మ సినిమాలో ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు టీచర్ జాబ్స్ రావడం కోసం సినిమాలో పేర్లు మార్చుకుంటారు, భార్య భర్తలుగా కూడా యాక్ట్ చేస్తారు కదా. అయితే ఎన్టీఆర్ గారు పేరు అదే ఉంటుంది, కానీ సావిత్రి గారు మాత్రం పేరు అయితే మార్చుకుంటారు. యాక్చువల్ నేమ్ ఒకటి ఉంటుంది సినిమాలో. అయితే ఆవిడ ఉద్యోగం కోసం ఇద్దరు భార్యభర్తలుగా యాక్ట్ చేయడానికి వెళ్తారు కదా, సో ఆ టైంలో ఆవిడ నేమ్ కూడా మార్చుకోవడం జరుగుతుంది. సో ఇంతకీ ఎన్టీఆర్ గారు పేరు, సావిత్రి గారు మార్చుకున్న పేరు. సో ఏంటి ముస్సమ్మ సినిమాల్లో ఎన్టీఆర్ గారి పేరు, సావిత్రి గారు మార్చుకున్న పేరు ఏంటి? ఆ పేర్లు ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అత్తారింటికి దారిది సినిమా నుంచి సాంగ్ వినేసాం కదా అర్నన్ సమీ వాయిస్ లో. మనం ఇప్పుడైతే సందడిలో ఉన్నాము. ఇక నేను అడిగిన క్వశ్చన్, మిస్సమ్మలో ఎన్టీఆర్ గారు సావిత్రి గారు టీచర్ జాబ్స్ చేయడం కోసం అని చెప్పేసి

ఎస్పి రంగారావు గారు ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు భార్య భర్తలాగా నటిస్తారు కదా, సో ఆ టైంలో మన యాక్చువల్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళిద్దరివి నేమ్స్ మార్చుకొని మరి యాక్ట్ చేయడానికి వెళ్తారు కదా. అయితే సావిత్రి గారు మార్చుకున్న పేరు ఏంటి, యాక్చువల్గా ఆ సినిమాలో పేరు మేరీ తెలుసు కదా, సో మరి ఎన్టీ రామారావు గారి పేరేంటో మీరు పంపించాలి, అలాగే మేరీ కాస్త ఏ పేరుతో మార్చుకున్నారో కూడా మీరు పంపించాలి ఆన్సర్స్. సో ఇంతకీ చూద్దాం. సీత అంటున్నారు కేదారి వీరేష్ గారు రాజోలి మండలం నుంచి, కాదండి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మేరీ అని చెప్తున్నారు టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు కాజా నుండి, కాదు ఆ ఒరిజినల్ నేమ్ కాకుండా సినిమాలో ఏ పేరుతో ఆవిడ మార్చుకోవడం జరిగింది, ఏ పేరు మార్చుకున్నారు అనేది చెప్పాలి. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రామారావు గారి పేరు అయితే కరెక్ట్గానే పెట్టారు కానీ సావిత్రి గారి పేరు మేరీ అనే మాత్రమే పెట్టారు, మేరీ కాదు తర్వాత అంటే మార్చుకున్న పేరు ఏంటని అడిగా. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్స్తో

అనుకున్నారో కూడా మీరు పంపించాలి ఆన్సర్స్. సో ఇంతకీ చూద్దాం. సీత అంటున్నారు కేదారి వీరేష్ గారు రాజోలి మండలం నుంచి. కాదండి, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మేరీ అని చెప్తున్నారు టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుండి. కాదు, ఆ ఒరిజినల్ నేమ్ కాకుండా సినిమాలో ఏ పేరుతో ఆవిడ మార్చుకోవడం జరిగింది, ఏ పేరు మార్చుకున్నారు అనేది చెప్పాలి. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సత్యనారాయణ గారు విజయవాడ, దేవీనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రామారావు గారి పేరు అయితే కరెక్ట్గానే పెట్టారు కానీ సావిత్రి గారి పేరు మేరీ అనే మాత్రమే పెట్టారు, మేరీ కాదు. తర్వాత అంటే మార్చుకున్న పేరు ఏంటని అడిగా. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్స్తో శివ, శ్రీఫని, పింజల మెసేజ్ పంపించారు దేశాయిపేట విలేజ్ నుంచి. మా అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఎం ఉరహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. భ్రమర శర్మ గారు కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మహాలక్ష్మి అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్తో ఎం కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాట నుంచి పంపించేశారు. మొత్తానికి ఆన్సర్ అయితే అదేనమాట. సో ఇక అందరూ కూడా కరెక్ట్గానే పెట్టారు కాబట్టి నేను మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేసేస్తాను. ఇంకా పుట్టుపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర అండ్ హరిణి. నెక్స్ట్ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి అంటూ మెసేజ్ పంపించారు. యా, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి శెట్టి సూర్యబాబు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మహాలక్ష్మి అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల నుంచి పరూష గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ, కరెక్ట్ ఆన్సర్. గోర్లకంతుడి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, కరెక్ట్ ఆన్సర్. సుమలత గారు కూడా. బి ఆదర్శ్ ఫ్రమ్ హిందూపురం, సత్యసాయి జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి, కరెక్ట్ ఆన్సర్. మంగళూరు నుంచి దామల్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు, కరెక్ట్ ఆన్సర్. షబానా ఫ్రమ్ పెద్దగూడెం విలేజ్, వనపర్తి డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎం భాష్ మైదుకూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. యమున గారు చిలుక నారాయణ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు. విశాలాక్షిగా పేరు మార్చుకున్నారు అంటున్నారు కానీ రాంగ్ అండి. దమ్మోజీ వెంకటాచారి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అమర్నాథ్ అండ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం కలికిరి మండలం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. వస మావో గారు మంగళగిరి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సూరిబాబు గారు, డి సూరిబాబు, కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్, శ్రీకాకుళం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మి గారు కర్నూలు నుంచి, సారీ, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నాగన్న గారు పలమరి, నాగన్న గారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. పద్మ శాంత్ శ్రీనివాసరావు, మారబని శ్రీనివాసరావు, పద్మ ప్రశాంతి నగర్, కొత్తగూడెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, శ్రీహమాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. జాబ భూమేశ్వర్ అండ్ ఓకే, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల్ల చినమస్తానరావు, పెద్దమస్తానరావు. హీరోయిన్ పేరు కరెక్టే, హీరో పేరు మాత్రం రాంగ్ పెట్టారు. ఊరకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. నా పేరు పూజారి ధనంజయ, సినికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి అని చెప్తూ బాలు మహాలక్ష్మి అంటున్నారు. బాలు కాదు, ఎంటీ రావు. సో ఎంటీ రావు అండ్ మహాలక్ష్మి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, మిస్ అమ్మలో వీళ్ళిద్దరూ టీచర్ జాబ్స్ రావడం కోసం నేమ్స్ మార్చుకొని వెళ్తారు. ఆ మూవీలో యాక్చువల్గా ఎన్టీఆర్ గారి పేరు ఎంటీ రావు, ఇక హీరోయిన్ పేరు మేరీ, అయితే మహాలక్ష్మిగా పేరు మార్చుకొని చేస్తారనమాట జాబ్స్, అది మ్యాటర్. సో ఇది ఇవాళ
మన సందడే సందడి ఇంకొకటి కూడా అడుగుదాం టైం ఉంటే అనుకున్నాను, కానీ ఇక ఇక్కడతో సరిపోయింది. కొంతమంది ఇవాళ క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయండి అంటారు, ఈజీగా ఉంటే ఈజీ అంటారు.

0: టఫ్ ఉంటే టఫ్ అంటారు. సో ఏదేమైనా ఇవాళ టైం చాలా త్వరగా అయిపోయింది అనుకుంటున్నాను. సందన సండీలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్. ఇక నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్తో ఇవాళ మన షోని ఇక్కడతో టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: Chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika chika ch

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. న్యూజిలాండ్ నలుమూలల భారతీయులు విస్తరించి ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీరే ఇరుదేశాల స్వర్ణయుగ శకానికి నావికులని అభివర్ణించారు. భారత్ న్యూజిలాండ్ వాకా ఒక కొత్త ప్రయాణాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉందని ఆక్లాండ్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ముంబైలో భుజం శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని, ప్రజలకు మరింతగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు స్పీకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మచిలీపట్నంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కోల్లు రవీంద్ర ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రతి వారం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. పెన్షన్, జీపీఎఫ్, పదవీ విరమణ సేవలకు సంబంధించిన విషయాల్లో తక్షణ మార్గదర్శకత్వం చేయడానికి, ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ నెల 21-22 తేదీల్లో పెన్షన్ అండ్ జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమాన్ని గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, ఉద్యోగుల సంక్షేమం, సేవా సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమగ్రంగా చర్చిస్తున్నారు. రైతులకు ఎరువులను పారదర్శకంగా, అవసరానికి అనుగుణంగా శాస్త్రవేత్తల సిఫార్సుతో అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ 2.0 విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఎరువుల అక్రమ వినియోగం, నిల్వలు, దారి మళ్లింపులను అరికట్టి నిజమైన సాగుదారులకు సకాలంలో ఎరువులు అందించాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ను రూపొందించడం జరిగింది. పోలవరం జిల్లాలోని యాటపాక నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో చేరేందుకు అర్హులైన విద్యార్థులు ప్రవేశ పరీక్షకు

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడకూడలి వరకు వాహనాలు బారులు తీరాయి. సాధారణ రోజుల్లో ఉదయం 10 గంటలకు జారీ చేసే టైం స్లాట్ సర్వదర్శన టికెట్లను భక్తుల రద్దీ పెరగడంతో ఈరోజు ఉదయం 5 గంటలకే జారీ చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. స్వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4:04 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఈరోజు వివిధాలో థీమ్ ఏంటి అంటే హీరోయిన్ స్పెషల్ అనమాట. సో ఈరోజు హీరోయిన్ నయనతార గారి సాంగ్స్ మీకు అందరి కోసం ప్లే చేద్దామని డిసైడ్ అయిపోయా. సో నయనతార గారు నటించిన బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే తెలుగులో బోల్డ్ అని ఉన్నాయండి. లక్ష్మీ ఫిలింతో ఆవిడ ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసారు కదా. అంటే దానికంటే ముందు మనం చంద్రముఖితో ఆవిడని చూసినా కానీ ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం లక్ష్మి. సో ఇక ఆ తర్వాత అదుర్స్, సింహ, బాస్, ఇట్లా శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ఎంతగానో మెప్పించేశారు కదా. అండ్ రీసెంట్గా మన శంకర వరప్రసాద్లో కూడా అలా కనిపించేసి ఇప్పటికీ కూడా అంతే గ్లామర్గా ఎంతో చాలా చక్కగా యాక్ట్ చేస్తూ మరి అందరినీ ఎంతగానో అలరిస్తున్నారు. మరి నయనతార గారి సాంగ్స్ మీ అందరి కోసం వరుసగా ప్లే చేస్తూ ఉంటారు. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివి భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే ఉన్నాము వివిధ ప్రోగ్రామ్ లో నయనతారకు సంబంధించిన బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని వింటూనే చేస్తూ ఉన్నారు కదా. ఇక ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:51 అవుతోంది కదా. మరి ఇప్పుడు మనమైతే వినబోతున్నాం వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్. సో వింటూ స్టే ట్యూన్డ్.

తప్పకుండానే శారీరక శ్రమ పెరగడం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలుంటాయి. కొన్ని చిన్న చిన్న పనులు నేను చెప్తానండి. లిఫ్ట్కి దూరంగా ఉండటంతో బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ వారు కానీ ఇంటికో ఆఫీస్కో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ విధానానికి చెక్ పెట్టాలి. సాధ్యమైనంత వరకు మెట్లెక్కే ప్రయత్నం చేయాలి. కనీసం ఒకటి రెండు అంతస్తులైనా నడిచి ఎక్కాలి. 5 నిమిషాలు మెట్లెక్కేందుకు కేటాయిస్తే సుమారు 200 క్యాలరీల వరకు కరుగుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చేసే ఆఫీస్లో అయితే 5 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను రోజుకి ఎన్నిసార్లు ఎక్కుతానో ఎన్నిసార్లు దిగుతానో నాకే తెలియదు. కానీ మార్నింగ్ ఎంత యాక్టివ్ గా ఉంటానో ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే యాక్టివ్ గా ఉంటాను. రీజన్ దాట్ ఐ యూజ్ ద స్టేర్స్ బట్ నాట్ ద లిఫ్ట్. కాసేపు తోట పని చేసి చూడండి. ఇంటి పరిసరాలు, పంట పొలాల్లో ఎవరి పనులు వారే చేసుకోవటం ఉత్తమం. ఇంటిలోని గార్డెన్ లో మొక్కలను నాటడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయటం, బాగా పెరిగిన ఆకులను కొమ్మలను కత్తిరించటం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200కు పైగా క్యాలరీలు తగ్గించవచ్చు. చెట్లు, పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. ఇంటి పనులు కూడా చేయొచ్చు. ఖాళీ సమయాల్లో బయటకు వెళ్లే పని లేకపోతే ఇంట్లో ఉండి దుమ్ము దులపటమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు గదుల్లో పట్టిన బూజును శుభ్రం చేయటం వంటి పనులతో కొంత సమయం కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది.

Hi dear friends, welcome to Vennela program with me, your RJ Chetan. మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ప్రతినిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో అంతా యాంత్రికమైపోయింది. కేవలం డబ్బు సంపాదన, ఉద్యోగ బాధ్యతలు వంటి వాటితోనే బిజీగా మారిపోయి ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. తినేది జంక్ ఫుడ్, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసు. అయినా పూట గడపటానికి పొట్టలో వేయడంతోనే సరిపెడుతున్నారు. తిన్నది అరిగించి కరిగించే పనే ఉండటం లేదు. పని ఒత్తిడి, సమయాభావం వల్ల కనీస వ్యాయామానికి కూడా దూరమవుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేకపోవటమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లే సమయాలు లేక మరికొందరు ఇంకో రోజు చేద్దాన్లే అని వాయిదాలు వేస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో క్యాలరీలు కరగకపోగా కొత్తగా వచ్చి చేరుతున్నాయి. దీనికోసం పెద్ద పెద్ద బరువులెత్తడం, గంటల తరబడి జిమ్లో గడపడం, కిలోమీటర్ల లెక్కన నడవటం లాంటివే కాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంటి పనులతో వ్యాయామం చేసిన దాంతో సమానమని, దీనికి తోడు మానసిక ప్రశాంతత లభించడం, తెలియక

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే దాదాపు 130 కేలరీల కొవ్వును కరిగించొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేయడం వల్ల ఇళ్లు శుభ్రం చేసుకోవడంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సైకిల్ తొక్కటం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్కరోజైనా రోడ్లపైన తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు చాలా మంది మన బైక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోతూ ఉంటారు. పక్కన షాప్ ఉన్నా గాని నడిచెళ్లకుండా బైక్ తీసేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఆల్టర్నేట్ గా సైకిల్ పై వెళ్తే మంచిది. రోజు అరగంట పాటు సైకిల్ తొక్కితే దాదాపు 210 కేలరీలు తగ్గించుకోవచ్చట. 40 నిమిషాల పాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలరీలు కరుగుతాయట. రోజు ఒకే చోట కూర్చొని పనిచేసేవారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగటం చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. చాలా మందికి డెస్క్ జాబ్స్ కాబట్టి కంప్యూటర్ ముందు గంటల తరబడి రాంగ్ పోస్చర్ లో కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళు పీరియాడికల్ గా లేస్తూ కాస్త వాకింగ్ చేసుకుని మళ్లీ వచ్చి కూర్చొని స్పైన్ కరెక్ట్ గా ఉందా, కరెక్ట్ పోస్చర్ లో కూర్చున్నారా, మెడ ఎలా ఉంది, వంగిపోయిందా అని బాడీ పోస్చర్ కూర్చుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంట్లో ఉదయం పూట వాకింగ్ చేసే మైదానంలో రోజు కాసేపు స్కిప్పింగ్ చేయండి. 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతేస్తూ స్కిప్పింగ్ చేస్తే 100కు పైగా క్యాలరీలు తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్కిప్పింగ్ వల్ల ఒక ఆట ఆడినట్లు అనిపించడంతో పాటు ఆరోగ్యం కూడా లభించడం విశేషం. మంచి ఎంథూజియాస్టిక్ మ్యూజిక్ వినగానే కాళ్ళు చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృత్యం చేస్తే చాలు, చెమట చిందించటంతో పాటు కొవ్వు కరిగే అవకాశం ఉంది. 20 నిమిషాల పాటు డాన్స్ చేస్తే 100 నుంచి 120 వరకు క్యాలరీలు తగ్గించుకోవచ్చు. డాన్స్ చేయడం వల్ల డాన్స్ చేశామనే తృప్తితో పాటు మానసిక ఆనందంతో పాటు క్యాలరీలు కూడా తగ్గుతాయి. వెల్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ హౌ నాట్ టు సిట్ ఆల్ ద టైమ్, మీరు నించొని కూడా చాలా పనులు చేసుకోవచ్చండి. కాసేపైనా ఎవ్రీ డే మీరు నించోడం అలవాటు చేసుకోవడం, ప్రతి ఒక్కరికి కూర్చోడం అలవాటు అయిపోయింది కదా. సో డియర్ ఫ్రెండ్స్, చూస్ టు స్టాండ్ అట్ వర్క్. With this lovely health tips, this is Chetan signing off for today. I'll get back to you in our next segment. Till then, bye.

2275 7039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: विविध भारती FM न्यूज हेडलाइंस।
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. నిలయంలో సమయం 5:01. 101.7 MHz పై మా సాయం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం

లే పాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరే సినిమా పాటల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంకి స్వాగతం పలుకుతున్నది మీ అనుష. కార్యక్రమంలో ముందుగా హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరందరి కోసం హలో బ్రదర్ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట సుమంగళి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు తెలంగాణ వనపర్తి నుండి రామయ్య, కార్తీక్, మను, యామిని, రాణా ప్రతాప్, శ్రీధర్, లాస్యశ్రీ, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ వీరందరి కోసం సుమంగళి చిత్రం నుండి ఈ పాట.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శృతి లయలు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం కేవి మహదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు అనంతపురం గుత్తిరోడ్ రాణినగర్ నుండి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, ఎల్లమ్మ, నీలకంఠయ్య, పోలేరయ్య, సుధాకర్, ధనుంజయ, శైలజ శంకర్, నాగార్జున, వెంగముని, వెంకటరమణ, పుల్లన్న, కొడిమి సర్దానప్ప వీరందరి కోసం శృతి లయలు చిత్రం నుండి ఈ పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ

0: పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ్ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: కార్యక్రమం తరువాతి పాట పరమానందయ శిష్యుల కథ చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన సీనారాయణ రెడ్డి గారి గీతం సంగీతం ఘంటసాల ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్ లాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజ్ నందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లోద్, భారత్ వీరందరి కోసం ఈ పాట

0: आपके साथ।
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। चेप्पुल संगति वच्चिंदी काबट्टी मन श्रोतलकु ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: లేపాక్షి కార్యక్రమంలో చివరిగా విందాం ఆత్మీయులు చిత్రం కోసం సుశీల పాడిన సీ నారాయణ రెడ్డి గారి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి. వీరి కోసం ఆత్మీయులు చిత్రం నుండి ఈ పాట

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ప

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7

శ్రోతలు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం

0: పినాకిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పద్మరాగాలు 10వ సంచిక 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి కళామండలం విమల మీనన్ గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి అరుణకుమారి, నిర్వహణ హారిక.
1: పద్మరాగాలు 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయగాథలు. ఈరోజు భారతదేశపు ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, నృత్య గురువు, కొరియోగ్రాఫర్ మరియు మోహిని ఆటం కళకు విశేష సేవలు అందించిన కళామండలం విమలా మీనన్ గారి గురించి తెలుసుకుందాం. విమలా మీనన్ గారు 1943 జనవరి 2న కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలోని ఇరింజలకూడలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతం, నృత్యం పట్ల అపారమైన ఆసక్తి కనబరిచారు. 10 ఏళ్ల వయసులోనే గురువు తిరుపునితుర విజయభాను వద్ద నృత్య శిక్షణను మధుసూదన్ నాయర్ వద్ద కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. 1960లో ఆమె కేరళ కళామండలంలో ప్రవేశించి 4 సంవత్సరాల డిప్లొమాను పూర్తి చేశారు. అక్కడ పల్లయ్యనూర్, చిన్నమ్ము అమ్మ, కళామండలం సత్యభామ వంటి ప్రముఖ గురువుల వద్ద మోహిని ఆటం, తంజావూరు భాస్కర్ రావు వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. అనంతరం చెన్నైలో వేంపటి చిన్నసత్యం వద్ద కూచిపూడి కూడా అభ్యసించారు. అయితే మోహిని ఆటమే తన వ్యక్తిత్వానికి, కేరళ సంస్కృతికి అత్యంత దగ్గరగా ఉందని భావించి దానినే జీవిత ధ్యేయంగా ఎంచుకున్నారు. 1966లో ఆమె కేపి విశ్వనాథ మేనన్ గారిని వివాహం చేసుకున్నారు. ఆయన భూటాన్ ప్రభుత్వంలో అధికారిగా పనిచేయడంతో వివాహానంతరం విమలా మేనన్ గారు భూటాన్కు వెళ్లారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో నృత్య ఉపాధ్యాయునిగా సేవలందిస్తూ మోహిని ఆటం, భరతనాట్యం వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాలకు స్థానిక విద్యార్థులకు పరిచయం చేశారు. అంతేకాకుండా భూటాన్లోని పలు సాంస్కృతిక వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. విదేశాల్లో ఉన్నప్పటికీ సాధనకు ఎలాంటి విరామం ఇవ్వకుండా నృత్యంపై నిరంతర అధ్యయనం కొనసాగించారు. ఈ అనుభవం ఆమె కళా దృష్టిని మరింత విస్తృతం చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత భారత్కు తిరిగి వచ్చిన విమలా మేనన్ గారు మళ్లీ కేరళలో నృత్య బోధన ప్రారంభించారు. మోహిని ఆటం పట్ల యువతలో ఆసక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తూ ఈ కళకు

0: ఒక శాశ్వత శిక్షణా కేంద్రం అవసరమని భావించారు. ఆ ఆలోచన తర్వాత 1972లో తిరువనంతపురంలో కేరళ నాట్య అకాడమీ స్థాపనకు దారితీసింది. 1972లో తిరువనంతపురంలో కేరళ నాట్య అకాడమీని స్థాపించి వేలాది మంది విద్యార్థులకు శిక్షణ అందించారు. 5 దశాబ్దాలకు పైగా ఆమె మోహిని ఆట్టం కళను పరిరక్షిస్తూ అభివృద్ధి చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆమె శిష్యులు రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక అవార్డులు బిరుదులు సాధించారు. విమలా మీనన్ గారి ప్రత్యేకత ఏమిటంటే మోహిని ఆట్టంలో వినూత్న మార్పులను తీసుకురావడం, సాంప్రదాయంగా ఒంటరి నృత్యంగా ఉన్న మోహిని ఆట్టాన్ని సమూహ నృత్య రూపంలో ప్రదర్శించే విధానాన్ని ఆమె ప్రజాదరణ పొందేలా చేశారు. మొదట్లో దీనికి వ్యతిరేకత ఉన్నప్పటికీ తరువాత అది విస్తృతంగా ఆమోదించబడింది. భావాలకు అనుగుణంగా వేషధారణలో మార్పులు తీసుకువచ్చారు. ఉదాహరణకు రౌద్రభావాన్ని వ్యక్తీకరించడానికి ఎరుపు రంగు జాకెట్ను ఉపయోగించడం వంటి ప్రయోగాలు చేశారు. అలాగే ఎడక్క, తిమిల, మద్దలై, తవిల్ వంటి వాద్యాలను ఉపయోగించి నృత్య ప్రదర్శనలకు మరింత వైభవాన్ని చేకూర్చారు. ఆమె రూపొందించిన ప్రముఖ నృత్య రూపకాలలో పండాటం విశేషమైనది. దీనిని సుమారు 15 నిమిషాల నృత్య రూపంలో అభివృద్ధి చేసి చివరిలో శ్రీ పద్మనాభ స్వామి అనంత శయనాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే స్వాతి తిరునాల్ రచించిన భావయామి రఘురామం కృతిని 7 దృశ్యాలుగా రూపొందించి శ్రీరాముని బాల్యం నుండి పట్టాభిషేకం వరకు రామాయణ కథను నృత్య రూపంలో అందించారు. నృత్యకారిణిగానే కాకుండా రచయిత్రిగానూ ఆమె సేవలందించారు. మోహిని ఆట్టంపై అనేక వ్యాసాలు రాసి పత్రికల్లో ప్రచురించారు. ఈ రచనలు మోహిని ఆట్టం చరిత్ర, సాంకేతికత మరియు అభివృద్ధికి విలువైన ఆధారాలుగా నిలిచాయి. ఆమె సేవలకు గుర్తింపుగా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. 1991లో కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డ్, కేరళ కళామండలం అవార్డ్, 2006లో భారతదేశంలోని అత్యున్నత కళా పురస్కారాలలో ఒకటైన సంగీత నాటక అకాడమీ అవార్డ్ అందుకున్నారు. 2005లో కేరళ కళామండలం అవార్డ్. భారత ప్రభుత్వం 2026లో కళారంగానికి చేసిన విశిష్ట సేవలకు ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఈ గౌరవం గురించి మాట్లాడినప్పుడు, ఈ గౌరవం నా శిష్యులందరిది అని వినయంగా తెలిపారు. వ్యక్తిత్వం, నేర్చుకోవాల్సిన పాఠాలు, విమలా మీనన్ గారి జీవితం మనకు కొన్ని గొప్ప సందేశాలు ఇస్తుంది. కృషి చేస్తే గుర్తింపు వస్తుంది. కళను సేవగా భావించాలి. గురువు పాత్ర సమాజ నిర్మాణంలో కీలకం. సాంప్రదాయాన్ని కొత్త తరాలకు అందించాలి. కళామండలం విమలా మీనన్ గారు కేవలం ఒక నర్తకి కాదు, వారు ఒక గురువు, సంస్కృతి పరిరక్షకురాలు, కళా సేవకురాలు. వారు సాధించిన పద్మశ్రీ అవార్డు భారతీయ శాస్త్రీయ నృత్యానికి లభించిన గౌరవం. వారి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. తన జీవితంలో గొప్ప విజయం గురించి అడిగితే, నా శిష్యుల విజయాలే నా నిజమైన సంపద అని ఆమె వినయంగా చెబుతారు. కళామండలం విమలా మీనన్ గారి జీవితం మనకు అంకితభావం, కృషి, సృజనాత్మకత, గురుభక్తి మరియు భారతీయ సంస్కృతి పట్ల ప్రేమకు ప్రతీక. ఆమె సేవలు మోహిని ఆట్టం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వచ్చేవారం మరో పద్మశ్రీ అవార్డు గ్రహీత గురించి తెలుసుకుందాం.
1: శ్రోతలింతవరకు పద్మరాగాలు 10వ సంచిక 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి కళామండలం విమలా మీనన్ గారి గురించిన వివరాలు విన్నారు. కథనం శ్రీమతి అరుణకుమారి, నిర్వహణ హారిక. పినాకిని స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు యుక్త వయస్సు నుండి స్త్రీలు పాటించవలసిన పరిశుభ్రత నియమాలు గురించి శ్రీమతి జి కాంచనమాల గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి.
2: వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి శారీరక శుభ్రత అన్నది అవసరం. దాన్ని పాటించాలి కూడా. అయితే చాలామందికి ఈ శుభ్రత పట్ల అవగాహన లేక నలుగురిలో నగబాటు అవుతూ ఉంటారు. అయితే ఆడపిల్లలైనా మగపిల్లలైనా శారీరక శుభ్రత అన్నది తెలుసుకొని మసలాలి. అందున ముఖ్యంగా

0: కౌమార దశలో దీన్ని మరీ అర్థం చేసుకొని మనాలి. దానికి పెద్దల సహాయ సహకారాలు, తోటివారి సలహాలు కూడా ఉపకరిస్తాయి. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మనతో పాటు అనంతపురం ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్లో రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేసినటువంటి శ్రీమతి కాంచనమాల గారు ఈరోజు మనతో పాటు కేంద్రంలో ఉన్నారు. వారిని అడిగి ఆడపిల్లలు ముఖ్యంగా కౌమార దశలో ఏం చేయాలి, అసలు కౌమార దశ అంటే ఏమిటి, వాళ్ళు ఎలా ఉండాలి, ఏ శుభ్రత పాటించాలి, అటు మగపిల్లలు కూడా పాటించాలి అంటూ ఆవిడ చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. అవన్నీ విందాం. నమస్కారం అండి కాంచనమాల గారు.
1: నమస్కారం మేడం.
0: ముందుగా అసలుకి కౌమార దశ అంటే ఏమిటో చెప్పండి. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు కూడా. అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు కౌమార దశగా మనం పరిగణిస్తాం, మరి వాళ్ళు ఎలాంటి శారీరక శుభ్రత నియమాలు పాటించాలి అన్న విషయాలు చెప్పండి.
1: తప్పకుండా చెప్తాను మేడం. బాల్యం నుండి యవనంలోనికి మారుతున్న వయసులో భౌతికంగా, మానసికంగా శారీరక అభివృద్ధి జరుగుతుంది మేడం. ఇది ఈ వయసులో దీన్ని కౌమార దశ అంటాము. ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే 12 నుండి 18 సంవత్సరాలు అడాలసెంట్ పీరియడ్ అంటాము.
0: 12 నుండి 18 సంవత్సరాలు
1: ఇది కౌమార దశ ఉంటుంది మేడం. ఈ కౌమార దశ చెప్పే కంటే ముందు 2-3 దశలు మీకు చెప్తాను.
0: చెప్పండి.
1: అది ఏంటంటే మేడం, ముఖ్యంగా ఈ స్టేజ్ దశలలో ఇక్కడ వ్యక్తి జీవితంలో నిర్దిష్ట కాలంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండడము, ఈ మార్పులను బట్టి తర్వాత ఆ తర్వాత దశ, ఆ విధంగా దశల లక్షణాలను మనము తప్పకుండా నిర్దిష్టంగా చూడొచ్చు. అవి ఏంటంటే, జనన పూర్వ దశ అంటే అది 280 డేస్ ఉంటుంది మేడం. అది అది గర్భంలో ఉంటుంది బిడ్డ యొక్క జనన పూర్వ దశ. తర్వాత దశ శైశవ దశ, దాని ఇన్ఫాన్సీ అంటాం చంటి పిల్లలు మేడం. అది 0 to 2 years వరకు ఉంటుంది. తొలి బాల్య దశ అర్లీ చైల్డ్హుడ్ అంటాం, 2 to 5 years ఏజ్. తర్వాత ఉత్తర బాల్య దశ లేట్ ఆర్ మిడిల్ చైల్డ్హుడ్ ఏజ్, 6 to 12 years ఉంటుంది. తర్వాత వచ్చేది కౌమార దశ. ఈ దశలను దాటుకుంటూ వచ్చి కౌమార దశలోకి అడుగు పెడతారు. ఈ అన్ని దశలలో కూడా మార్పులు నిర్దిష్టంగా ఉంటాయి,
0: కనిపిస్తాయి. కానీ మీరు అన్నట్టు అక్కడ తల్లిదండ్రులు ఉంటారు, ఇది వాళ్ళది పట్టించుకోవడం.
1: ఎస్,
0: కాబట్టి ఇక్కడ 12 నుంచి 18 మాత్రం కొంచెం ఆలోచించాలి.
1: అది ఎలా జరుగుతుందో మేడం, ఈ చెప్పిన దశలన్నీ కూడా శైశవ దశ, ఈ దశలన్నీ చాలా కేర్గా తీసుకుంటారు. ఈ బిడ్డ తల్లి కానిపోయిన తర్వాత ఆ తర్వాత నుండి బిడ్డను చాలా జాగ్రత్తగా
0: చూసుకుంటారు,
1: మార్పులను గమనిస్తారు. బోర్ల పడిందని, బళ్ళాడిందని, పళ్ళు వస్తున్నాయని, ఎవ్రీథింగ్ వాళ్ళు బాగా నోటిఫై చేస్తారు మేడం, బాగా అబ్జర్వ్ చేస్తారు.
0: దానికి తగ్గట్టుగా
1: ఆహారాన్ని ఇవ్వడము, పౌష్టికాహారం ఏంటని ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు మేడం. ఈ దశలు అయిన తర్వాత ఈ నెక్స్ట్ దశ కూడా ఉంది మేడం. అది ఓల్డ్ ఏజ్, వయోజన దశ అని, తర్వాత వృద్ధాప్య దశ అని కూడా ఉంది. ఆ దశలు మళ్ళా కౌమార దశ దాటాక వయోజన దశ అవన్నీ వస్తాయి. ఇవి ఖచ్చితమైన, నేను చెప్పినవి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక్కొక్క బుక్ను ఒక్కొక్క శాస్త్రజ్ఞులు ఒక్కొక్క రకంగా నిర్వచించారు. ఇదన్నీ కూడా మనము ఆమోదింపదగినవే, ఏజ్ జరిగేవి కూడా. ఒక సంవత్సరం అటో ఇటో కొంతమంది ఇన్ఫాంట్ అంటారు, ఆ విధంగా ఉన్నా కూడా దగ్గర దగ్గరగా అన్ని కూడా ఆమోదించాలి.
0: ముఖ్యంగా కౌమార దశ గురించి అన్నాం. కౌమార దశ అటు ఆడపిల్లలకి ఉంది, ఇటు మగపిల్లలకి ఉంది. మనదేమో పినాకిని కార్యక్రమం కేవలం మహిళల కోసం అయినా, మీరు ఒక మాట ముందస్తుగా చెప్పారు, ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా కౌమార దశ అంటూ, దాని గురించి కొంచెం వివరించండి.
1: ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా కౌమార దశ డిఫరెంట్గా జరుగుతుంది మేడం. ఆడపిల్లకు వేరుగా జరుగుతుంది, మగపిల్లవాడికి వేరువేరుగా జరుగుతుంది. ఫస్ట్ ఆడపిల్ల ముందు ఆమె ఆడపిల్లలో శరీర భాగాలు మెల్లమెల్లగా అంతర్గతంగా
0: చేంజెస్ వస్తాయి.
1: 8 సంవత్సరాల నుండి లోపల ఆ బిడ్డ ఈ ఉత్తర బాల దశలో ఆ లోపల అంతర్గత అవయవాలు మెల్లగా పెరగడం ప్రారంభిస్తాయి. అది మనకు కనపడదు, అది మనకు కంటి కనిపించకుండా లోపల జరుగుతూ ఉంటాయి.
0: అంతర్గతం అన్నారు.
1: ఎస్, అంతర్గతం కాబట్టి అవి జరుగుతున్నాయి కాబట్టి దాని లోపల గర్భాశయం బాగా పెరగడము, తర్వాత కొన్ని స్తనములు, బ్రెస్ట్ చేంజెస్ అవి కూడా కొన్ని మెల్లమెల్లగా రావడం, ఆడపిల్ల స్ట్రక్చర్ కూడా కొంచెం మారుతున్నట్టుగా మెల్లమెల్లగా రావడం జరుగుతుంది. ఈ 12 నుండి 18 సంవత్సరాలలోగా ఆడపిల్లకు త్వరగా, ఆ అమ్మాయి త్వరగా ఆమె అంతర్గత అవయవాలు పెరిగి ఒక ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఈ బిడ్డకి జన్మనిచ్చే ఆకారం వస్తుంది, పెల్విస్, ఈ యొక్క పిరుదులు కానివ్వండి.

0: ఉంటుంది, బ్రెస్ట్ కానీ చంకలలో చంకలలో వెంట్రుకలు రావడము, పెరినియల్ ఏరియా అంటే అక్కడ జననేంద్రియాల దగ్గర వెంట్రుకలు రావడము, ఈ విధంగా కొన్ని మార్పులు బాగా కన్నా స్పష్టంగా తెలుస్తాయి. తర్వాత మగపిల్లవాడిని కూడా చెప్పాల్సి వస్తుంది పరిస్థితిలో. మగపిల్లవాడికి కూడా గడ్డము మీసాలు కానీ లేటుగా వస్తాయి, ఆడపిల్ల కంటే 2-3 సంవత్సరాలు తర్వాత
1: వస్తుంది
0: గడ్డం వస్తుంది. వాడికి చంగలలో వెంట్రుకలు, పెరినియల్ వాళ్ళకు కూడా ఈ జననేంద్రియాల దగ్గర వాళ్ళకు కూడా మొత్తము హెయిర్ రావడము, తర్వాత జననేంద్రియాల పరిమాణము పెరగడం, ఇవన్నీ కూడా మగపిల్లలకు ఆడపిల్లలకి తప్పకుండా ఈ కౌమార దశలోనే జరుగుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే ముందు మగపిల్లవాడికి జరగదు, ఆడపిల్లకు ముందు జరుగుతుంది. అందుకనే మన ఆచారాలలో ఆడపిల్లకు ముందు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి ముందుగానే అమ్మాయికి త్వరగా ఎందుకు ఈ జననేంద్రియాలు పెరగడం వలన త్వరగా అమ్మాయి ఒక బిడ్డకు జన్మనిచ్చే స్థితికి వస్తుంది. కనుక త్వరగా అమ్మాయిని
1: పరిణితి త్వరగా వస్తుంది.
0: ఇంట్లో అన్న చెల్లెలు ఉంటే ముందు చెల్లెలకు పెళ్లి చేస్తాం. సో అది దీని వలన ఆచారము. కనుక ఈ విధంగా జరుగుతుంది మేడం. ఆడ మగపిల్లవాడికి ఉంది, ఆడపిల్లలకు.
1: అయితే ఈరోజు మన కార్యక్రమంలో ముఖ్యంగా ఆడపిల్లల శారీరక శుభ్రత గురించి అనుకున్నాం కౌమార దశలో. అందులో మరి మీరు అన్నట్లు ఈ 12 నుంచి 18 వయసులో మధ్యలో జరిగే ఈ మార్పు చేర్పులు ఒకలాగా కంగారు అవుతుంది, మానసిక ఒత్తిడి వస్తుంది, సిగ్గు బిడియం, చెప్పుకోవాలా చెప్పుకోవద్దా, ఎవరితో చెప్పుకోవాలి చెప్పుకుంటే ఎవరు చెప్తే వినాలి ఏం చేయాలి, వీటి గురించి కంగారుగా ఉంటుంది కదా. మరి ఆ స్థితిని గురించి కాస్త వివరించండి, వాళ్ళకి సొల్యూషన్స్ కలిగేలా 4 మాటలు చెప్పండి.
0: ఇక్కడ ఈ నేను చెప్పిన ఈ బాల్యదశ శైశవ దశ ఈ దశలన్నింటిలోనూ కౌమార దశ కంటే ముందు కూడా ఫిజికల్ డెవలప్మెంట్ అని తర్వాత బాడీ చేంజెస్ ఉంటాయి. కానీ ఈ కౌమార దశలో వచ్చే ఈ చేంజెస్ని ఈ ట్రాన్సిషనల్ పీరియడ్ అన్నారు మేడం, స్ట్రాంగ్ పీరియడ్ అన్నారు. ఈ యువతి యువకులు అవుతారు అప్పుడు, వీళ్లకు తెలియని అయోమయం స్థితిలో ఉంటారు అప్పుడు. ఎందుకంటే ఈ స్టేజ్ బాడీ చేంజెస్ వాళ్ళకు ఓన్ గా తెలిసిపోతుంటాయి కాబట్టి అదొక
1: నేనే గొప్ప అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుందండి
0: మేడం. ఇక్కడ చేంజెస్ చాలా వస్తాయి, ఫిజికల్ డెవలప్మెంట్, మోటార్ డెవలప్మెంట్, తర్వాత మానసికంగా మెదడు అభివృద్ధి చెందడం వలన వాళ్ళకు చాలా స్పెషాలిటీ. ఒక మగపిల్లవాడు ఎప్పుడు కూడా హీరోయిన్ వాళ్ళు చూడడం, నేను హీరో లాగా ఉన్నాను అనుకోవడము, ఆడపిల్ల అట్రాక్షన్స్ ఆపోజిట్ సెక్స్ కి అట్రాక్ట్ అవ్వడము, అదే విధంగా ఆడపిల్ల కూడా నేను హీరోయిన్ అనుకోవడం, హీరో కొరకు ఎదురు చూడడము, ఇది కూడా వాళ్ళు ఒక పగటి కలలు, అవి డే డ్రీమింగ్స్
1: అంటారు.
0: డే డ్రీమింగ్స్ అని వాళ్ళు అది ఒక అయోమయ వ్యవస్థలో ఉంటారు. ఒక్కొక్కసారి దీని తుఫాన్ పీరియడ్, స్ట్రాంగ్ పీరియడ్ అంటాం. ఎందుకనగా వాళ్లకు వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. అదే స్థితిలో వాళ్ళు ఎక్కడుంటారంటే 9-10 తరగతి, ఈ 8th, 9th, 10th, ఈ 7th నుండి కూడా కొంతమంది మెచ్యూర్ అవుతారు. ఆ టైం నుండి కూడా వాళ్లకు ట్రాన్సిషనల్ పీరియడ్, చదువు ఒకటి సమస్యగా మారుతుంది, చదువులో బాగా ముందంజ వేలేయాలి, అక్కడ కూడా సొసైటీలో కాంపిటీషన్ వస్తుంది, దాన్ని వాళ్ళు కోపప్ చేసుకోవాలి. అదే విధంగా శారీరక శరీరంలో మార్పు చేర్పులు ఉన్నందువలన దానిని కూడా వాళ్ళు కోపప్ చేసుకోవాలి. ఇవి చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ట్రాన్సిషనల్ పీరియడ్ అయోమయంలో పడిపోయి అన్ని ఒక సైడ్ అన్ని ఉంటాయి, ఒక సైడ్ ఈ విధంగా అన్ని జరిగేటప్పటికి వాళ్లకు ఎటు తేల్చుకోలేని స్థితిలో వాళ్ళు చాలా సతమతం అయిపోయి మానసికంగా చాలా ఒత్తిడికి లోనవుతారు. ఎవరు ఆశ్రయించాలో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఎవరు చెప్పాలి అంటే తల్లి చెప్పాలి. తల్లి ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు తల్లి ఫస్ట్, తల్లే గురువు ఆ బిడ్డకు కాబట్టి, ఆడపిల్లకు తొలి గురువు తల్లి. కనుక ఎప్పుడు కూడా కూతుర్ని ఆమె ప్రతి ఒక్కటి కూడా చెప్పాలి, ఏ విధంగా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి. అసలు మెనిస్ట్రువల్ సైకిల్ వస్తుంది అమ్మాయికి ఫస్ట్ ఈ 12-18 ఇయర్స్ పిల్లలు ఈ రజస్వల్ అంటారు, ఈ ముట్లు అవుతున్న అనేటప్పటికీ ఫుల్ ఇంకా మొత్తంగా కూడా అది కూడా ఒక 28 డేస్కి సైకిల్ వస్తుంది. అది ఈ 28 డేస్ సైకిల్కి వచ్చేటప్పటికి అది కూడా అమ్మాయికి అయోమయం, ఎందుకు ఇది వస్తుంది, ఏమిటి, ఏమైంది ఇది, అసలు ఏంటిది, దిస్ ఇస్ ఒక రకంగా ఇది అన్యాచురల్, ఎందుకు వస్తుంది నా బాడీ చేంజ్, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి రహస్యంగా చూసుకొని, ఆ అమ్మాయి ఎంత అమ్మాయే ఎవరికి మదన పడుతూ, ఎవరికి చెప్పుకోలేక, చెప్పేవాళ్ళు లేక, ఆ అమ్మాయి క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకక ఒక రకమైన అయోమయానికి అమ్మాయి లోన్ అవుతుంది.
1: కాబట్టి మీరు అన్నట్టు తొలి గురువు తల్లి కాబట్టి తల్లి ముందు నుంచే ఇలాగంతా జరుగుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుందేమో, అయితే నాకు చెప్పు అని అవన్నీ చెప్పగలగాలి. తల్లి చెప్తే గనక మంచి అవగాహన అమ్మాయికి వస్తుంది. మీరు అన్నట్టు తొలి గురువు తల్లి
0: కాబట్టి కూర్చోబెట్టుకుని అన్ని చెప్పాలి.
1: అయితే మన ఇళ్లలో వెనకటికి కొంతకాలం క్రితం చూస్తే కంచనమాల గారు మీకు తెలిసిందే, ఆడపిల్లలు మగపిల్లలు కలిసే ఉండేవాళ్ళు.

0: వాళ్ళకి అన్నదమ్ములు ఐదారుగురు అన్నదమ్ముల మధ్య ఐదారుగురు అన్న చెల్లెలు అక్క చెల్లెళ్ళు ఉండేవాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత నువ్వు వాడుకోతో ఆడద్దు, అక్కడ పక్కన పడుకోవద్దు, ఇవన్నీ చెప్పేవారు. ఇప్పుడు అలాంటివన్నీ లోపించాయి. మరి ఈ నేపథ్య చరిత్రలో వాళ్ళు ఎలాగుంటే బాగుంటుంది, ఎవరు చెప్తే వింటారండి?
1: చెప్పేవాళ్ళు తల్లి చెప్పాలి మేడం, తల్లి చెప్పాలి. ఫస్ట్ తల్లి ఏ విధంగా చెప్పాలని ముందుగానే ఆమె అనుకోవాలి. ఎదురుగా అందరి ముందు చెప్పకూడదు, అందరి ముందు కించపరచకూడదు. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆమె చెప్పాలి. ఎలా ఉంది సంఘం ఇది, ఎలాంటి ఈ సంఘంలో మనం ఎవరితో ఎలా నడుచుకోవాలి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరెవరు ఏ విధంగా వాళ్ళు దగ్గర, ఇంతకుముందు చాలా మంది దగ్గర తీసుకుంటే ఒక మంచి ప్రేమ ఉండేది, ఏ విధంగా ఉంది ఈ ప్రేమ, ఎలాంటి ప్రేమ ఇది, ఇది న్యాచురల్ అన్యాచురల్ ప్రేమనా, ఎలా ఉంది అనేసి ఆ అమ్మాయి ఎలా పసిగట్టగలదో, ఆ విధంగా ఒకవేళ ఆమె పసిగట్టగలిగితే వచ్చి తల్లికి చెప్పాలి. ఇవన్నీ కూడా ఆమె తల్లి ద్వారానే ఆమెకు ధైర్యం వస్తుంది, తల్లి ద్వారా తెలుసుకోగలదు, తల్లి ద్వారా ఆమెకు ధైర్యం వస్తుంది. ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన ఏమంటే, నేను వెళ్ళిన ఫీల్డ్లో, ఇంతకుముందు చేసిన ఫీల్డ్లో కూడా చాలా మంది తల్లులు పిల్లలకు చెప్పటం

0: ప్రేమన ఎలా ఉంది అనేసి ఆ అమ్మాయి ఎలా పసిగట్టగలదు, ఆ విధంగా ఒకవేళ ఆమె పసిగట్టగలిగితే వచ్చి తల్లికి చెప్పాలి. ఇవన్నీ కూడా ఆమె తల్లి ద్వారానే ఆమెకు ధైర్యం వస్తుంది, తల్లి ద్వారా తెలుసుకోగలదు, తల్లి ద్వారా ఆమెకు ధైర్యం వస్తుంది. ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన ఏమంటే, నేను వెళ్ళిన ఫీల్డ్ లో, ఇంతకు ముందు చేసిన ఫీల్డ్ లో కూడా చాలా మంది తల్లులు పిల్లలకు చెప్పటం లేదు. ముఖ్యంగా విలేజ్ ఫీల్డ్లో అసలు వాళ్ళ వెళ్ళటము, వాళ్ళ గొడవల్లో పడిపోవడము ఈ విధంగా ఉంది. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళు, మన మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకు వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు. చెప్పినా కూడా తల్లి ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు కూడా తల్లి వెంట ఉంటుంది. కనుక ఆమె శ్రద్ధ తీసుకొని ఈ బిడ్డలను ఆమె కాపాడుకోవచ్చు. స్ట్రాంగ్ పీరియడ్ నుండి వాళ్ళను
1: రక్షించుకోవాలి, రక్షించాల్సిన తల్లి కూడా ఉంది. అయితే కాంచనమాల గారు ఒక విషయం, ఈ కౌమార దశ గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే శారీరక శుభ్రత గురించి, నియమాల గురించి చెప్పే ముందు పెరుగుదల అంటే అసలు ఏమిటి దాని గురించి కొంచెం చెప్పండి. అలాగే స్టేజెస్ ఉన్నాయి కదా, అభివృద్ధి దశ, దాని గురించి కూడా కొంచెం చెప్తే బాగుంటుందండి.
0: పెరుగుదల అనే పదంలోనే శరీరంలో పరిమాణాత్మకమైన మార్పులు వస్తాయి మేడం. పెరుగుదల అంటే ఆ శరీరంలో ఒక పరిమాణాత్మక మార్పులు, క్వాలిటేటివ్ చేంజెస్ వస్తాయి. అంటే ఏ వయసులో పాపకి ఆ వయసులో ఆ దశలో మాత్రమే పెరుగుదల జరుగుతుంది. ఇప్పుడు శైశవ దశ అన్నప్పుడు 0 to 1 year వస్తుంది, 2 years అని చెప్పాను మేబీ. సో ఈ దశలో కొన్ని మార్పులు జరుగుతాయి, అవి మనం నిర్దిష్టంగా కనిపిస్తాయి. నెక్స్ట్ దశ స్టార్ట్ అవుతుంది, ఆ దశలో కొన్ని నిర్దిష్టం. ఈ విధంగా శారీరకంగా, మానసికంగా, మెంటల్ అంటే సొసైటీ పరంగా, సాంఘిక పరంగా, అన్ని పరంగా కూడా ఈ యొక్క శారీరక ధర్మాలు ఖచ్చితంగా సూచిస్తాయి. మనం ఖచ్చితంగా కొలవగలము కూడా వీటిని. ఈ దశలో ఈ విధంగా ఉంటుంది, ఈ దశలో ఈ విధంగా ఉంటుంది. ఈ పెరుగుదలలో ఒక బాహ్య మార్పే కాకుండా అంతర్గత అవయవాలు కూడా పెరుగుదల ఉంటుంది. మెదడు ఎగ్జాంపుల్, మెదడు పెరుగుతుంది ఈ దశలో, ఈ మనం చెప్పుకున్న దశలో. తర్వాత హార్ట్ విధులు, హార్ట్ కూడా పెరుగుతుంది చిన్నగా ఉన్నప్పటికీ పెరిగేటప్పటికీ. ఈ విధంగా కొన్ని మార్పులు సూచిస్తూ ఈ అవయవాలలో వచ్చే మార్పులు, పెరుగుదలలో వచ్చే మార్పులను మనం ఖచ్చితంగా గమనిస్తే పెరుగుదల వికాసము రెండూ జరుగుతాయి.
1: వికాసం కూడా
0: పెరుగుదల జరుగుతుంది, వికాసం జరుగుతుంది. ఇది ఈ రెండు విడదీరానివి. ఒక సైడ్ పెరుగుదల ఉంటే ఒక సైడ్ ఖచ్చితంగా వికాసం కూడా ఉంటుంది. అది ఏ వికాసము, మొత్తం అన్నీ కూడా సొసైటల్ పరంగా చూసుకుందాం, సాంఘిక పరంగా ఎలా ఉండాలి, ఎలా ఆ అమ్మాయి అప్పుడు ఆడపిల్ల వెంటనే ఇంట్లోనే వచ్చేస్తుంది. 2-3 సార్లు అమ్మ లోపలికి వచ్చాయి, 6 గంటలకల్లా ఇంటికి వచ్చేసి
1: వాళ్ళతో ఎందుకు అంతసేపు మాట్లాడు
0: ఇవన్నీ అమ్మ చెప్తుంటే చెప్పే అప్పుడు అమ్మాయికి ఖచ్చితంగా ఒక రోజు పాటించకుండా నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ మాటలు అమ్మాయి గుర్తొచ్చి ఆ అమ్మాయి ఇంట్లో ఉండిపోతుంది. ఇక్కడ తల్లి చక్కగా, ఇప్పటికీ కూడా చాలా మంది తల్లిదండ్రులు తల్లి ముఖ్యంగా ఆడపిల్లను చాలా హద్దుల్లో పెట్టుకుంటాంది ఇప్పటి వరకు కూడా. ఇంకా తల్లి తర్వాత బయటకు వచ్చాక ఆ బాధ్యత మళ్ళీ వేరే తీసుకోవాలి.
1: స్వేచ్ఛ అంటూ
0: బయటకు వస్తారు చదువుల వల్ల. ఇప్పుడు ఈ కాలం చదువులకు ఖచ్చితంగా బయటికి రావాల్సిందే, అమ్మాయి బయటికి రావాల్సిందే, ఇంకొక కాలేజీలో చేరాల్సిందే, హైయర్ ఎడ్యుకేషన్స్ కి వెళ్లాల్సిందే,
1: హాస్టల్లో ఉండాల్సిందే.
0: తల్లి అప్పుడు కూడా తల్లి వాళ్ళ ఆ అమ్మాయిని చూసి వచ్చినప్పుడంతా అమ్మాయి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆ అమ్మాయిని ఈ విధంగా చేసుకుంటూ కూడా తల్లి చేయొచ్చు. ఆ తర్వాత బాధ్యతలు ఇంకా టీచర్స్ ఉన్నారు.
1: అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఆర్థికంగా పెట్టుబడి పెట్టి వాళ్ళని బాగా చదివించేదానికి, వాళ్ళ జీవితం పండడానికి మెట్లు వేస్తారు, కరెక్టే. కానీ తల్లిదండ్రులు తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని అటు ఆడపిల్లలు కూడా కాపాడాలి, వాళ్ళు చెప్పింది వినాలి మీరు అన్నట్టు. మరి భౌతికంగా అంతర్గత మార్పులు నిర్దిష్టమైన, ఇవన్నీ నిర్దిష్టంగా ఉంటాయి అన్నారు. మరి దానికి తోడు శరీర సౌష్ఠవ ధర్మం, ముఖ్యంగా కౌమార దశలో ఆడపిల్లల గురించి, అలాగే వాళ్ళు ఈ శారీరక శుభ్రత అన్నారు చూసారా, అది ఎలా పాటించాలో.
0: ఆడపిల్లలకు ఈ రజస్వల వచ్చిన తర్వాత ఫస్ట్ నుండి వెళ్ళి బాధ్యత అవన్నీ చేస్తారు, అవన్నీ కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా ఈ రజస్వల మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది. ఈ సైకిల్ వచ్చినప్పుడు వీళ్ళు 5 డేస్ ఉంటుంది, 28 డేస్ ఒక్కొక్కసారి సైకిల్ వస్తుంది, ఎవ్రీ 28 డేస్కి వస్తుంది. కొంతమందికి 1 మంత్ 30 డేస్ కూడా జరగవచ్చు, అది కూడా శరీర ధర్మంగా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆడపిల్ల ఖచ్చితంగా శారీరక పరిశుభ్రతను పాటించాలి.
1: ఎలాంటి శుభ్రత,
0: ఎలాంటి శుభ్రత పాటించాలంటే, అప్పుడు శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు వాళ్ళు ఇంట్లోనే గుడ్డలు కుట్టుకొని ఇంట్లోనే మెత్తటి దిండ్లలాగా చేసుకొని యూజ్ చేసుకుని

0: వాళ్ళు. అవి మొత్తము ఒకసారికి ఆరు జతలు తీసుకోవాలి. ఆరు జతలు తీసుకొని బాగా ఉతికించుకొని బాగా ఉడకబెట్టుకొని పెట్టించుకొని, లేదా అమ్మాయి ఉడకబెట్టుకొని ఎత్తి పెట్టుకొని పెట్టుకునేవాళ్ళు. మళ్ళా నెక్స్ట్ టైంకు అది వాడకుండా నెక్స్ట్ వాడేవాళ్ళు ఆఫ్టర్ వాషింగ్. ఆ విధంగా చేసేవాళ్ళు. మరి ఇప్పుడు నాప్కిన్స్ అంటూ కొత్తగా శానిటరీ నాప్కిన్స్ అంటూ చాలా వచ్చేసాయి
1: అవునండి మార్కెట్లో. చాలా
0: మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని ఈ 3 డేస్ వచ్చే ఈ బ్లీడింగ్ ఈ బ్లీడింగ్ కొద్దిమందికి సరి ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఈ ప్యాడ్స్ కూడా సరిపోకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్యాడ్స్ ఉదయము సాయంకాలము మార్చుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఈ జననేంద్రియాలన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి. స్నానం 2 సార్లు చేయాలి. రోజు 2 సార్లు చేయొచ్చు, కానీ 2 సార్లు స్నానం చేయాలి. అది ఈ మెనుషులు ముఖ్యంగా ఈ రజస్వల ఈ ఋతుక్రమంలో ప్రతిరోజు నెల నెల పీరియడ్స్ వస్తాయి. ఆ పీరియడ్స్ కాబట్టి ప్రతిరోజు శుభ్రత ఉండాలి. అది కాకుండా కొన్ని ఇంకా కొన్ని పర్సనల్ హైజీన్స్ ఉన్నాయి. వాటిని స్కిన్ ఫస్ట్, తర్వాత ఫస్ట్ హెయిర్ కేర్ ఆఫ్ హెయిర్ అంటాము, కేర్ ఆఫ్ ఇయర్స్, కేర్ ఆఫ్ స్కిన్ అంటాము, తర్వాత కేర్ ఆఫ్ ఇయర్స్, కేర్ ఆఫ్ నోస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. కేర్ ఆఫ్ నోస్ తర్వాత వచ్చేసి ఈ మంచి క్లోతింగ్, వాషెడ్ క్లోతింగ్స్ అకార్డింగ్ ఈ కాలాన్ని అనుసరించి వాళ్ళు గుడ్డలు వేసుకోవడం. చలికాలం వచ్చేసి ఉలన్ క్లోత్స్, ఈ చర్మాన్ని కాపాడుకోవడానికి, చర్మం పగిలి రక్తం గారకుండా కాపాడుకోవడానికి. తర్వాత చలికాలం ఉలంది, ఎండల కాలము కొంచెం చక్కగా గాలి తగిలేది కాటన్స్ అట్లాంటివన్నీ తీసుకొని ఈ విధంగా వాళ్ళు శరీరాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా ఇందులో హెయిర్ తీసుకుంటే తల ఈ యొక్క కేశములు, ఈ హెయిర్ ఏం అది ఒకటి డెర్మిష్ నుండి వస్తుంది, అది గుండ్రంగా లోపల
1: సమస్య అంటే
0: ఎస్ హెయిర్ ప్రపంచ సమస్య అండి. కాబట్టి మనం కూడా చెప్పుకుంటున్నాము. అది హెయిర్ డెర్మిష్ నుండి వచ్చేసి దాంట్లో ఉండే ఆ యొక్క డెర్మిస్లో ఉండే ఈ పోషకాహారాన్ని దాన్ని తీసుకొని, ఇది ప్లస్ పిగ్మెంట్ సెల్స్ నుండి కలర్ తీసుకొని హెయిర్ ఒక బ్లాక్ కలర్లో ఉండి స్మూత్నెస్ కూడా తీసుకొని అది హెయిర్ కాపాడబడుతుంది. ఎప్పుడు హెయిర్ బాగా శుభ్రంగా తలకు 2 సార్లు, వారానికి 2-3 సార్లు చేసుకుంటే తల శుభ్రంగా పెట్టుకొని, పేలు ఇవన్నీ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్, ఈ డాండ్రఫ్ అని ఈ చుండ్రు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని అన్నిటినీ కూడా చక్కగా ఈ షాంపూస్ వాడే కంటే సీకాయి, కుంకుడుకాయల రసంతో వాళ్ళు చక్కగా తీసుకొని స్నానం చేస్తే ఏ పేలు కూడా ఉండవు. కుంకుడుకాయ రసం వాడితే ఏ పేలు కూడా ఉండవు. అలా ఒకవేళ అలా ఉన్నా కూడా వాళ్ళు కిరోసిన్ తర్వాత ఈ ఇవన్నీ వేసుకుని పూసుకుంటే, కిరోసిన్ డీడిట్ అవి కలుపుకొని రాత్రిపూట అప్లై చేసుకొని తలకు టోపీలాగా కట్టుకొని దాన్ని మళ్ళీ మార్నింగ్ స్నానం చేసుకొని ఆ విధంగా చేసుకొని తల శుభ్రంగా చేసుకునేదానికి టైం ఉండదు అంటున్నారు. కానీ మనకు ఇష్టమైతే టైం ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా టైం ఉంటుంది. పిల్లలు టైం లేదు అంటారు, కానీ అది మనసుకు వేర్ దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే అంటాడు. కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా టైం తీసుకుని 1 అవర్ స్పెండ్ చేసుకుంటే ఇప్పుడు ఉండే సమస్య, హెయిర్ మా హెయిర్ ఊడిపోతుంది, మా హెయిర్ అనే సమస్య 90% తగ్గుతుంది మేడం. ఈ విధంగా పాటిస్తే
1: మీరు అన్నట్టు రకరకాల షాంపూలు దొరుకుతున్నాయి వాడకుండా. కుంకుడుకాయ, సీకాకాయ వాడేవారు కదా వెనకటికి, మెంతులు, మందారాకులు
0: అవన్నీ లేకుండా కనీసం కుంకుడుకాయ రసం, అది 4 కుంకుడుకాయలు పెట్టుకొని అక్కడ కనీసం ఏ నీళ్ళనో ఒక చేదు, చల్ల నీరు, ఏ నీరు దొరికితే ఆ నీళ్ళు నానబెట్టుకుంటే చాలు రాత్రికి, మార్నింగ్ ఖచ్చితంగా వస్తాయి. ఆ విధంగా చేశారంటే 90% హెయిర్ చక్కగా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే చర్మం కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. చర్మం ఒక పెద్ద అవయం లాగా బాడీ అంతా కవర్ చేస్తుంది. ఇది కూడా ఇన్ఫెక్షన్స్ లేకుండా, ఏ విధమైన అలర్జీస్ లేకుండా ఆ చర్మాన్ని కూడా వాళ్ళు చక్కగా చూసుకుంటే, ప్రతిరోజు స్నానం చేసి మంచి ఇవన్నీ సబ్బులు ఇవన్నీ తీసేసి ఎన్నో ఇంతకు ముందు పెట్టుకున్నవన్నీ పెట్టుకుంటే ఇంట్లో చిన్న శనగపిండి పెట్టుకున్నా చాలు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే సున్నిపిండి లేకున్నా శనగపిండి చాలు, వాళ్ళకు పరిగెత్తిపోతున్నారు కాబట్టి. అంటే ఆ విధంగా నేను అది కూడా వాళ్ళకు ఇంకా కష్టం అనిపిస్తే మళ్ళీ స్కిన్ డాక్టర్ దగ్గర పరిగెత్తాలి.
1: రాత్రి వెన్న రాసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ రాసుకోవచ్చు,
0: నైట్ టైమ్స్ ఒకవేళ అలాగా రాసుకోవచ్చు. చాలా రకరకాల ఉత్పత్తులకు వాళ్ళు డబ్బును వేస్ట్ చేస్తున్నారు. దాని వల్ల కాస్మెటిక్స్ మీద ఖర్చు చేస్తున్నారు మేడం. దాని వలన ఏమవుతుందంటే ఉన్న అందం పోతుంది, ఉన్న అంతం పోయి అక్కడ లేని
1: పసుపు యాంటీబయాటిక్ హ్యాపీగా
0: వాడుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్న కురోచాలు అది చేసుకోవచ్చు. ఇవన్నీ పాటిస్తే మళ్ళా మనకు ముందు వచ్చిన ఇవన్నీ కూడా వస్తే ఈ విధంగా కాస్మెటిక్స్ది కూడా తగ్గుతుంది, అలర్జీ అది కూడా అలర్జీ ఉంటుంది మేడం, ఆ విధంగా తగ్గుతుంది కనుక.

0: ఇవన్నీ కూడా చేస్తే బాగా పాటిస్తే బాగుంటుంది.
1: దీనికి తోడు ఆహారం గురించి కూడా మీరు వివరిస్తారా, వాళ్ళకి ఏం తినాలి?
2: శ్రోతలు, ఇంతవరకు యుక్త వయసు నుండి స్త్రీలు పాటించవలసిన పరిశుభ్రత నియమాల గురించి శ్రీమతి జి కాంచనమాలు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి.

శ్రోతలు ఇంతవరకు పినాకిని స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడొక లలిత గీతం విందాం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఈరోజు జాతికి అంకితం చేశారు. జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఇక వివరాలు. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల మధ్య భారత నావికాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను ఈరోజు అధికారికంగా ఆయన తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ ఊర్జా సురక్ష ద్వారా రక్షణ రంగం వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించినట్టు తెలిపారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన చివరి ఫ్రిగేట్ క్లాస్ యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందని మంత్రి తెలిపారు. భారత సముద్ర శక్తికి విశాఖపట్నం ఎంతో కీలకమైనదన్నారు. ఆంధ్రప్రదేశ్ రక్షణ ఏరోస్పేస్ తయారీ రంగానికి ప్రధాన హబ్గా మారుతోందని ప్రశంసించారు. అనకాపల్లి జిల్లాలోని భారత డైనమిక్స్ లిమిటెడ్, డైనమిక్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులు వాయు, నౌక, డ్రోన్ రంగాల్లో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: విశాఖపట్నం హమారి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కా ముఖ్యాలయ తో హై హి, సాథ్ హి భారత్ కి సముద్రీ శక్తి కే సబ్సే స్ట్రాంగ్ పిలర్స్ మే సే ఏక్ హై. ఆంధ్రప్రదేశ్ ఆజ్ భారత్ కి డిఫెన్స్ ఏవం ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కా ఏక్ నయా పవర్ హౌస్ బన్కర్ ఉభరా హై. ఇసి రాజ్య మే ప్రాజెక్ట్స్ కి ఏక్ ఐసీ సిరీస్ కి న్యూ రఖనే కా సౌభాగ్య మిలా జో ఆనే వాలే దశకో మే భారత్ కి తస్వీర్ బదల్ దే.
0: జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని, సరిపడా జనాభా లేకుంటే అనేక సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో ఈరోజు నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో జనాభా రేటు తగ్గుతోందన్నారు. పిల్లలు వద్దనుకునే దంపతులు పెరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వపడేలా అమరావతిని నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోని ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఈరోజు ఆయన రాజమహేంద్రవరంలో పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దమవుతోందన్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం, అదేవిధంగా ఇరిగేషన్ వారు, అదేవిధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజ్ వారు అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి వాటిని ఏ రకంగా అధిగమించాలి, అటు ట్రాఫిక్ కానీ ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాల్ని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీక్షా కంకణ బద్ధమే ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నారు.
0: వియత్నాంలో భారతీయులు ప్రయాణం చేస్తున్న స్పీడ్ బోట్

0: కుక్వాక్ ద్వీప్ సమీపంలో బోల్తాపడింది. ఈ ఘటనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. ప్రమాదంపై వియత్నాంలోని భారత ఎంబసీ స్పందిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలియజేసింది. బాధితుల కోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చించారు. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. వారి న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టీబీ రహిత భారతదేశం లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాయణ కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఎక్స్రే మిషన్ ద్వారా సాలూరు ఏరియా ఆసుపత్రి టీబీ యూనిట్ పరిధిలోని 28 హైరిస్క్ గ్రామాల్లో ప్రత్యేక టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. గిరిజన గ్రామాల్లోనే ఛాతీ ఎక్స్రేలు, కఫ పరీక్షలు నిర్వహించి టీబీని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు సకాలంలో చికిత్స అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మారుతోన్న సాంకేతికతకు అనుగుణంగా ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు సూచించారు. జేఎన్టీయూ గురజాడ విజయనగరం జీవీ తొలి స్నాతకోత్సవం ఈరోజు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్లో జరిగింది. 2023-24-25 విద్యా సంవత్సరాలకు చెందిన ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్ అవార్డులు గవర్నర్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్నారు. యువత పరిశోధనలు, ఆవిష్కరణలు అంకుర సంస్థల వైపు అడుగులు వేయాలని గవర్నర్ సూచిస్తూ,
1: As graduates of the inaugural batch of this university, end of a significant chapter of your academic career and the beginning of a new journey, dear students, I urge you to become entrepreneurs and generate jobs. Every one of you is capable of becoming part of the startup ecosystem and help build stronger economy for state and the nation.
0: ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య వివి సుబ్బారావు, వివిధ యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాలే సమాజానికి శ్రేయస్కరమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దేశ ప్రగతికి, కుటుంబాల ఆర్థిక సుస్థిరతకు ఆరోగ్యవంతమైన జనాభా ఎంతో కీలకమన్నారు. తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం బాగుండాలంటే కాన్పుకు కాన్పుకు మధ్య కొంత ఎడం పాటించడం ఎంతో అవసరమన్నారు. పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు ముంబైలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజనీర్తో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండడంతో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజలకు మరింతగా సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. అలాగే బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడా పోటీలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.

0: మని నరేగా నిధులతో మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఇండోర్ స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఈరోజు జాతికి అంకితం చేశారు. జనాభావృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొలుసు పార్థసారథి అనగానే సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారం కానున్న మా ప్రసార వివరాలు ఈ సాయం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చీనీ తోటలలో సస్యరక్షణ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉద్యానవన అధికారిణి శ్రీమతి బి అమరేశ్వరి గారి ప్రసంగం. అనంతరం భూగర్భ జల చైతన్య గీతం రైతులకు సూచనలు మరియు వాతావరణ వివరాలు వింటారు. నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడే లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 8:45 జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి డి జైనాబి గారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. రేపు ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో పట్రాయిని సీతారామశాస్త్రి రచనలు వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత రెవరెండ్ పి వరప్రసాద్. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ట్రాక్టర్ నిర్వహణలో జాగ్రత్తల గురించి ట్రాక్టర్ నగర్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ డిఎస్ వరప్రసాద్ గారు అందించే వివరాలు. 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. రేపు ఉదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. అనంతరం సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ ఆచార్య ఎం శాంతప్ప గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. రేపు ఉదయం 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ రచన సుమ సునీల్. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. 9:30 అతిథిశాల సంగీత రూపకం రచన శ్రీ దేవులపల్లి నిర్వహణ శ్రీమతి రజని. 10:00 వార్తావాహిని రేపు సాయం ప్రసారంలో. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలం శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి శ్రీ పృథ్వీ వెంకటేశ్వరరావు శ్రీమతి జే నాగమణి గారు పాడిన పద్యాలు వింటారు. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఎం విజయేశ్వరి దేవి ప్రియ గారు పాడిన లలిత గీతాలు వింటారు. రేపు రాత్రి 8:00 రసధుని అలనాటి మధుర గీతాలు వింటారు. 8:45 బావగారు వచ్చారు నాటిక ప్రసారమవుతుంది. 9:16 స్పాట్ లైట్. రేపు రాత్రి 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత

0: శక్తి. అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఇప్పుడు ఒక పాట విందాం.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సంపంగి చిత్రం కోసం వరికుప్పల యాదగిరి రచించి పాడిన ఈ పాటకు సంగీతం గంటాడి కృష్ణ.

0: మీరు విన్న ఆ పాట రాజా చిత్రం కోసం షణ్ముఖ చిత్ర పాడిన షణ్ముఖ శర్మ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, ఉషా పాడిన కందికొండ గీతం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు. జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం రామ్ లక్ష్మణులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం చక్రవర్తి.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. దేవి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు విన్న ఆ పాట రంగం చిత్రం కోసం శ్రీరామ్ పార్థసారథి జయశ్రీ పాడిన వనమాలి గీతం, సంగీతం హరీష్ జయరాజ్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇక వార్తల వివరంగా. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆక్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్, న్యూజిలాండ్ దేశ సంబంధాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రిస్టిన్ చర్చ్ నుంచి క్విన్స్టోన్ వరకు ద్వైపక్ష సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషించారని మోదీ అన్నారు. భారత్, న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని చెబుతూ ప్రధానమంత్రి, ఈ కార్యక్రమానికి హాజరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్ ఆ దేశ ప్రభుత్వ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: హర్ యుగ్ మే హర్ దౌర్ మే భారత్ నే ఖుద్ కో ట్రాన్స్ఫార్మ్ కియా హై ఔర్ ఇస్కా కారణ హై హమారీ సీఖనే కీ లలక్. భారత్ సబ్ సీఖతా హై. హమారే లియే సామ్నే వాలే దేశ్ కీ జనసంఖ్యా నహీ, జన కళ్యాణ్ కీ భావనా మాయనే రఖతీ హై. ఔర్ ఇస్లియే హమ్నే న్యూజిలాండ్ సే భీ బహుత్ కుచ్ సీఖా హై. న్యూజిలాండ్ దునియా కా వో దేశ్ హై జిస్నే సబ్సే పహలే మహిళాఓ కో వోటింగ్ కా రైట్ దియా థా.
0: కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి బయలుదేరారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదపడింది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పశుసంవర్ధక రంగాలతో సహా పలు రంగాల్లో ఇరు దేశాల నాయకులు 5 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి లుక్సన్ మాట్లాడుతూ, భారత్ ఒక నమ్మకమైన మిత్రదేశమని, న్యూజిలాండ్ ప్రగతికి భారతీయ సమాజం చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, ప్రధానమంత్రి లుక్సన్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన భారత్, న్యూజిలాండ్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయమని మోదీ చెప్పారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ మంత్రి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, దేశానికి విశేష సేవలందించిన జాతీయ నాయకుడని అమిత్ షా కొనియాడారు. దేశ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్రను ప్రస్తావిస్తూ, ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలను పాఠశాలలతో అనుసంధానించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
1: కిశోరోనే ఔర్ యువాఓనే అప్నే రుచికే విషయ ఛాన్ లేనే చాహియే ఔర్ సునే సునాయే జ్ఞాన్ కీ బగర్ హమారే రుచికే విషయ మే జిన్హోనే పూరా జీవన్ ఖపా దియా హై, జిన్హోనే పూరా జీవన్ లగా దియా హై, ఐసే లోగోనే జో అప్నే అనుభవ్, అప్నే విచార్, అప్నా చింతన్ ఔర్ చింతన్ కీ వ్యవహారితా जो पुस्तकों में अंकित की है उसको पढ़ना चाहिए. ये बहुत बड़ा मौका है दिल्ली के युवाओं के लिए कि फ्री ऑफ कॉस्ट 32,000 पुस्तक और 1 करोड़ ई बुक का एक्सेस है.
0: హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలియజారు.

0: చేశారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు.
1: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance the cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత అత్యంత ముఖ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బీహార్లోని గయా జిల్లాలో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, ప్రజల పట్ల జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వియట్నాంలోని ఫ్యూక్వాక్ దివి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ ఈరోజు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు సమాచారం. 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో వెళ్తున్న ఈ పడవ హాన్ మే రూట్ నో ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో బోల్తాపడింది. ఘటనా సమాచారాన్ని అందుకున్న అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు హనాయ్లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వియట్నాంలోని ఫ్యూవాక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలియజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి తెలియజేశారు. పిల్లల మధ్య సరైన అంతరం ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయని, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని బలపరుస్తాయని నడ్డా పేర్కొన్నారు. మహారాష్టలోని నాగ్పూర్లో ఈరోజు జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణహిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలను అవలంబించడం ద్వారా రోడ్డు, రైళ్లు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలియజేశారు. పటిష్టమైన సముద్ర తీర రవాణా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాలు చర్చించాయని మంత్రి పేర్కొన్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో జ్యోతి సురేఖ వెన్నం, కృతికా ప్రదీప్, చికిత తనపర్తిలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. భారత్ కొలంబియా మధ్య జరిగిన ఫైనల్ పోటీలో కొలంబియా 228-232 తేడాతో భారత్పై విజయం సాధించింది. మరోవైపు కృతికా ప్రదీప్ మహిళల విభాగంలో సెమీఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఆమె మలేషియాకు చెందిన ఫాతి నూర్ఫ్ తేహాతో తలపడతారు. లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలన బలోపేతమవుతుందని, ఖర్చులు తగ్గుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఏర్పాటిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపీ పీపీ చౌదరి అన్నారు. గోవాలో పీపీ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ప్రజలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు పర్యటిస్తుందని తెలియజేశారు. ఈ కమిటీ పర్యటిస్తున్న 9వ రాష్ట్రం గోవా అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించి.

0: ముందు విశేషాలు మరొకసారి. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతన్నలకు నమస్కారం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్.
6: కార్యక్రమంలో ముందుగా చీనీ తోటలలో సస్యరక్షణ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉద్యానవన అధికారిణి శ్రీమతి బి అమరేశ్వరి గారి ప్రసంగం విందాం.
7: అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమతి బి అమరేశ్వరి. నేను ఉద్యాన శాఖలో ఉద్యాన అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఈరోజు మనము చీనీ తోటలలో యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ చర్యలను తెలుసుకుందాము. ముఖ్యంగా కొత్తగా చీనీ తోటలు నాటుకునే రైతులైతే ఖచ్చితంగా మట్టి పరీక్ష మరియు నీటి పరీక్ష అనేది తప్పనిసరిగా చేపించుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం పండ్ల తోట నాటిన తర్వాత దాని నుంచి దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా దిగుబడి తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి పండ్ల తోట నాటినా కానీ రైతులు ఖచ్చితంగా మట్టి పరీక్ష మరియు నీటి పరీక్ష అనేది చేయించుకోవాలి. ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లాలో కానీ సత్యసాయి జిల్లాలో కానీ చీనీ తోటలు చాలా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించున్నాయి. కాబట్టి ఇంకా కొత్తగా కూడా రైతులు ప్రతి సంవత్సరం తోటలు కొన్ని 100 ఎకరాల్లో నాటడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఖచ్చితంగా మట్టి పరీక్ష నీటి పరీక్ష అనేది చేయించుకొని చీనీ తోటలకైతే ఎర్ర నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత తేలికపాటు నల్ల నేలలు కూడా, అంటే 30% వరకు నల్ల నేలలు కూడా దీనికి సూట్ అవుతాయి. కానీ బాగా బరువుగా ఉండే నల్ల నేలల్లో మాత్రం చీనీ తోటలని సాగు చేయకూడదు. తర్వాత నీటి పరీక్ష విషయానికి వస్తే నీటిలో లవణ శాతం 1 మిల్లీమోల్స్ కంటే తక్కువగా ఉండే నీరు అయితే సూటబుల్గా ఉంటుంది. మట్టి పరీక్ష నీటి పరీక్ష చేసుకున్న తర్వాత రైతుకి మొక్కల ఎంపిక అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. ఈ మొక్క ఎంపిక చేసుకునేటప్పుడు ఈ వేరుమూలం, అంటే మనకు చీనీ తోటల్లో ఎక్కువ సమస్య వచ్చేది వేరుకుళ్ళ తెగులు అనే సమస్య ఎక్కువగా రావడం వల్లనే మొక్కలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వేరుమూలం ఎంపిక అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. వీటిలో మనము రంగపూర్ నిమ్మ మీద అంటుకట్టిన చీనీ మొక్కలను నాటుకుంటే రైతులకు ఈ వేరుకుళ్ళ సమస్య అనేది తగ్గించుకోవచ్చు. అందుకనే ఉద్యాన శాఖ ద్వారా కానీ లేదంటే శాస్త్రవేత్తల ద్వారా కానీ కూడా అందరూ రంగపూర్ నిమ్మ మీద అంటుకొట్టిన చీనీ మొక్కలను రైతులు నాటుకోవాలని సూచిస్తున్నారు. అంట్లు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా వైరస్ తెగుళ్ళు లేకుండా, చీడపీడలు లేకుండా ఉండే అంట్లను మాత్రమే సెలెక్ట్ చేసుకొని 6 నుంచి 8 నెలల వయసున్న అంట్లను సెలెక్ట్ చేసుకుని నాటుకుంటే మొక్క నాణ్యత కానీ తర్వాత వచ్చే దిగుబడులు కానీ బాగుంటాయి. మొక్క సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రైతులు ఎరువులు పెట్టుకునేటప్పుడు కూడా ముఖ్యంగా గాడి తీసుకొని, అంటే చెట్టు చుట్టూ 2 నుంచి 5 అడుగుల వరకు గాడి తీసుకొని పాదిలో మాత్రమే ఎరువులు వేసుకోవాలి. ముఖ్యంగా ఎరువులు వేసుకునేటప్పుడు మనము నత్రజని ఎరువు అందించేటప్పుడు కంప్లీట్గా మనము రసాయనిక ఎరువుల వైపే కాకుండా

ఒక 25% పశువుల ఎరువు లేదా వానపాముల ఎరువు రూపంలోను, లేదంటే మిగిలిన 25% వేపపిండి ఆముదం చెక్క రూపంలో, మిగిలిన 50% మాత్రమే మనము రసాయనిక ఎరువులు అనేవి వాడుకోవాలి. పశువుల ఎరువు, వేపపిండి, ఆముదం చెక్క వాడడం వల్ల నేల కొంచెం సారవంతం అవడమే కాకుండా ఆ మొక్కకు నీరుని పట్టి ఉంచే శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి ఈ పశువుల ఎరువు, వేపపిండి, ఆముదం చెక్క అనేది ఖచ్చితంగా వాడాలి. మిగిలిన 10% మాత్రమే మనము రసాయనిక ఎరువులు ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ కాపుకు వచ్చిన చెట్లలో చూసుకుంటే యూరియాను 400 నుంచి 600 గ్రాములు ఒక చెట్టుకు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 600 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 400 గ్రాములని ఒక చెట్టుకు చొప్పున వేసుకోవాలి. తర్వాత నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ కూడా 50 గ్రాములు ఒక చెట్టుకు చొప్పున వేసుకోవాలి. తర్వాత పశువుల ఎరువు, ట్రైకోడర్మా విరిడి, వేపపిండి అనేది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ చెట్లకు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చీనీ చెట్లలో ముఖ్యంగా రైతులు సమస్య పడుతున్న విషయం ఏంటంటే దానిలో వేరుకులు తెగులు వ్యాపించడము. ప్రతి సంవత్సరం తోటల్లో, బాగా కాపుకొచ్చిన తోటల్లో 100లాది చెట్లు చనిపోవడం గమనిస్తున్నాం. కాబట్టి దీన్ని నివారించుకోవాలంటే ప్రతి సంవత్సరం రైతులు ఈ రసాయనిక ఎరువులతో పాటుగా పశువుల ఎరువు ఎలాగో వేస్తారు కాబట్టి పశువుల ఎరువుతో పాటుగా అంటే 90 కిలోల పశువుల ఎరువు తీసుకుంటే దానికి 10 కిలోల వేపపిండి, ట్రైకోడర్మా విరిడి 2 నుంచి 3 కిలోలు కలుపుకొని బాగా ఒక 15 రోజుల పాటు మగ్గబెట్టుకున్న తర్వాత చెట్టుకు 10 కిలోలు చెప్పిన ఈ మిశ్రమాన్ని అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఫర్టికేషన్ అంటే డ్రిప్లో ఎరువులు అందించేటప్పుడు పూత సమయంలో కానీ కాయ ఏర్పడే సమయంలో కానీ యూరియా మరియు 3:19 రూపంలో మనము డ్రిప్లో ఎరువులు వేసుకుంటాము. తర్వాత కాయ డెవలప్ అయ్యే స్టేజ్లో కానీ హార్వెస్టింగ్ అంటే కాయ కోత సమయం వరకు కూడా 15 రోజులకు ఒకసారి మనము ఖచ్చితంగా 13:045 కానీ లేదంటే 13:060 కానీ 15 రోజుల గ్యాప్తో మనము డ్రిప్లో పంపించుకుంటాం. తర్వాత ముఖ్యంగా మనకు అన్ని పండ్ల తోటలకు సూక్ష్మ పోషకాలు అనేటివి అవసరమైనప్పటికీ చీనీ నిమ్మ తోటల్లో మాత్రం అత్యవసరం. ఈ సూక్ష్మ పోషకాలని జింక్ కానీ, మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, మ్యాంగనీస్ కానీ, బోరాన్ కానీ ఇవన్నిటివి ఖచ్చితంగా అత్యవసరం. కాబట్టి రసాయనిక ఎరువులతో పాటుగా అంటే యూరియా, సూపర్ అండ్ పొటాష్తో పాటు మిక్స్ చేయకుండా ఈ రసాయనిక ఎరువులు వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 వారాల పాటు గ్యాప్ ఇచ్చి తర్వాత మనము సూక్ష్మ పోషకాలను భూమిలో కూడా వేసుకోవాలి. ఈ జింక్ సల్ఫేట్ అయితే మనము ఒక చెట్టుకి 400 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 250 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 250 గ్రాములు, మ్యాంగనీస్ సల్ఫేట్ 100 గ్రాములు, బోరాన్ 100 గ్రాములు ఇవన్నీ కలుపుకొని చెట్టు పాదిలో వేసుకొని నీరు పెట్టుకుంటే ఈ సూక్ష్మ పోషకాల లోపాలు అనేటివి లేకుండా ఉంటాయి. ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి చాలా తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ కూడా ఇవి ఈ లోపిస్తే మాత్రం చెట్టు ఆకులు రంగు మారడము, తర్వాత చెట్టు పాలిపోయినట్టు కనిపించడము, ఇంకా ఈ కాయ సైజు సరిగ్గా రాకపోవడం, దిగుబడి సరిగ్గా రాకపోవడము, కాయ వెయిట్ పెరగకపోవడం ఇవన్నీ కూడా మనం సమస్యలు ఎదుర్కొంటాం. కాబట్టి సూక్ష్మ పోషకాల యాజమాన్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు ప్రేయింగ్స్ కూడా, సూక్ష్మ పోషకాలను మనం భూమిలో మాత్రమే కాకుండా ఖచ్చితంగా పిచికా కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ కొత్త చిగురులు వచ్చే టైంలో కానీ లేదంటే పూత దశల్లో కానీ, పిండి దశలో కానీ, కాయ డెవలప్మెంట్ స్టేజ్లో కానీ, హార్వెస్టింగ్ వరకు కూడా 1.5-2 నెలల గ్యాప్తో మనము సూక్ష్మ పోషకాల మిశ్రమం అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. ఈ సూక్ష్మ పోషకాల మిక్స్చర్ అనేది మనకు రకరకాల పేర్లతో మార్కెట్లో దొరుకుతున్నాయి. న్యూట్రీ ఫీడ్ అని, పాలీఫీడ్ అని, ఫార్ములా 4 అని, ఫార్ములా 7 అని, అగ్రోమిన్ మ్యాక్స్ అని, రెగ్జోలిన్ అని, ఇట్లా రకరకాల పేర్లతో మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవే కాకుండా మనకు IAHR బెంగళూరు వాళ్ళు అర్కా సిట్రస్ స్పెషల్ అనే ప్రోడక్ట్ కూడా మార్కెట్లో లభ్యమవుతుంది. దీన్ని మనము 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఈ ముఖ్యమైన దశల్లో, చిగురు దశలో, పూత దశలో, పిండ దశలో, డెవలప్మెంట్ దశలో, తర్వాత కాయ కోత కోసే వరకు కూడా ఇలా అన్ని స్టేజ్లలో మనము ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని స్ప్రే చేసుకుంటే కూడా కాయ దిగుబడి కానీ, నాణ్యత కానీ, షైనింగ్ కానీ అనేది పెరిగి మంచి మార్కెట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత చెట్లకు పూత పూసే పద్ధతి అంటే కాండానికి బోర్డెక్స్ పేస్ట్ అనే మిశ్రమాన్ని ఖచ్చితంగా ప్రతి 6 నెలలకు ఒకసారి చీనీ నిమ్మ తోటల్లో తప్పనిసరిగా పాటించాల్సిన పద్ధతి. ఇది కూడా ఏంటంటే మనకు కాండం ద్వారా కూడా ఈ పొలుసు పురుగులు కానీ లేదంటే ఈ బంక తెగులు కానీ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నివారించుకోవడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి రైతులు ఈ బోర్డో మిశ్రమం అంటే మైలుతుత్తి సున్నము కలుపుకొని పూసుకోవాలి. 5 లీటర్ల నీళ్లకు మనము మైలుతుత్తి 1 కేజీ తీసుకుంటే మళ్ళీ సపరేట్గా 5 లీటర్ల నీళ్లకు 1 కేజీ బావు బట్టి సున్నం తీసుకొని బాగా కరిగిన తర్వాత 2 మిక్స్ చేసి పూతలాగా చెట్టు కాండంకి 2 నుంచి 2.5 అడుగుల ఎత్తు వరకు ఈ బోర్డో పేస్ట్ అనేది పూసుకుంటే

కూడా స్కేల్ అంటే పులుసు పురుగుల సమస్య కానీ లేదంటే కాండానికి బంకగారే సమస్య కానీ రైతులు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అంతర పంటలు, ఇప్పుడు కొత్తగా నాటుకున్న వాళ్ళైతే 2 నుంచి 3 ఏళ్ళ వరకు కూడా ఈ అంతర పంటలు వేసుకుంటుంటారు రైతులు. చాలామంది టొమాటో కానీ వంకాయ కానీ మిరప కానీ పెడుతుంటారు. వీటిల్లో మనం గమనిస్తుంటాం సక్కింగ్ పెస్ట్ చాలా ఎక్కువ, అంటే రసం పీల్చే పురుగులు, పేను, దోమ, తామర పురుగులు, నల్లి ఇవన్నీ చాలా ఎక్కువ ఈ 3 పంటల్లో. కాబట్టి ఈ 3 పంటలు అవాయిడ్ చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి. అదేవిధంగా వీటికి నులుపురుగులు ఆశించే అవకాశం కూడా చాలా ఎక్కువ. అందుకని టొమాటో, వంకాయ, మిరప పంటలు వేసుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా వేరుశనగ కానీ, బంతి కానీ, పుచ్చ పంటలు కానీ, దోసకాయ పంటలు కానీ ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. అదేవిధంగా పచ్చిరొట్ట పైర్లు కూడా మనం సాగు చేసుకోవచ్చు. పచ్చిరొట్ట పైర్లు అంటే జనుము, జీలుగ, పిల్లి పెసర, ఉలవలు కానీ ఇవన్నీ విడివిడిగా లేదంటే మిక్స్ చేసుకొని కానీ చెట్ల పాదుల్లో మరియు మధ్యలో ఉండే స్థలంలో కూడా ఇవన్నీ చల్లుకొని పూత దశలో, ముఖ్యంగా వీటికి పూత దశలో అంటే 1.5-2 నెలల సమయంలో భూమిలోకి కలియదున్నేస్తే మనకు నత్రజని శాతం పెరగడంతో పాటుగా భూమి బాగా గుల్లబారి మెత్తబడి మంచి క్వాలిటీ పంట రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని పచ్చిరొట్ట పైర్లు వేసుకోవచ్చు, వేరుశనగ, బంతి, పుచ్చ, దోస పంటలు వేసుకోవచ్చు. ఈ మిరప, వంగ, టమాటా పంటలని రైతులు అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా మన దగ్గర 2 రకాల పంటలు తీస్తుంటారు. సంవత్సరంలో 2 సార్లు పంటలు తీస్తుంటారు. ఒకటి గైరంగం పంట అయితే, ఒకటి సీజన్ పంట తీస్తుంటారు. గైరంగం పంట పెట్టేవాళ్ళు దాదాపుగా జూలై మాసంలో వాడు పెట్టడం జరుగుతుంది చెట్లకి. ఈ జూలై మాసంలో వాడు పెట్టినప్పుడు 2 నుంచి 3 వారాలు చెట్లకు నీళ్ళు ఇవ్వకుండా ఆర్టిఫిషియల్గా వాడు అనేది తెప్పిస్తారు. తెప్పించిన తర్వాత ఒక డోసు ఎరువులు అనేది చెట్లకు వేసి నీళ్లు పెట్టడం ద్వారా ఆగస్ట్ నుంచి పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పూత పిందె స్టార్ట్ అయినప్పుడు పూత కానీ చిన్న సైజులో ఉండే పిందె కానీ రాలుతూ ఉంటే ప్లానోఫిక్స్ అనే మందు 3 ml 10 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే పూత పిందె అనేటివి రాలకుండా కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా 13.045 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా పిందె సమయంలో, పిందె డెవలప్మెంట్ స్టేజ్లో మనము ఈ రాలకుండా అనేది నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎరువులు కూడా మనము 2 దఫాలుగా అనేది అందించుకోవాలి. ఒకటి మనం చెట్లు వాడు పెట్టిన తర్వాత పంట కొదిలేటప్పుడు 1 దఫా ఎరువులు ఇస్తే, తర్వాత మిగిలిన 2వ దఫా సీజన్ కాయ ఏర్పడే టైంలో. అదేవిధంగా అప్పుడు గైరంగం పంట మనకు కాయ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది, ఆ సమయంలో ఇంకొక 2వ దఫా ఎరువులు అనేటివి అందిస్తే కైరంగం పంట కానీ ఇటు సీజన్ కాయ కానీ కొంచెం మంచి క్వాలిటీ రావడానికి, క్వాలిటీ కానీ సైజు దిగుబడులు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చెట్లకు మనం ఎండాకాలంలో చూసుకుంటే మార్చి, ఏప్రిల్, మే ఆ టైంలో పడమటి సైడు ఉండే చెట్ల కాయలన్నీ కూడా పసుపు రంగులోకి మారి ఎండ దెబ్బ కొట్టినట్టు కనిపిస్తుంటాయి. కాబట్టి ఇది నివారించుకోవడానికి మనము మార్చి, ఏప్రిల్, మే ఆ సమయంలో యూరియా 10 గ్రాములు లీటర్ నీళ్ళ కలిపి పిచికారీ చేసుకోవడము, 10-15 రోజుల గ్యాప్ ఇచ్చిన తర్వాత సున్నము అది కూడా 10-15 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఎండదెబ్బ తగలకుండా, కాయలు పసుపు రంగుకు మారకుండా మనము కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సస్యరక్షణ విషయానికి వస్తే ముఖ్యంగా పురుగులలో ఇప్పుడు మనకు అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తీసుకున్నా, ఎక్కడైనా చీని పండించే ప్రాంతాల్లో చూసుకున్నా కూడా స్కేల్స్ అంటే పులుసు పురుగుల సమస్య అనేది చాలా ఉధృతంగా ఉంది. ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా అయ్యి దీనివల్ల కూడా ఇప్పుడు తోటలు తీసేసే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పులుసు పురుగుల సమస్యను నివారించుకోవాలంటే చాలామంది రైతులు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కోడిపెంట అనేది వాడుతూ ఉన్నారు చీని చెట్లలో. ఈ కోడిపెంట వేయడం అనేది పూర్తిగా తగ్గిస్తే మంచిది. ఎందుకంటే ఈ కోడిపెంట నుంచి కూడా ఈ పులుసు పురుగులు అనేటివి వ్యాపించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పశువుల ఎరువు కానీ వానపాముల ఎరువులు కానీ వాడుకుంటే మంచిది. ఈ కోడి ఎరువు అనేది పూర్తిగా రైతులు దాన్ని అవాయిడ్ చేయడం అనేది ఉత్తమం. తర్వాత ఈ స్కేల్స్ వ్యాపించినప్పుడు, అంటే మనం కాండాన్ని గనక, చెట్టు కాండాన్ని గనక పరిశీలిస్తే కాండం మీద అక్కడక్కడ తెల్ల పౌడర్ లాగా, తెల్ల చుక్కలు చుక్కల్లాగా కనిపిస్తుంది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే. దాన్ని మనము కాండం కానీ కొమ్మల మీద కానీ గోనెపట్ట తీసుకొని గట్టిగా రుద్దేసి తర్వాత వేప నూనె 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇనిషియల్ స్టేజ్లో అంటే కొంచెము ఉధృతి తక్కువగా ఉంది, పులుసు పురుగులు తక్కువగా ఉధృతి ఉంది అని అనుకుంటే ఇమిడాక్లోపిరిడ్ 0.5 ml లేదా థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 ml
ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని మినరల్ ఆయిల్ 10 ml తో కలిపి మనం బాగా కాండం కానీ కొమ్మలు కానీ తడిచేటట్టు పిచికారీ చేస్తాం.

తీసుకుంటే ఇనిషియల్ స్టేజ్లో ఉండే పులుసు పురుగులనే మనము కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత పులుసు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటాయి అంటే మొత్తం కొమ్మలంతా కూడా వ్యాపించి చెట్టు క్షీణించిపోతుంది, లేకపోతే కాయల మీద కూడా వ్యాపించింది పులుసు పురుగు అనే స్టేజ్లో ఉధృతంగా ఉంటే బూఫ్రోఫెజిన్ అనే మందు 0.8 ml మనం మినరల్ ఆయిల్ 10 ml కలిపి లీటర్ నీటికి కలిపి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ స్కేల్స్ని నివారించుకోవచ్చు. తర్వాత మనకు ఈ లీఫ్ మైనర్ అంటే పాము పొడ లాగా ఆకుల మీద ఏర్పడుతుంది. తర్వాత పేను కానీ నల్లదోమ కానీ ఇలాంటి రసం పీల్చే పురుగులు ఉన్నప్పుడు వీటికి మనం డైమిథోయేట్ లేదా ప్రొఫినోఫాజ్ అంటే క్యూరాక్రాన్ అంటాము, తర్వాత ఇమిడాక్లోప్రిడ్ ఈ రసం పీల్చే పురుగులను నివారించే ఈ మందులో ఏదో ఒక దాన్ని మనము మార్చి ఒక 2 లేదా 3 సార్లు కలిపి పిచికారీ చేసుకుంటే కూడా రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. రసం పీల్చే పురుగుల్ని కూడా తొలి దశలోనే కంట్రోల్ చేసుకుంటేనే ఈ వైరస్ వ్యాప్తి అనేది జరగకుండా ఉంటుంది. వైరస్ ఒకసారి చెట్లలో వ్యాపించిన తర్వాత మనము చెట్లను తీసేయడం తప్ప వైరస్ తెగుళ్ళు నివారణకి అసలు మందులు లేవు. కాబట్టి రైతులు ఈ రసం పీల్చే పురుగుల ద్వారానే వైరస్ ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి తోటకంతా వ్యాపిస్తుంది. కాబట్టి రసం పీల్చే పురుగుల్ని తొలి దశలోనే కంట్రోల్ చేసుకుంటే వైరస్ వ్యాప్తి అనేది మనము జరగకుండా చూసుకోవచ్చు. తర్వాత ఇంకొక ప్రధాన సమస్య దీంట్లో మైట్స్ అంటే నల్లి అంటాము. ఈ నల్లి ఉధృతి ఎక్కువగా కూడా మనకు కాయల మీద కానీ ఆకల మీద కానీ తెల్ల చుక్కల్లాగా కనిపిస్తాయి. కాబట్టి ఈ నల్లి ఉధృతి సోకినప్పుడు కూడా మిట్ కానీ అబాసిన్ కానీ ఇలాంటి మందులు మనము స్ప్రే చేసుకుంటే వేప నూనెతో కలిపి పిచికారీ చేసుకుంటే నల్లి ఉధృతి కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత గొంగలి పురుగు అంటే ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చేదంటే గొంగలి పురుగు. ఇది మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా అంటే గుర్తుపట్టలేనట్టుగా ఏదో పక్షి రెట్ట వేసినట్లుగా నల్లగా కనిపిస్తుంది, నల్లగా చిన్నగా దాని మీద తెల్ల చారలతో ఉంటుంది. ఇది ఆకు తిని సైజు పెరిగే కొద్దీ కూడా ఆకుపచ్చ రంగులో మారుతుంది. కాబట్టి ఈ గొంగలి పురుగు కూడా మనము డైక్లోరవాస్ అంటే నువ్వాన్ అంటాము, అది 1 ml లేదా మోనోక్రోటోఫాస్ 1.6 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే గొంగలి పురుగును కూడా నివారించుకోవచ్చు. తర్వాత పండు ఈగ. ఈ మధ్య కాలంలో ముందు మామిడిలోనే మనం ఈ సమస్య చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి పంటలోనూ కూడా ఈ పండు ఈగ సమస్య అనేది ఉంది. కాబట్టి ఈ పండు ఈగకు మనము మొత్తము అంటే కాయ హార్వెస్టింగ్ స్టేజ్లో చూసుకున్నా లేదంటే కంప్లీట్గా దాంట్లో ఆల్రెడీ పురుగు డ్యామేజ్ చేసిన తర్వాత మనం దాన్ని ఏం చేయలేము. కాబట్టి మనం కాయ కోతకు ముందే 1.5 నెలల ముందే ఈ పండు ఈగ నివారణకు మందులు అనేటివి స్ప్రే చేసుకోవాలి. దీనికి కూడా డైక్లోరవాస్ 1 ml కానీ లేదంటే మలాథయాన్ అనే మందు 2 ml కానీ లీటర్ నీళ్ళకి కలిపి పిచికారీ చేసుకుంటే ముందు 1.5 నెలల లేదంటే 2 నెలల ముందు హార్వెస్టింగ్ కంటే ముందు పిచికారీ చేసుకుంటే పండు ఈగ కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత పిండి పురుగు. తెల్లగా దాని మీద పిండి పూసినట్టు ఎక్కువ మనం బొప్పాయిలో కూడా గమనిస్తూ ఉంటాం దీన్ని. ఈ పిండి పురుగు కాయల మీద కాయలంతా కప్పేస్తుంది. తర్వాత కొమ్మల మీద ఆకుల మీద ఇట్లా గమనించినప్పుడు అంటే మిథైల్ పరాథయాన్ అనే మందు 2 ml లీటర్ నీళ్ళకి కలిపి పిచికారీ చేసుకుంటే పిండి పురుగును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత పాత గార్డెన్స్లో 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిన తోటల్లో పాత గార్డెన్స్లో ఈ చెదలు టర్మైట్స్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టర్మైట్స్ ప్రాబ్లమ్ గమనించినప్పుడు మనము ఇది కూడా తొలి దశలో గుర్తించి దాన్ని క్లియర్ చేసుకుంటే చెట్లు చనిపోకుండా కాపాడుకోవచ్చు. ఈ చెదలు అనేటివి గమనించినప్పుడు కాండం మీద కానీ లేదంటే చెట్టు చుట్టూ ఉండే పాదిలో కానీ క్లోరోపైరిఫాస్ 4 ml లీటర్ నీళ్ళకి కలిపి కాండం కానీ కింద చెట్టు మొదలు కానీ మొదలు చుట్టూ అంతా నేల తడిచేటట్టు మనము ఆ క్లోరోపైరిఫాస్ ద్రావణము పోసుకుంటే చెదల్ని మనము నివారించుకోవచ్చు. తర్వాత వీటిల్లో వచ్చే ముఖ్యమైన సమస్య వేరుకుళ్ళు. వేరుకుళ్ళకి మనము ఇదివరకే చెప్పుకున్నాము, వచ్చిన తర్వాత మనం చేపట్టేవలసిన చర్యల కంటే రాకముందే మనము కొత్తగా నాటుకునే వాళ్ళైతే రంగపూర్ణిమ మీద అంటుకట్టిన మొక్కలు నాటుకోవడము, తర్వాత ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పశువుల ఎరువుతో పాటుగా వేపపిండి మరియు ట్రైకోడెర్మా విరిడి కలిపి బాగా మగ్గించిన తర్వాత చెట్టుకు 10 కిలోల చొప్పున వేసుకోవడము, తర్వాత ఒకవేళ తెగులు ఆశించిన తర్వాత చాలా సివియర్ స్టేజ్లో అయితే మనం చెట్లను కాపాడలేం. తొలి దశలోనే గుర్తిస్తే జాగ్రత్తగా గమనించుకొని గుర్తించుకుంటే తొలి దశలో అయితే వేరుకులను మనము ఖచ్చితంగా నివారించుకోగలం. కాబట్టి చెట్టుకు ఎప్పుడైనా నీళ్లు పెట్టినా సరే తోటలో అక్కడక్కడ 1 లేదా 2 చెట్లు మనకు వాడు లక్షణాలు కనిపించినాయంటే వేరుకుళ్ళు సోకింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా సోకిన చెట్లకు దాని చుట్టుపక్కల ఉండే 3-4 చెట్లకు కూడా మనము నివారణ చర్యలు అనేవి తప్పనిసరిగా చేపట్టాలి. ఇలా గమనించినప్పుడు దానికి పూత పిందె చూస్తే కూడా మిగిలిన చెట్ల కంటే చాలా అబ్నార్మల్గా ఎక్కువగా బాగా డబల్ పూత పిందె అనేది పట్టి ఉంటుంది. కాబట్టి అలాంటి చెట్లకు పూత పిందె వెంటనే తీసేయాలి, ఎందుకంటే చెట్టు ఆల్రెడీ చనిపోయే
స్టేజ్లో ఉన్నప్పుడు వ్యాధి తెగులు సోకి మనం

0: పూత పిందె దాని మీద నిలిపినామంటే ఇంకా దానికి చెట్టుకు భారం అయిపోయి తొందరగా ఇంకా తొందరగా వాడబట్టి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చెట్లకు పూత పింద అనేది తొలగించి యూరియా 1 కేజీ 100 లీటర్ల నీటికి కలిపి బాగా చెట్టు అంతా తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి ముందుగా. తర్వాత చెట్టు పాదిలో మెటలాక్సిల్, కార్బన్ డయాక్సైడ్, M45 ఈ మూడు కలిపి చెట్టు పాదిలో పోసుకోవాలి. ఈ చర్యలు చేపడితే గనక మనం వేరుకుళ్ళు తెగుళ్ళు నివారించుకోవచ్చు. అదేవిధంగా ట్రైకోడర్మా కూడా మనకి ఇప్పుడు లిక్విడ్స్ దొరుకుతున్నాయి. ట్రైకోడర్మా కానీ సూడోమోనస్ కానీ ఇవన్నీ లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతున్నాయి. కాబట్టి వీటిని మనము అప్పుడప్పుడు నెల లేదా నెలన్నరకు ఒకసారి డ్రిప్లో పంపించుకుంటే కూడా ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు అనేవి అసలు ఆ లక్షణాలు లేకుండానే మనము అంటే ఆ సమస్య లేకుండానే చెట్లను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి బంక తెగులు సమస్య కూడా తోటల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ బంక తెగులు అంటే ఇది కూడా 2 రకాలు ఉంటుంది. ఫైట్ ఆఫ్ తర బంక తెగులు అంటే మనకు చెట్టు మొదల మీద కనిపిస్తుంది. చెట్టు మొదల దగ్గర ఎప్పుడైనా బంక కారుతున్నట్లు గమనించినట్లయితే మనం వెంటనే చాకు తీసుకొని ఆ బంక అనేది ఆ బెరడు భాగం ఆ పోర్షన్ కోసేసి బోర్డో పేస్ట్ మైల్తుత్తి సున్నం కలిపిన మిశ్రమాన్ని అప్లై చేసుకుంటుండాలి. తర్వాత డిప్లోడియా బంక తెగులు అంటే మనకు కొమ్మ పంగల్లో కనిపిస్తుంది. పంగల్లో ఎక్కడైనా బంక కారుతున్నట్టయితే ఏదైనా కార్బన్ డయాక్సైడ్ కానీ M45 కానీ సాఫ్ కానీ ఈ మూడు ఏ ఫంగిసైడ్ అయినా సరే వాటర్లో కలుపుకొని మనము ఆ ప్రాంతంలో పంగలలో కొమ్మ పంగల్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ డిప్లోడియా బంక తెగులు కూడా నివారించుకోవచ్చు. కాబట్టి రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చీని తోటల యాజమాన్యంలో మనము మొక్క ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత శాస్త్రవేత్తలు అధికారులు సూచించిన ప్రకారం రంగపూర్ణిమ మీద అంటుగట్టిన మొక్కలనే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎరువుల యాజమాన్యం రసాయనిక ఎరువుల యాజమాన్యంతో పాటు సూక్ష్మ పోషక యాజమాన్యం అనేది తప్పనిసరిగా చేపట్టాలి. తర్వాత ముఖ్యంగా ఈ బోర్డో పేస్ట్ అనేది తప్పనిసరిగా పూసుకుంటే ఈ పొలుసు పురుగులు తర్వాత బంక తెగులు రాకుండా నివారించుకోవచ్చు. ఈ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. ఇంకొక ముఖ్యమైన విషయము చిగిచెర్ల నర్సరీలో కూడా ఈ రంగపూర్ నిమ్మ మీద అంటుకొట్టిన చీనీ చెట్లను రైతులకు గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లకు మనం అమ్ముతున్నాము. కాబట్టి ఒక మొక్క 60 రూపాయలకు చిగిచెర్ల నర్సరీలో లభిస్తుంది. కాబట్టి ఎవరైనా రైతులు ఈ ఆగస్టు నుంచి నాటుకునే రైతులు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే కూడా మీకు రంగపూర్ నిమ్మ మీద అంటుకొట్టిన చీనీ మొక్కలను సప్లై చేయడం జరుగుతుంది.
1: విన్నారు కదా, చీనీ తోటలలో సస్యరక్షణ గురించి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉద్యానవన అధికారిణి శ్రీమతి బి అమరేశ్వరి గారి ప్రసంగంలో
2: ప్రధానమంత్రి కిసాన్.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు భూగర్భ జల చైతన్య గీతం.

0: భూగర్భ జల చైతన్య గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా వాతావరణ వివరాలు.
1: భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయి. రాబోవు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.8 నుంచి 35.6 డిగ్రీల సెల్సియస్గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.2 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గాను నమోదు కావచ్చు. నైరుతి నుండి పశ్చిమం దిశగా గాలులు గంటకు 14-18 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 62-70%, మధ్యాహ్నం పూట 40-65% నమోదయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లను వినియోగించే రైతు సోదరులు సకాలంలో వాతావరణ సూచనలను మరియు జిల్లావారి వ్యవసాయ సలహాలను పొందడానికి గూగుల్ ప్లేస్టోర్ నుండి వ్యవసాయ వాతావరణం మరియు మేఘధూత్ మొబైల్ యాప్లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాతావరణ వివరాలు విన్నారు.
0: ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

శ్రోతలు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, చీనీ తోటలో సస్యరక్షణ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉద్యానవనాధికారిణి శ్రీమతి బి అమరేశ్వరి గారి ప్రసంగం విన్నారు. భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు విన్నారు. నిర్వహణ కె శృతి, ప్రియాంక. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు లలిత సంగీతం కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడే లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మయూరి చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన వేటూరి గీతం సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, తంగడోన గ్రామం కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం నుండి హరినాథ్ రెడ్డి, శ్రీలత, మారుతాత్మజారెడ్డి, మనోరమ, రుక్మాంగదారెడ్డి, సౌదామిని, అజిత్ కుమార్ రెడ్డి, నందిని, నవీన్ కుమార్ రెడ్డి, సాయి రూపేష్ కుమార్ వీరందరి కోసం మయూరి చిత్రం నుండి ఈ పాట

కార్యక్రమంలో తరువాతి పాట బందిపోటు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం బందిపోటు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పెద్దన్నయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం పెద్దన్నయ్య చిత్రం నుండి ఈ పాట

మీరు విన్న ఆ పాట మంచు పల్లకి చిత్రంలోనిది. ఈ పాటను కోరిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్ లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఒసే రాములమ్మ చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస్, స్వర్ణలత పాడిన సి నారాయణ రెడ్డి గారి గీతం, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. ఈ పాటను కోరుతున్న వారు బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుష్, నరసింహ, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, కవిత, మంగళ, మునేంద్ర, కృష్ణప్ప, శకుంతలమ్మ. వీరందరి కోసం ఈ పాట

శ్రోతల 101.7 మెగాహెచ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జయం మనదేరా చిత్రం కోసం కుమార్ సెను, స్వర్ణలత పాడిన సీతారాం శాస్త్రి గీతం సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, ఎంగముని వీరందరి కోసం జయం మనదేరా చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు ఇంతవరకు అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి పయనమయ్యారు. భారత్ సవాళ్లకు భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వియత్నాంలో స్పీడ్ బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఇక వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో ఈరోజు ఆక్లాండ్లో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని నిర్ణయించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు భారత నౌకాదళం న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య ఒప్పందం కుదిరింది. పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు సమాచార మార్పిడిని వేగవంతం చేసేందుకు వీలుగా ప్రత్యేక మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న చర్చలు ఫలించి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ లక్సన్ హర్షం వెలిబుచ్చారు. ఈ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, తద్వారా ఇరు దేశాల వ్యాపార పారిశ్రామిక రంగాలకు భారీ లబ్ధి చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: दोनों देशों के बीच 9 महीनों के रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया है. ये आप सभी के लिए मार्केट एक्सेस, इन्वेस्टमेंट, सर्विसेज, टेक्नोलॉजी और टैलेंट मोबिलिटी के नए अवसर लेकर आएगा. हम 2030 तक द्विपक्षीय व्यापार को दोगुना बढ़ाएंगे. न्यूजीलैंड द्वारा अगले 15 वर्षों में भारत में $20 बिलियन का इन्वेस्टमेंट कमिटमेंट किया गया है.
0: ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ పారదర్శకత సంపద వృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. సమకాలీన ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితిలో తక్షణమే సమూల సంస్కరణలు చేపట్టాలని భారత్ న్యూజిలాండ్ డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని ఈరోజు భారత్కు తిరిగి పయనమయ్యారు. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలిచింది. వియత్నాంలో ఈరోజు భారతీయ పర్యాటకులతో వెళుతున్న స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెంది ఉంటారని వియత్నాం మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరో 21 మందిని రక్షణ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు 4 సిబ్బందితో కూడిన స్పీడ్ బోట్ ప్యూకోక్ ద్వీపంలో ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ప్రమాద తీవ్రత, బాధితుల పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఘటనాస్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. వియత్నాంలోని పూక్వక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణం చేస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడ్డ ఘోర ప్రమాదంపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, వియత్నాం ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, హాచిమిన్ సిటీలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయని వెల్లడించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ప్రవాస భారతీయ సమాజమే అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సమ్మేళనంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో పాటు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు హాజరు కావడం ఇరుదేశాల బంధానికి ఉన్న బలమైన రాజకీయ మద్దతుకు నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వం తనకు అందించిన ఘన స్వాగతానికి, ఆతిథ్యానికి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని లక్సన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ ప్రధాని మాట్లాడుతూ భారత్ను తమ నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ బలమైన స్వయం సమృద్ధి, భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

0: ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ సాంప్రదాయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు ప్రాజెక్ట్ 17A శ్రేణికి చెందిన 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను కేంద్ర మంత్రి తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కేవలం ఏడాదిన్నర కాలంలోనే 6 అత్యాధునిక యుద్ధ నౌకలను నౌకాదళంలోకి చేర్చుకోవడం మన దేశ నౌకా నిర్మాణ సామర్థ్యానికి, వేగంగా ఎదుగుతున్న రక్షణ పారిశ్రామిక రంగానికి నిదర్శనమన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఒక నిలువెత్తు సాక్ష్యమని, ఇందులో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్నే ఉపయోగించామని వెల్లడించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా అవతరించిందన్నారు. ప్రకృతి విపత్తుల్లో మానవతా సహాయం అందించడంలో భారత నౌకాదళం ఎల్లప్పుడూ ముందుంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: ఆజ్ కే సమయ మే మెరిటైమ్ సెక్యూరిటీ ఎకనామిక్ సెక్యూరిటీ దోనో కో అలగ్ అలగ్ కర్కే నహీ దేఖా జా సక్తా. సముద్ర హమారే సెక్యూరిటీ కే సాథ్ సాథ్ హమారే వ్యాపార్ హమారీ ఎనర్జీ సెక్యూరిటీ ఔర్ హమారీ ఎకనామిక్ ప్రోగ్రెస్ కీ భీ మే మాన్తా హూ కీ ఏక్ లైఫ్ లైన్. పూరీ దునియా కీ నిగాహే ఇండో పసిఫిక్ రీజన్ పర్ హమారే ప్రధానమంత్రి జీ నే ఇస్కే లియే ఏక్ విజన్ దియా హై మహాసాగర్ భారత్ ఇస్ పూరే ఇండో పసిఫిక్ రీజన్ మే ఏక్ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ కే రూప్ మే ఏక్ భరోసేమంద్ సాథీ కే రూప్ మే ఉభరా హై.
0: వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువతరం గ్రంథాలయాలతో అనుబంధాన్ని పెంచుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. న్యూఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జయప్రకాష్ నారాయణ్ దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. దేశాన్ని, ప్రజలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి పుస్తక పఠనం ఎంతో అవసరమన్నారు. ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతి, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గ్రంథాలయాలు ఒక శక్తివంతమైన సాధనమన్నారు. సమగ్ర స్థిరమైన దేశాభివృద్ధికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. కాన్పుకు కాన్పుకు మధ్య సరైన వ్యవధి ఉన్నప్పుడే కుటుంబాలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాయని స్పష్టం చేశారు. నాణ్యమైన కుటుంబ నియంత్రణ సేవలు మాతృ శిశు మరణాలను అరికట్టి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అసోం రాష్ట్రానికి వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం నెమ్మదించిందని వెల్లడించింది. హైదరాబాద్ను దేశంలోనే ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రైల్వే సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన రక్షణ పారిశ్రామిక రంగ సదస్సులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి పూణే, చెన్నై, బెంగళూరు నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైల్ కారిడార్లు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా చివరిది 5వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ కడపటి వార్తలు అందేసరికి వికెట్ నష్టపోయి 153 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి పయనమయ్యారు. భారత్ భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వియత్నాంలో స్పీడ్ బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

0: పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి డి జైనాబి గారు పాడిన జానపద గీతాలు వింటారు.
1: అరే మామ నీకు, అరే మామ

బంతి పూల చిన్నవాడా, బంగారం వన్నెకాడా, బంతి పూల చిన్నవాడా, బండెక్కి చూడు మామా, బలా జోరు మల్లా మామా, బండెక్కి చూడు మామా, బలా జోరు మల్లా మల్లా. అదే అరే

0: الله اما رم الله
1: చుక్కల్లో చుక్క నీ చక్కనైన చిన్నగా నీ మనసులో నా

చుక్కల్ల చుక్క నీ చక్కనైన చిన్నగా నీ మనసులో నమ్మ.

శ్రోతలు ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి డి జైనాబి గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మీరు విన్న పాట 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన వేటు గీతం, సంగీతం చక్రవర్తి. ఇప్పుడు విందాం మంచి మనసులు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కేవీ మహదేవన్.

దక్షిణ భారత గానకోకిలగా కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని, హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఎస్ జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో వేలాది పాటలతో అనేక తరాలను అలరించారు. తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో తన మధుర గానంతో శ్రోతల మనసులను గెలుచుకున్నారు. ఆమె గానం, ఆమె అందించిన సంగీత సంపద ఎప్పటికీ చిరస్మరణీయమే. ఎస్ జానకి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె స్వరం సంగీతాభిమానుల హృదయాల్లో శాశ్వతంగా మార్మోగుతూనే ఉంటుంది.

మీరు విన్న ఆ పాట అంతులేని కథ చిత్రం కోసం ఆత్రేయ పాడి ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మీరు విన్న ఆ పాట చల్లని నీడ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన దాశరథి గీతం, సంగీతం టి చలపతిరావు. ఇప్పుడు విందాం మురిపించే మువ్వలు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఆరుద్ర గీతం, సంగీతం ఎస్ఎం సుబ్బరాయ నాయుడు.

దక్షిణ భారత గానకోకిలుగా సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిన ఎస్ జానకి మరణం భారతీయ సంగీత రంగానికి తీరని లోటు. భావానికి అనుగుణంగా స్వరాన్ని మలచడంలో ఆమెకు సాటి చాలా అరుదు. అందుకే తరాలు మారినా సంగీత ధోరణులు మారినా ఎస్ జానకి గాత్ర మాధుర్యం మాత్రం ఎప్పటికీ చెదరని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆలపించిన అమర గీతాలు సంగీతాభిమానుల హృదయాల్లో శాశ్వతంగా మార్మోగుతూనే ఉంటాయి. ఎస్ జానకి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆమె కుటుంబ సభ్యులకు అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాం. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విందాం సిరి సంపదలు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం సంగీతం మాస్టర్ వేణు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్ర సమర్పణ.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు స్తుతిమాల. అనంతరం సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ ఆచార్య ఎం శాంతప్ప గారితో పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. 9:30 అతిథి శాల సంగీత రూపకం, రచన శ్రీదేవులపల్లి, నిర్వహణ శ్రీమతి రజని. సాయం ప్రసారంలో రేపు 5:00 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలం శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి శ్రీ పృథ్వీ వెంకటేశ్వరరావు, శ్రీమతి జె నాగమణి గారు పాడిన పద్యాలు వింటారు. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఎం విజయేశ్వరి దేవి ప్రియ గారు పాడిన లలిత గీతాలు. 8:00 రసదుని అలనాటి మధుర గీతాలు వింటారు. 8:45 భావగారు వచ్చారు.

నాటిక. 9:10 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. నిలయంలో సమయం 11:02. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి ఉదయ ప్రసారంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి, నమస్తే, జై హింద్.